ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 అశ్వయుజ మాసం 15 రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం అక్టోబర్ 7 తేదీ బుధవారం శ్రోతలందరికీ శుభోదయం.

మీరు వింటున్నారు అర్చన. సుమారు 500 ఏళ్లుగా భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతుంది విఘ్నేశ్వరాలయం. ఇంతకీ ఆలయం వెలిసింది ఎక్కడో కాదు, ప్రకాశం జిల్లాలోని ఒంగోలు నెల్లూరు బస్టాండ్ దగ్గర. ఇంతటి చారిత్రాత్మకమైన ఆలయం విశేషాలు తెలుసుకుందాం ఇవాళ క్షేత్ర దర్శనిలో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మీరు వింటున్నారు క్షేత్రదర్శిని. క్షేత్రదర్శిలో మనం మాట్లాడుకుంటున్నాం ఒంగోలులో ఉన్న విఘ్నేశ్వర స్వామి ఆలయ విశేషాలు. అయితే ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటే చాలు, విఘ్నాలు తొలగుతాయనేది ఇక్కడ భక్తుల విశ్వాసం. అంతేకాదు ఈ స్వామిపై భక్తితో ఆలయం నిర్మించిన భక్తుడే జీవసమాధి పొందారు. అంతటి చారిత్రాత్మక ఆలయం ఈ ఆలయం. ఈ ఆలయం నెల్లూరు బస్టాండ్ దగ్గర వెలిసింది.

మీరు వింటున్నారు క్షేత్రదర్శిని. క్షేత్రదర్శిలో మనం మాట్లాడుకుంటున్నాం నెల్లూరులో ఉన్న విఘ్నేశ్వర స్వామి ఆలయం గురించి. అయితే ఈ ఆలయాన్ని సుమారు 500 ఏళ్ల క్రితం అచంచలమైన భక్తికి నిదర్శనమైన కాశీరాం బాబాజీ నిర్మించారు. ఈ ఆలయాన్ని నాటి పాలకులైన వెంకటగిరి రాజుల యొక్క అనుమతితో బాబాజీ నిర్మించారట. అంతేకాదు ఈ ఆలయంలో కాశీ నుండి తెచ్చిన వినాయకుణ్ణి ప్రతిమను ప్రతిష్ఠించారు.

మీరు వింటున్నారు క్షేత్రదర్శిని. క్షేత్రదర్శిలో మనం మాట్లాడుకుంటున్నాం నెల్లూరులో ఉన్న విఘ్నేశ్వర స్వామి ఆలయం గురించి. అయితే 1876 కాలంలో విజయదశమి రోజు కాశీరాం బాబాజీ జీవసమాధి పొందారు ఈ ఆలయంలో. ఇప్పటికీ బాబాజీ సమాధిని మనం దర్శించవచ్చు. అంతేకాదు, ఈ ఆలయంలో స్వయంభూగా వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి వారు నాగుల పుట్ట సైతం కూడా ఉన్నాయి. వాటిని కూడా మనం దర్శించుకోవచ్చు. సంతానం లేని వారికి సంతానం కలిగించే స్వామివారిగా ఈ ఆలయంలో విఘ్నేశ్వరుడు ప్రసిద్ధిగాంచారు. అంతేకాదు, ఈ ఆలయంలో గణపయ్యకు తొలి పూజ నిర్వహించింది. ఇక్కడి వ్యాపారస్తులు, దుకాణాల యజమానులు వ్యాపారం ప్రారంభించరు. తొలి పూజ స్వామివారికి నిర్వహిస్తే తమ వ్యాపారాలు జోరందుకుంటాయని ఇక్కడ భక్తుల విశ్వాసం.

0: సమయం 6:50 కావస్తుంది. చింతనం. మహాభారతంలోని శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించిన సందేశమాలిక వింటారు. 14వ భాగం. అందిస్తున్నవారు డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గారు.
1: మనం అంచెలంచెలుగా భీష్మ ధర్మజుల సంభాషణలో ఇప్పటి వరకు 13 ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకున్నాం. ఇక ఈరోజు 14వ ప్రశ్నగా ధర్మజుల వారు ఏ విధంగా భీష్ముని అడిగారు తన సందేహ నివృత్తికి, భీష్ముల వారు ఎలా సమాధానం చెప్పారో ఇలా తెలుసుకుంటాం. ధర్మజులు అడుగుతున్నారు ధర్మరాజు గారు, ఓ పితామహ, మీరు సర్వధర్మ రహస్యాలు తెలిసినవారు, నాకు ఒక అనుమానం ఉన్నది. శరణాగత సంరక్షణ అనే ఒక ధర్మం ఉందని నేను విన్నాను. అది ఏమిటి? శరణు వేడిన వారిని రక్షిస్తే ఇక అసమానతలు ఉండవన్నారు కదా, కనుక అడుగుతున్నాను, ఈ ప్రశ్నకు నాకు సమాధానం చెప్పండి అని ధర్మరాజు వారు భీష్ముల్ని అడిగారు. వెంటనే భీష్ముల వారు, ఓ ధర్మనందన, మంచి ప్రశ్నే అడిగావు. సుఖప్రదమైన సామాజిక జీవనం అనగా సమిష్టి జీవనం కావాలంటే రాజ్యములోని ప్రజలందరినీ ప్రభుత్వమే ప్రతి క్షణం ప్రతి విషయంలోనూ రక్షిస్తూ ఉండమని కాదు, అన్నీ రాజు చేయలేడు, చేయకూడదు కూడాను. రాజైన వాడికి కొన్ని పరిమితులు ఉన్నాయి, కొన్ని పరిధులు ఉన్నాయి. వ్యక్తులు వ్యక్తిగతంగాను కుటుంబాలు కుటుంబం ద్వారాను చేయవలసిన పనులు అనేకం ఉన్నాయి. అలా వారు వారి వారి కర్తవ్యాలను నెరవేర్చేలా చూడాలి రాజు. నీవు శరణాగత రక్షణను గురించి అడిగావు కదా, ఇది ఒక ప్రాచీనమైన గాథ ఒకటి ఉన్నది, దాంతో చెబుతాను విను అని ఇలా మొదలెట్టారు ఒక కథాపూర్వకంగా సమాధానం చెప్పడానికి ధర్మజుల వారికి భీష్ముల వారు. ఇలా అంటున్నారు, ఓ ధర్మజ, బోయవాడు ఒకడు అడవిలో పక్షులను వలవేసి పట్టుకునేందుకు తిరుగుతున్నాడు. ఒకనాడు పెద్ద గాలివాన వచ్చింది. వలలో పడిన పక్షులతో పాటు బోయవాడు ఒక చెట్టు క్రిందికి వచ్చి కూర్చున్నాడు. చలికి గజగజ వణుకుతున్నాడు. చెట్టు మీద ఒక మగ పావురం ఉంది. అది బోయవాడి దుస్థితి చూసింది. అయ్యో పాపం, ఇతడు నా ఇంటికి వచ్చాడు, కష్టంలో ఉన్నాడు, ఆశ్రితుడు, ఇతనికి నేను ఏమివ్వగలను? ఇంటికి వచ్చిన అతిథికి సేవ చేయటమే నా ధర్మం, కానీ ఏం చెయ్యను, నా భార్య ఇంటికి రాలేదు, అడవిలో ఎక్కడో చిక్కుపడిందో, బోయవాడి వలలో ఆడపావురం ఉంది, తన భర్త తనను స్మరించటం విన్నది, భర్తతో చెప్పింది, ఓ నాథ, ఈ బోయ మనకు శత్రువే, నన్ను బంధించాడు, అయినా మనకు అతిథి, నీవు అతిథిని సత్కరించటం విధి అని సలహా ఇచ్చింది ఈ ఆడపావురం మగపావురానికి. అప్పుడు మగపావురం తన భార్య స్థితి విలపించి బోయను చూసి, అయ్యా స్వాగతం, ఏం కావాలి నీకు, ప్రేమతో అడుగుతున్నాను. శత్రువు ఇంటికి వచ్చినా ఆదరించాలని శాస్త్రం. చెట్టును నరకటానికి గొడ్డలు పట్టుకుని వచ్చిన వాడికి కూడా ఆ చెట్టే నీడనిస్తుంది అని అడిగింది. చలిని పోగొట్టుకునే ఉపాయం ఏదైనా చూడు అన్నాడు బోయవాడు. ఇక పావురం ఎక్కడికో పోయి నిప్పు తెచ్చింది, పుల్లలు తెచ్చి పెట్టింది. బోయవాడు మంట చేసి చలి కాచుకున్నాడు. అప్పుడు పావురం, అయ్యా నేను నీకింకా ఏ విధంగా సహాయపడగలను? గృహస్థుడైనటువంటి వాడు పంచయజ్ఞములు అనుష్ఠించాలి, అలా చేయకపోతే ఇహపర సౌఖ్యాలు రెండునూ ఉండవు అని అన్నది. ఆకలిగా ఉంది నాకు అన్నాడు బోయవాడు. పావురం ఆలోచించింది, ఒక నిర్ణయానికి వచ్చింది. రయ్యమని పైనుంచి వచ్చి నిప్పులో పడింది. దూకుతూ దూకుతూ, అయ్యా నా మాంసాన్ని తిను, క్షుద్బాధను పోగొట్టుకో అని చెప్పింది. బోయవాడు ఆశ్చర్య

0: వ్యతిరేక్తుడైనాడు. ఏమిటిది, ఒక పక్షిలో ఇంతటి ఉదార స్వభావమా? గృహస్థ ధర్మాన్ని ఒక పావురాయి నాకు బోధించవలసి వచ్చిందా? నా జీవితం ఎంత నికృష్టమైనదిగా ఉంది. ఇలా ఆలోచన చేయసాగాడు బోయవాడు. ఇక వైరాగ్యం మొలకెత్తింది. ఒక దృఢ నిశ్చయానికి వచ్చాడు. వలలో ఉన్న పావురాలన్నిటినీ వదలవేశాడు. ఇక జీవించడం తప్పు అని అనుకున్నాడు. ప్రాణాలు వదలడానికి సంకల్పించుకున్నాడు. ముందుకు సాగుతున్నాడు. ఇంతలో ఆడ పావురం అమాంతం పైకి ఎగిరి తన భర్తతో పాటే తాను కూడా అని అంటూ నిప్పులో దూకింది. బోయవాడు విభ్రాంతుడై అడవిలో కార్చుచ్చులోనికి ప్రవేశించి ఆ దృశ్యాన్ని చూస్తూ తను కూడా విభ్రాంతుడై పరిగెడి పరిగెడి కార్చుచ్చులో ప్రవేశించి తన జీవితాన్ని చాలించాడు. చూశావా ఓ ధర్మానందన, శరణాగత రక్షణ అనే వ్రతం సమాజంలో ప్రతి వ్యక్తి అనుసరించవలసిన ధర్మమే. శరణంబని వచ్చిన భీకర శత్రువులైన ప్రీతి కావగవలయం కరుణాపరుల తెరంగిది ఇరవుగా సరిగావు దీనికే ధర్మం అని మనకు భారతంలో చెప్పిన పద్యం చాలా గొప్పది. ఈ విధంగా ముగించాడు భీష్ముడు. కావున కుటుంబ వ్యవస్థలో అందులో ముఖ్యంగా గృహస్థాశ్రమంలో వ్యక్తికి కామతృప్తితో పాటు రుణత్రయ విముక్తి అనే లక్ష్యం ముఖ్యమైనది. రుణ విముక్తికి పంచ యజ్ఞానుష్ఠానం ముఖ్యం. అందులో అతిథి యజ్ఞం ముఖ్యం. ప్రక్కవాడి భోజన సంగతి చూసిన తరువాత భోజనం చేయాలి గృహస్థు. సమాజములో ఆర్థిక సమానత్వ సాధనకు భారతీయ పరిష్కారం ఇది. ఈ కర్తవ్యం నెరవేందుకు తగిన వాతావరణాన్ని రాజు నెలకొల్పాలి, పెద్దల మార్గదర్శనం చేయాలి. అద్భుతమైన విషయంగా ఈ విధంగా భీష్ముల వారు ధర్మరాజు వారికి చెప్పినటువంటి సందేశాత్మకమైనటువంటి ఇతివృత్తం, శరణాగత రక్షణ అనేటువంటి విషయాన్ని మనం ఇంతవరకు తెలుసుకున్నాం. స్వస్తి.
1: మీరింతవరకు చింతనం మహాభారతంలోని శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించిన సందేశమాలిక 14 భాగం విన్నారు. అందించిన వారు డాక్టర్ విద్వాన్ అమర్వాది శేషయ్య గారు.

ఇది వాళ్ళ అర్చన. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7 గంటలు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చిన్న మధ్యతరహా పరిశ్రమల వృద్ధికి 10,000 కోట్ల ఎంఎస్ఎంఈ గ్రోత్ ఫండ్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్విస్ అధ్యక్షుడు గై పార్మెలిన్ ఈరోజు భారత మండపంలో జరిగే 2వ భారత్ ఈఎఫ్టీఏ సదస్సు 2026లో పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు బీజేపీ నిర్వహించే వికసిత్ భారత్ సంకల్ప సభను ఉద్దేశించి వర్చువల్ విధానంలో ప్రసంగిస్తారు. లక్నో వేదికగా నిన్న రాత్రి జరిగిన తొలి T20 మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా చిన్న మధ్యతరహా పరిశ్రమల వృద్ధికి భారీ ఊతమిస్తూ 10,000 కోట్ల ఎంఎస్ఎంఈ గ్రోత్ ఫండ్కు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ఎంఎస్ఎంఈ రంగానికి పెద్ద ప్రోత్సాహమని, తదుపరి తరం భారతీయ వ్యాపార నాయకులను సృష్టించే దిశగా ఇదొక కీలక ముందడుగని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఎంఎస్ఎంఈలు తమ కార్యకలాపాలను విస్తరించుకునేందుకు, అధునాతన సాంకేతికతలను వినియోగించేందుకు తోడ్పడుతుందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈలు ప్రపంచ మార్కెట్లలోకి ప్రవేశించడానికి, ప్రపంచ వాల్యూ చైన్లతో అనుసంధానమవడానికి ఇదొక వేదికను అందిస్తుందని నరేంద్ర మోదీ అన్నారు. భారత్ ఈఎఫ్టీఏ వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం మొదటి వార్షికోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్విస్ అధ్యక్షుడు గై పార్మెలిన్ ఈరోజు భారత మండపంలో జరిగే 2వ భారత్ ఈఎఫ్టీఏ సదస్సు 2026లో ప్రసంగిస్తారు. ఈ సదస్సులో భారత్ ఈఎఫ్టీఏ దేశాలు స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్, లీచ్టెన్స్టైన్లకు చెందిన సీనియర్ ప్రభుత్వ అధికారులు, పారిశ్రామిక నాయకులు, కీలక భాగస్వాములు పాల్గొంటారు. $100 బిలియన్ పెట్టుబడి భాగస్వామ్య నిర్మాణం, భారత్లో 10 లక్షల ఉద్యోగాల కల్పన అనే ఇతివృత్తంతో ఈ సదస్సు కొనసాగుతుంది. ఈ సదస్సు టీఈపీఏ పురోగతిని సమీక్షించడం, కొత్త పెట్టుబడులను ప్రకటించడం, పరిశ్రమ ప్రభుత్వ సహకారాన్ని బలోపేతం చేయడం వంటి కీలక రంగాలలో అవకాశాల అన్వేషణపై దృష్టి సారిస్తుంది. సమ్మిళిత సుస్థిరాభివృద్ధికి సాంకేతికత ఒక సాధనంగా మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానమంత్రి సేవాతీర్థలో గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్ అసోసియేషన్ బోర్డు సభ్యులతో సమావేశమయ్యారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఈరోజు నుంచి ఈ నెల 10 వరకు న్యూఢిల్లీలో జరగనుంది. సమాజంలోని అన్ని వర్గాలకు సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడం అత్యవసరమని ప్రధానమంత్రి అన్నారు. ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాల కోసం సాంకేతికత, డిజిటల్ సేవలను అందుబాటు ధరలలో ఉంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పెరుగుతున్న డిజిటల్ అంతరాన్ని నివారించేందుకు సాంకేతికతను చివరి మైలు వరకు తీసుకెళ్లాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ప్రతి గొంతు వినిపించినప్పుడే ప్రజాస్వామ్యం మరింత బలపడుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. నిన్న పోర్వోరింలోని గోవా శాసనసభ సముదాయం రజతోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓం బిర్లా మాట్లాడుతూ గోవాకు గొప్ప చరిత్ర ఉందని అన్నారు. సుదీర్ఘ పోరాటం ఈ రాష్ట్రానికి స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టిందని పేర్కొన్నారు. అప్పటి నుంచి దేశ ఆర్థిక వృద్ధికి అనుగుణంగా ముందుకు సాగుతూనే గోవా తన వారసత్వాన్ని, సహజ పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు కృషి చేసిందని అన్నారు. గోవా సమతుల్యతను సాధించిందని, ప్రజల గౌరవాన్ని, జీవన ప్రమాణాలను కోల్పోకుండా పర్యాటకం, పరిశ్రమలు, విద్యారంగంలో ఒక ప్రత్యేక గుర్తింపును నిర్మించుకుందని ఓం బిర్లా అన్నారు. కేంద్ర ప్రభుత్వం భారత వైమానిక దళం నూతన అధిపతిగా ఎయిర్ మార్షల్ ఆశుతోష్ దీక్షిత్ను నియమించింది. ఈ నెల 31వ తేదీ నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుంది. ప్రస్తుత ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ పదవీ విరమణ అనంతరం ఆయన స్థానంలో ఆశుతోష్ దీక్షిత్ 29వ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్గా బాధ్యతలు చేపడతారు. ఆశుతోష్ దీక్షిత్ ఒక ప్రయోగాత్మక టెస్ట్ పైలట్ అని, 3,500 గంటలకు పైగా విమానయాన అనుభవం ఉన్న అర్హత గల ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్ అని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

0: మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 25 ఏళ్ల ప్రజా జీవిత ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈరోజు బీజేపీ నిర్వహించే వికసిత్ భారత్ సంకల్ప సభలో ప్రసంగిస్తారు. పలువురు సీనియర్ పార్టీ నాయకులు ఉత్తరప్రదేశ్లోని వివిధ ప్రాంతాల నుంచి వర్చువల్గా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జ్ వినోద్ తావడే అయోధ్య నుంచి పాల్గొంటారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్, రాష్ట సహా ఇన్ఛార్జ్ డాక్టర్ మేధా కులకర్ణి లక్నో నుంచి పాల్గొంటారు. రాష్ట బీజేపీ అధ్యక్షుడు పంకజ్ చౌదరి వారణాసి నుంచి, కేంద్ర మంత్రి జేపీ నడ్డా నోయిడా నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రభుత్వ అధినేతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు తెలుపుతూ కేంద్ర మంత్రి మండలి తీర్మానం ఆమోదించింది. నరేంద్ర మోదీ తొలిసారిగా 2001 అక్టోబర్ 7 గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం 2014 దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన నేటితో ప్రభుత్వ అధినేతగా విజయవంతంగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల సుదీర్ఘ పాలనాకాలం భారత ప్రజాస్వామ్య రక్షణకు, దాని శక్తి సామర్థ్యాలకు నిదర్శనమని పేర్కొన్నారు.
1: ये जो निरंतर सेवा देश की है, इसके लिए कैबिनेट ने अभिनंदन किया माननीय प्रधानमंत्री जी का और एक प्रस्ताव पारित किया. जिस तरह से गुजरात में माननीय प्रधानमंत्री जी ने अपने कार्यक्रमों के माध्यम से, नीतियों के माध्यम से कई ऐसे परिवर्तन किए जिसके लिए दुनिया भर में माननीय प्रधानमंत्री जी को जो काम उन्होंने किए वो सारे काम आगे जाके देश के लिए एक बड़ी टेम्पलेट बने. तो गुजरात मॉडल को दुनिया भर में पहचाना गया, सराहा गया और भारत भर में उसकी इम्प्लीमेंटेशन.
0: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న న్యూఢిల్లీలో స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గై పార్మెలిన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పరస్పర ఆసక్తిగల అంశాలపై ఇరు పక్షాలు చర్చలు జరిపినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచడం, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా వారు చర్చలు జరిపినట్లు తెలిపింది. ఇరు దేశాలకు పరస్పరం ప్రయోజనకరంగా ఉన్న ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందంపై చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు కూడా వారు చర్చలు జరిపినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న ఘనాలోని ఆక్రాకు చేరుకున్నారు. ఘనా విదేశాంగ మంత్రి సామ్ ఒకుడ్జేటో అబ్లాక్వా అందించిన ఆత్మీయ స్వాగతాన్ని మంత్రి అభినందించారు. భారత్ ఘనా సమగ్ర భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు, ఫలవంతమైన చర్చలు జరిపేందుకు తాను ఎదురు చూస్తున్నానని డాక్టర్ జయశంకర్ అన్నారు. లక్నో వేదికగా నిన్న రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ 8 తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 19.1 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌట్ అయింది. షెర్పెన్ రుదర్ఫోర్డ్ 56 పరుగులు, షాయ్ హోప్ 52 పరుగులు చేశారు. భారత బౌలర్లలో నమన్ ధీర్ 3 తీయగా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ చెరో 2 పడగొట్టారు. అనంతరం 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 14.4 ఓవర్లలోనే 2 మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్ 43 బంతుల్లో 102 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా, ఇషాన్ కిషన్ 37 పరుగులతో అజేయంగా నిలిచారు. సెంచరీ చేసిన శ్రేయస్ అయ్యర్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. సిరీస్లోని 2 T20 మ్యాచ్ శుక్రవారం రాంచీలో జరుగుతుంది. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్లో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళం, ఒడిశా, పంజాబ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు ఇలాంటి పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి సంజయ్ లోహియా నిన్న న్యూఢిల్లీలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులతో ఆర్థిక సమ్మిళిత పథకాల పురోగతిపై సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో వివిధ ఆర్థిక సమ్మిళిత పథకాల కింద సాధించిన పురోగతిపై సవివరమైన సమీక్ష జరిగిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతీయ రైల్వే సుదూర ప్రాంతాలకు ప్రయాణించే రైళ్లలో పరిశుభ్రత నిర్వహణను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా 40 గంటలకు పైగా ప్రయాణ సమయం ఉన్న 11 సుదూర రైళ్లను మెరుగైన పర్యవేక్షణ కోసం గుర్తించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చిన్న మధ్య తరహా పరిశ్రమల వృద్ధికి 10,000 కోట్ల MSME గ్రోత్ ఫండ్కు

0: కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, స్విస్ అధ్యకుడు గై పార్మెలిన్ ఈరోజు భారత మండపంలో జరిగే రెండవ భారత్ ఈఎఫ్డీఏ సదస్సు 2026లో పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ఈరోజు బీజేపీ నిర్వహించే వికసిత్ భారత్ సంకల్ప సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. లక్నో వేదికగా నిన్న రాత్రి జరిగిన తొలి T20 మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:15. ఇది మన చట్టం, రోడ్ సేఫ్టీ. ఈ అంశం గురించి రిటైర్డ్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ శ్రీనివాస బొప్పాల గారితో పరిచయం 2వ భాగం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన రోడ్ సేఫ్టీ. ఈ అంశం గురించి తెలియజేయడానికి రిటైర్డ్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ శ్రీనివాస పప్పాల గారు మన ఆకాశవాణి స్టూడియోస్ ఇచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీనివాస్ గారు.
1: నమస్కారం.
0: కొంతమంది సరైన నిద్ర లేకుండా వెళ్ళిపోవాలి తొందరగా అని చెప్పేసి ప్రయాణం చేస్తుంటారు. అలాగే కొంతమంది వాళ్ళ ఆరోగ్యరీత్యా కొన్ని మెడిసిన్స్ వాడుతుంటారు. అది కొంత డ్రౌజినెస్ అంటే మగతని కరగజేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితిని డ్రైవర్ ఎలా అవాయిడ్ చేయాలంటారు?
1: ముఖ్యంగా మీరు చెప్పినట్టు ఫాటిగ్ అనేది, అదే అలసట వల్ల మన బాడీ అలసట అనేది దాదాపు ఈక్వల్ టు మన డ్రింక్ అండ్ డ్రైవింగ్. అంత డ్రింక్ అండ్ డ్రైవింగ్ అంటే అలసటలో ఏంటంటే స్లో రియాక్షన్స్ ఉంటుంది. డ్రింక్ అండ్ డ్రైవింగ్లో రెండు రకాలు ఉండొచ్చు, ఏంటంటే ఫాస్ట్ రియాక్షన్, స్లో రియాక్షన్. కానీ అలసట్లో మాత్రం స్లో రియాక్షన్ సరిగా ఉండదు. ఎమర్జెన్సీలో మనం ఎక్కువ ఈజీగా రియాక్ట్ కాకుండా ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుంది. అట్లే మనం చూస్తుంటాం మీటింగ్లలో, లంచ్ దాకా మంచిగా ఇంటారు, లంచ్ తర్వాత మరి అందరు తలలు ఇట్లా పడిపోతుంటాయి. అంటే ఆటోమేటిక్గా బాడీ రెస్ట్ కోరుకుంటుంది. ఆ రెస్ట్ వల్ల మనం స్టీరింగ్ మీద కూడా అట్లే మరి కన్ను ఇట్లా కురికే లోపల మనం చూసినాం 1 సెకండ్ 1.5 సెకండ్స్లో 40 మీటర్లు వెళ్ళిపోతుంటుంది బండి. 40 మీటర్లు అంటే మనం రోడ్డు దిగి వెళ్ళిపోతుంది, బండి కంట్రోల్ తప్పుతుంది, కాబట్టి ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి
0: పాటలో ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా విశ్రాంతి పొంది ఉన్నప్పుడే, విజిలెంట్గా ఉన్నప్పుడే జాగరూకతతో డ్రైవ్ చేయాలి.
1: ప్రతి 2 గంటలకు ఒకసారి ఆగి కొంత రెస్ట్ తీసుకుని చేసినట్లయితే ఇటువంటిది నివారించవచ్చు.
0: ఇలా ఏదైనా మెడికేషన్ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా డ్రైవ్ చేయకపోవడం ఉత్తమం.
1: ఎస్పెషల్లీ దగ్గుకు కానీ జలుబుకు కానీ తీసుకునే మెడిసిన్స్ ఏంటంటే మనకు కొద్దిగా నిద్రమత్తును కలిగజేస్తాయి.
0: మామూలుగా డాక్టర్ గారు కూడా వీటికి సంబంధించిన మెడిసిన్స్ పడుకునే ముందే
1: వేసుకోమంటారు.
0: సో నిద్రపోయే పరిస్థితి బాగుంటుంది. కాబట్టి అలాంటి మెడిసిన్ వేసుకున్నప్పుడు డ్రైవ్ చేయకపోవడం
1: ఉత్తమం.
0: శ్రీనివాస్ గారు, ఈ డేంజరస్ డ్రైవింగ్ డిఫెన్సివ్ డ్రైవింగ్ అని వింటుంటాం, వీటి గురించి వివరించండి.
1: డేంజరస్ డ్రైవింగ్ అంటే మనం చూస్తుంటాం ఇది ఎక్కువ యువతలో ఉంటుంది. ఈ కట్లు కొట్టడం కానీ సిగ్నల్ జంపింగ్ కానీ ఇవన్నీ కూడా డేంజర్గా, అంటే వాళ్ళకు ప్రమాదం పంచి ఉన్నది, అందులో ఇతరులకు కూడా ప్రమాదం పంచి ఉన్నది. బండి కంట్రోల్ నియంత్రణ తప్పుతుంది. మరి నియంత్రణ తప్పినప్పుడు మనకు సెక్షన్ 184 ఏం చెప్తుంది అంటే డేంజరస్ డ్రైవింగ్ గురించి చెప్తుంది. డేంజరస్ డ్రైవింగ్లో పట్టుబడినట్లయితే దాదాపు 6 నెలల వరకు జైలు వేయొచ్చు, 3 నెలలు లైసెన్స్ క్యాన్సిల్ చేయొచ్చు, ఒక 10,000 జరిమానా కూడా వేయొచ్చు 10,000 వరకు. మరి ఇవన్నీ కూడా అంటే డేంజరస్ డ్రైవింగ్ చేసినప్పుడు ఈవెన్ మనము ఏది సెల్ ఫోన్లో మాట్లాడడం కూడా డేంజరస్ డ్రైవింగ్కి వస్తుంది. ఏదైనా డిస్ట్రాక్షన్ చేసుకుంటూ చేస్తే కూడా డేంజరస్ డ్రైవింగ్కి వస్తుంది. ఇవన్నీ కూడా డేంజరస్ డ్రైవింగ్ కిందనే వస్తాయి. అట్లే డిఫెన్సివ్ డ్రైవింగ్ ఏంటంటే ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి తప్పు చేసినప్పుడు మనము దాన్ని ఆ ప్రమాదం నుంచి తప్పించుకునేటట్లు మనం స్వీయ రక్షణ కింద, అంటే ఎప్పుడు చేయగలుగుతాం ఇది, మనం అలర్ట్గా ఉండి డ్రైవింగ్ ఏకాగ్రతగా ఉంటేనే ఆ తప్పును గమనించి వెంటనే ప్రమాదం కాకముందే మనం దాని నుంచి కాపాడుకోవడానికి డిఫెన్సివ్ డ్రైవింగ్ టెక్నిక్స్ అనేవి ఉంటాయి. అట్లే ఇప్పుడు అంటే నిద్ర వస్తున్నది, డిఫెన్సివ్ డ్రైవింగ్ టెక్నిక్ ఏంది, దానిలో మనం ఆపి కొంతసేపు ఆగి వెళ్ళాలి. ఇట్లా డిఫెన్సివ్ డ్రైవింగ్ గురించి కూడా తెలుసుకున్నట్లయితే మనం
0: అంటే ఎదుటివాడు తప్పు చేసి కంట్రోల్ తప్పి వెహికల్ రోడ్డు మీదకి వస్తున్నప్పుడు మనం ఏ రకంగా అతని

0: యాక్సిడెంట్ కాకుండా, మనం యాక్సిడెంట్ కాకుండా జాగ్రత్త
1: బాగా
0: పడాలి అనేది కూడా విజిలెంట్గా అప్రమత్తతో
1: అప్రమత్తం.
0: ఉండాలంటారు.
1: ఫర్ ఎగ్జాంపుల్ మనం వెళ్తున్నాం, ఒక వాహనదారుడు వెనుకనే వస్తున్నాడు మన వెనుకనే, సపోజ్ మనం ఏదైనా ముందు సడన్ బ్రేక్ కొట్టినట్టయితే ఆయన వచ్చి గుద్దుతాడు, అప్పుడు డిఫెన్సివ్ యాక్షన్గా మనం ఏం చేయాలంటే ఆయన పోనీయాల. మనం ఏం చేస్తాం, ఆయన మన వెనుకనే ఉన్నాడు, మనం ఎంకరేజ్ చేస్తుంటాం పోతుంటాం, అది మనకు ప్రమాదం చేసే ఆస్కారం ఉంటుంది. అప్పుడు ఆయన పంపించేసినట్లయితే మనం సైడ్ ఇచ్చేసి మనం ప్రశాంతంగా మనం వెళ్ళొచ్చు. ఇవన్నీ కూడా డిఫెన్స్ డ్రైవింగ్ టెక్నిక్స్.
0: ఆరోగ్యవంతమైన జీవితము సుఖమయ జీవనానికి సోపానం. ఆరోగ్యంగా ఉంటేనే సుఖంగా ఉండగలం. అలాగే మనం ప్రయాణిస్తున్న వెహికల్ మనను, మన కుటుంబ సభ్యులు, మన వాళ్ళందరినీ ప్రాణాలని క్షేమంగా చేర్చాలంటే వెహికల్ కండిషన్ కూడా కరెక్ట్గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఈ విషయంగా చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. బండి ఉందంటే ఉంది, స్టార్ట్ చేసామంటే స్టార్ట్ చేసాం. అందులో బండికి సంబంధించిన ఏ అంశాలు జాగ్రత్త పడి దాని కండిషన్లో ఉంచుకోవాలంటారు?
1: ముఖ్యంగా బండిలలో ఏంటంటే టైర్ కండిషన్. టైర్ కండిషన్ ఏంటంటే టైర్లో గాలి ఒకటి, ఎందుకంటే గాలి సరిగా లేకపోవడం వల్ల మనకు అంటే బ్రేకింగ్ ఎఫిషియన్సీ కూడా తగ్గుతుంది. అది ఇప్పుడు గాలి ఎక్కువ ఉందనుకోండి, మనకు తెలిసిపోద్ది, మధ్యలోనే అరిగిందనుకోండి గాలి ఎక్కువ ఉన్నట్టు, సైడ్స్ కరిగిందనుకోండి టైరు గాలి తక్కువ ఉన్నట్టు. టైర్లు ఎప్పుడు గాలి సరిగా చూసుకోవాలి. అట్లే ట్రేడ్ వియర్ డెప్త్ ఇండికేటర్ అనేది టైర్లలో ఉంటుంది ఆటోమేటిక్గా, అంటే మధ్య మధ్యలో గ్యాప్లో కొంత ఏంది రబ్బర్ ఉంటుంది అక్కడ, ఆ లెవెల్కు అరిగిందంటే టైర్ పని మార్చేయాలి. ఎస్పెషల్లీ టైరు అది అంటే స్మూత్గా అయినప్పుడు మనకు రోడ్డు సైడ్ రోడ్డు మీద గ్రిప్ ఉండక వర్షాకాలం ఎక్కువ డేంజర్ జరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి టైర్లు జాగ్రత్తగా ఫస్ట్ చూసుకోవాలి. అట్లే బ్రేకింగ్ సిస్టమ్, బ్రేకింగ్ సిస్టంలో మనకు ముఖ్యంగా ఏంటంటే ఇవాళ రేపు అంతా డిస్క్ బ్రేక్లు ఎక్కున్నాయి, అంటే డిస్క్ బ్రేకర్ లైనర్స్ ఉంటాయి, ఆ లైనర్స్ అరిగిపోకుండా ఉండడం, బ్రేక్ కండిషన్ బాగుందా లేదా, ఇవి చాలా ముఖ్యం. అట్లే లైట్స్, అంటే మనం బ్రేక్ వేసినప్పుడు బ్రేక్ లైట్ వెనుక పనిచేస్తుంది అలా, ఎందుకంటే వెనుక డ్రైవర్కు మనం స్లో చేస్తున్నాం అనేది తెలిపేది బ్రేక్ లైట్సే. బ్రేక్ లైట్స్ బాగున్నాయా లేవా, అట్లే నైట్ ప్రయాణంలో హెడ్ లైట్స్ బాగున్నాయా లేవా, అట్లే మన బ్రేక్ లైట్స్ కాకుండా ఇంజిన్ ఆన్ చేయగానే వెనుక చిన్న రెడ్ లైట్స్ వస్తాయి. అది ఏంటంటే మనం నైట్లో విజిబిలిటీ సరిగ్గా లేనప్పుడు మనం వాహనం ఉన్నట్టు కనబడుతుంది, లేకుంటే వెనుకకి వచ్చి మనం ఇప్పుడు ఫాగ్ కండిషన్లో చాలా ప్రమాదాలు జరుగుతాయి.
0: మంచు పడ్డప్పుడు ఎదుటి వాళ్ళ వెహికల్స్
1: కనబడవు కాబట్టి
0: ఫాగ్ లైట్స్ కూడా ఆన్ చేసుకోవడం మంచిది.
1: ఫాగ్ లైట్స్ ముంగట ఆన్ చేసుకోవడం బెస్ట్. వెనుక రెడ్ లైట్స్ ఆన్ ఉంటాయి, ఎప్పుడు బ్రేక్ కొట్టినప్పుడు బ్రేక్ లైట్స్ ఆన్ అవుతాయి, అదే రివర్స్ చేసినప్పుడు రివర్స్ లైట్ ఆన్ అవుతుంది వెనుక ఉన్న వాళ్ళకు హెచ్చరిక కొరకు.
0: ముఖ్యంగా మనం ఈ వర్షం పడ్డప్పుడు కానీ, ఈ మంచు పొగ మంచు కమ్మినప్పుడు కానీ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతుంటాయి. ఇటువంటి విషయాల్లో మనం ఏ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు?
1: పొగమంచు ఉన్నప్పుడు వెళ్ళకపోవడం ఉత్తమం ఫస్ట్. ఓకే, ఎమర్జెన్సీ వెళ్తున్నామంటే కనీసం మనకు అట్లీస్ట్ 50 మీటర్స్ అన్న దూరం కనబడినట్టయితే స్లోగా వెళ్ళొచ్చు, కానీ వెళ్ళి మనం రిస్క్ తీసుకోవడమే. ఇంకొకటి, కొంతమంది పొగమంచు ఉన్నది మరి నేను ఇక్కడ పక్కకే ఆపుతా అని అక్కడే రోడ్డు పక్కన ఆపుతారు, అది కూడా డేంజర్, ఎందుకంటే ఆ రోడ్డు పక్కన ఆపింది మనం వచ్చే వాళ్ళకి కనబడాలా. అయితే అటువంటి సమయాల్లో ఏంటంటే రోడ్డు పక్కన ఆపకుండా కొంత దూరం వెళ్ళి ఏదన్నా వాహనాలు ఎక్కువ వెళ్ళని ప్రదేశంలో తక్కువ స్పీడ్తో వెళ్ళే ప్రదేశంలో పెట్టుకున్నట్లయితే సేఫ్గా ఉంటాం. పొగ మంచులో ఏంటంటే మనకు ఆ డిస్టెన్స్ ఈవెన్ హెడ్ లైట్స్ కూడా లోవర్ బీమ్ని వెళ్ళాలి, అప్పర్ బీమ్ వేయకూడదు. అట్లే ఫాగ్ లైట్స్ ఉంటే ఫాగ్ లైట్ యూజ్ చేయడం మంచిది. లోవర్ బీమ్ వల్ల ఏంటంటే కొంతవరకు మనకు రోడ్డు కనిపించే పరిస్థితి ఉంటుంది, అప్పర్ బీమ్ వేస్తే మనకు లైట్ పొగ మంచులో రిఫ్లెక్ట్ అయ్యి సరిగా మనకు రోడ్డు కనబడదు. అందుకని మనం చూస్తుంటాం, ఒకటి కాదు ఒకటి అనుకుంటే ఒకటి అనుకుంటే ఒక 10-20 బండ్లు కూడా ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉంటాయి. అందుకని పొగ మంచులో జాగ్రత్తగా డ్రైవ్ చేసుకోవడం మంచిది. కాకపోతే ఎమర్జెన్సీలా డ్రైవ్ చేయాల్సిన పరిస్థితి ఉంటే కొన్ని రకాల ట్రైనింగ్స్ కూడా ఉన్నాయి, అంటే పొగ మంచులో ఎలా డ్రైవింగ్ చేయాలనే ట్రైనింగ్ IDTRలలో ఇస్తారు. మన IDTR మన దగ్గర సిరిసిల్లలో ఉంది. అటువంటి ఇన్స్టిట్యూట్లలో పొగ మంచులో డ్రైవింగ్ చేసే పరిస్థితుల గురించి కూడా
0: జాగ్రత్తలు
1: నేర్పిస్తారు.
0: వర్షం పడేటప్పుడు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే వర్షం పడ్డప్పుడు మనం గమనిస్తుంటాం, ఒక్కోసారి రోడ్డు మీద ఆయిల్ పడున్నా నీళ్ళు తగిలేసరికల్లా ఎక్కువ స్లిప్పరీ అయిపోతుంది. అలాగే మట్టి రోడ్డు ఉన్నప్పుడు ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. వైపరు ఉపయుక్తం చాలా ఉంటుంది. సో ఈ వర్షం పడ్డప్పుడు తీసుకోవాల్సిన రోడ్డు సేఫ్టీ మెజర్స్ చెప్పండి.
1: వర్షంలో మీరు చెప్పినట్టు రోడ్డు కండిషన్, రోడ్డు కండిషన్లో ఒకటేమో బెట్ రోడ్డు ఉంటుంది కాబట్టి టైర్లు బాగా లేకుంటే మనకు స్కిడ్ అయ్యే ఛాన్స్. ఏమైతుందంటే రోడ్డుకు టైర్కు మధ్యలో వాటర్ లేయర్ వచ్చి హైడ్రోప్లేనింగ్ అనేది జరుగుతుంది. బ్రేక్ వేసినప్పుడు బండి కంట్రోల్ కాకుండా స్కిడ్ అయ్యి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని స్లోగా వెళ్ళాలి. ఒకవేళ ముందు ఏదైనా వెహికల్ వెళ్తుంటే ఆ వెహికల్ వెళ్ళిన దారిలోనే వెళ్ళినట్టయితే కొద్దిగా మనకు రోడ్డు గ్రిప్ దొరికి సమంగా

0: ముఖ్యంగా పాట్ హోల్స్ గుంతలు ఉంటే నీళ్లతో నిండిపోయి రోడ్డు ఎక్కడ గుంత ఉందో తెలియదు, ఎక్కడ ఏముంది తెలియదు. కాబట్టి అంతా ప్లేన్ గా ఉందని స్పీడ్ గా పోయే ప్రయత్నమే చేయకూడదు.
1: స్పీడ్ గా పోయే ప్రయత్నం చేయకూడదు, స్లోకి వెళ్తా. అట్లే ఎన్ని సంవత్సరాలు ఎన్ని ప్రమాదాలు చూసినా కూడా బ్రిడ్జ్లపై నుంచి వాటర్ వెళ్తుంటది. అక్కడ ఇప్పటికీ ప్రతి సంవత్సరం మన రాష్ట్రంలోనే 3-4 యాక్సిడెంట్లు ప్రమాదాలు జరుగుతున్నాయి. కార్లు కొట్టుకపోవడం కానీ వేరే వెహికల్స్ వాడడం కానీ. అయితే అక్కడ ఎట్టి పరిస్థితుల్లో చిన్న వాటర్ కూడా మనం కొన్ని సందర్భాల్లో చూస్తాము, చిన్న డెప్త్ వాటర్ కూడా

0: వేరే వెహికల్స్ వాడడం కానీ. అయితే అక్కడ ఎట్టి పరిస్థితుల్లో చిన్న వాటర్ కూడా మనం కొన్ని సందర్భాల్లో చూస్తాం, చిన్న డెప్త్ వాటర్ కూడా వాటర్లో ఎంటర్ అయినాకనే గాలి ఉంటుంది కాబట్టి టైర్ గ్రిప్ పోవడం ఒకటి. రెండోది, కొంత లెవెల్ వాటర్ వచ్చిన తర్వాత ఇంజన్లోకి వెళ్ళి ఇంజన్ ఆఫ్ అయిపోతుంది. ఇంజన్ ఆఫ్ కాకుంటే ఏదో మనం నెట్టుకుపోవచ్చు, అంటే ఆ ఫ్లోకి అగెనెస్ట్గా మన ఇంజన్ పవర్ పనిచేసినంత కాలం మనం పోతాం. ఎక్కడైతే ఇంజన్ ఆఫ్ అయిందో అక్కడ మన బాడీ వెహికల్ లిఫ్ట్ అయిపోయి కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని ఆ డెప్త్ తోటి ప్రమేయం లేకుండా వాటర్ ఫ్లో పైకి వెళ్ళి అయినప్పుడు ఆగిపోవడం చాలా ఉత్తమం. అందుకని వర్షాకాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
1: మామూలుగా నీళ్ళల్లోకి వెళ్ళిన తర్వాత ఎంత పెద్ద పడవైనా తన బరువును కోల్పోతున్నట్టుగా ఇంజన్ ఆఫ్ అయిపోయి బ్రేక్ మెకానిజం పనిచేయనప్పుడు బ్రిడ్జ్ మీద పోయే వాటర్ మీద బండి తీసుకెళ్తే కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది.
0: ఇంకొకటి, వాటర్ బ్రేకులలోకి వెళ్తాయి కాబట్టి వాటర్ బ్రేకింగ్ ఎఫిషియన్సీ కూడా తగ్గుతుంది. జనరల్ గా మనం వాటర్కి వెళ్ళినాక కూడా కొంతసేపు బ్రేక్ పెడల్ పట్టుకుంటే ఆ వాటర్ అనేది వెళ్ళిపోతుంది. ఇవన్నీ కూడా వర్షాకాలంలో.
1: వైపర్ల ఉపయోగం ఎంతవరకు ఉందంటారు?
0: వైపర్ వేసినప్పుడు బయట వెదర్ చల్లగా ఉంటుంది కాబట్టి లోపల కొద్దిగా మిస్ట్ ఫామ్ అవుతుంటుంది. ఆ మిస్ట్ అనేది మనకు విజన్ తగ్గించడానికి ఆస్కారం ఉంది. అందుకే దానికి ఏం చేయాలంటే మనం ఏసీలో డక్ట్స్ ఉంటాయి విండ్ స్క్రీన్ దగ్గర, ఆ డక్ట్స్ ఓపెన్ పెట్టినట్లయితే అది డైరెక్ట్
1: అద్దానికి తగిలి
0: మిస్ట్ తగ్గిపోద్ది. అట్లే వెనక సైడ్ కూడా వైపర్ ఉంటుంది రియర్ విజన్ పెట్టుకోవడానికి, అది వైపర్ కూడా ఆన్ చేసినట్లయితే మనకు ఫ్రంట్ అండ్ రియర్ విజన్లు బాగుంటాయి. కాకపోతే అదే వర్షాకాలంలో ఇంకొక జాగ్రత్త ఏంటంటే చెట్ల కింద ఆపకూడదు బండ్లు. చెట్టు కొమ్మ ఇరిగి పడిపోయి ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి, లేదంటే చెట్ల మీద పిడుగు పడే అవకాశం ఉంటుంది జనరల్గా. ఎందుకంటే ఆ ఏరియాలో పిడుగు హైయెస్ట్ పాయింట్ ఉంటే అక్కడ పడే అవకాశం ఉంటుంది కాబట్టి చెట్ల కింద ఆపద్దు వాహనాన్ని, ఎక్కడైనా వేరే దగ్గర ఆపుకోవడం ఉత్తమం.
1: కాబట్టి ప్రతి పౌరుడు వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు ముందు వెహికల్ కండిషన్లో ఉందా లేదా చూసుకొని దానికి నియమానుసారంగా సర్వీసింగ్ చేయించడం కానీ, ఆయిల్ మార్పించడం కానీ, వైపర్స్, బ్రేక్ లైనర్స్ ఇవన్నీ చూసుకోవడం ఒక ఎత్తు అయితే, తను డ్రైవ్ చేసేటప్పుడు కూడా అప్రమత్తతో ఉండి తన వల్ల ఎదుటి వాళ్ళకి, ఎదుటి వాళ్ళ వల్ల తనకు కూడా నష్టం జరగకుండా ఉండేటట్టుగా మీరు చెప్పిన ఈ సూత్రాలన్నీ పాటించినట్లయితే రోడ్ సేఫ్టీలో ప్రయాణం ఆహ్లాదంగా సురక్షితంగా ఉంటుంది. చాలా మంచి విషయాలు తెలియజేశారు శ్రీనివాస్ గారు. నమస్కారం.
0: థ్యాంక్ యూ.
2: ఇది మన చట్టం.

మీరింతవరకు ఇది మన చట్టం రోడ్ సేఫ్టీ ఈ అంశం గురించి రిటైర్డ్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ శ్రీనివాస బొప్పాల గారితో పరిచయం రెండో భాగం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం

జనరంజని శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమానికి స్వాగతం. ముందుగా దొంగరాముడు సినిమా నుంచి పాట కావాలని మెయిల్ చేశారు ఎద్దుమయలార నుంచి వీరయ్య. ఈ పాటను ఘంటసాల జిక్కి పాడారు. సముద్రాల సీనియర్ రచన, పెన్యాల సంగీతం అందించారు.

మీరు వింటున్నారు జనరంజని. ఈరోజు వరల్డ్ కాటన్ డే. దారంలో ప్రతి పోగు దాని వెనుక ఉన్న కష్టానికి, పట్టుదలకి, రైతు అంకితభావానికి నిదర్శనం. కాటన్ వస్త్రాలు ధరించడం అంటే లక్షలాది మంది జీవనోపాధికి సపోర్ట్ చేయడమే.

0: రావణుడి రాముడి అయితే సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట. అది డాక్టర్ సి నారాయణ రెడ్డి రచన, జీకే వెంకట సంగీతం అందించారు. ఈ పాట వినిపించండి అని మేలు చేశారు చోట్టుపల్లి నుంచి కస్తూరి రాముడు లక్ష్మణుడు.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీరు వింటున్నారు జనరంజని. భారతదేశంలో కాటన్ కేవలం ఒక పంట మాత్రమే కాదు, అది లక్షలాది మంది రైతుల శ్రమకి, కష్టానికి, అంకిత భావానికి ప్రతీక. కాటన్ వస్త్రం పొలాల నుంచి మన ఇళ్ల వరకు మనందరినీ కలుపుతుంది. ఈ కీలకమైన రంగాన్ని మనం గుర్తిస్తున్నప్పుడు పత్తి రైతులకు సుసంపన్నమైన భవిష్యత్తుకి మనందరం సపోర్ట్ చేద్దాం.

0: యువరాజు సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట, అది దాసరి నారాయణరావు రచన. చక్రవర్తి సంగీతం అందించారు. ఈ పాటను అడిగిన శ్రోతలు నల్గొండ నార్కెట్పల్లి నుంచి శివకోటి శేఖర్, వరలక్ష్మి, సుధీర్, వైష్ణవి.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణవణము సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్, ప్రసాద్ ఐమాక్స్ పక్కన, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
2: మీరు వింటున్నారు జనరంజని. మహారాజు సినిమా నుంచి పాట వినిపించమని మెయిల్ చేశారు. అమ్మన్గుత్తి నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ అభినయ్, సాయి కిరణ్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడారు ఈ పాటని. వేటూరి రచన చక్రవర్తి సంగీతం అందించారు.

0: Work from home. High salary. Just ఒక క్లిక్లో. అరే వా.
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: జీవిత చక్రం సినిమా నుంచి పాట వినిపించమని మెయిల్ చేశారు ఎద్దుమేల నుంచి బాలకృష్ణ, శారదా, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ. ఘంటసాల పాడారి పాటని ఆరుద్ర రచన, శంకర్ జయకిషన్ సంగీతం అందించారు.

0: మురిపిస్తావా? కంటి తుంపు చెబుతోంది, కొంటె నువ్వు చెబుతోంది, మూగ మనసులో మాట ఓ పిల్ల. వస్తావా మురిపిస్తావా? వస్తావా మురిపిస్తావా ఓ పిల్ల?
1: మీరు వింటున్న ఆ పాట ప్రేమలేఖ సినిమా నుంచి. చిత్ర ఉన్నికృష్ణన్ పాడింది, భువనచంద్ర రచన, దేవా సంగీతం అందించారు. ఈ పాటను అడిగిన శ్రోతలు గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేష్, సుగుణ, రాంప్రసాద్, రామ్ చరణ్.

ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 స్టూడియోలో టైం 8:15 జనరంజని శ్రోతలు లేఖలు మెయిల్ ద్వారా కోరిన సినీ గీతాలు. ముందుగా విందాం. రాజన్న సిరిసిల్ల బోయిన్పల్లి విలాసాగర్ గ్రామం నుంచి గంగాధర్ శ్రీనివాస్ అడుగుతున్న పాట. దొంగలుడు సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడింది. వేటూరి రచన రాజ్కోటి సంగీతం అందించారు.

0: ఫెడరస్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: మీరు వింటున్నారు జనరంజని. చదువుకున్న అమ్మాయిలు సినిమా నుంచి ఎస్ రాజేశ్వరరావు సంగీతానికి దాసరిది రచన, గానం పి సుశీల. ఈ పాటను అడుగుతున్న శ్రోతలు నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా.

బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9

0: గంటల 15 నిమిషాల నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: మీరు వింటున్నారు జనరంజని. మేడ్చల్ సైదాబాద్ కాలే నుంచి ఎస్ భిక్షపతి అడుగుతున్న పాట శ్రీమంతుడు సినిమా నుంచి. ఘంటసాల పాడింది కొసరాజు రచన, టి చలపత్రావు సంగీతం అందించారు.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగుడు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మీరు వింటున్నారు జనరంజని స్టూడియోలో. టైం 8:30. కృష్ణా జిల్లా పెడనా నుంచి అప్పలరాజు ఆడుతున్న పాట పంతులమ్మ సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడింది. వేటూరి రచన రాజన్ నాగేంద్ర సంగీతం అందించారు.

0: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: మీరు వింటున్నారు జనరంజని. కీసర మండలం గోధుమకుంట నుంచి బండికృష్ణగౌడ్, సాయి చరణ్, బృంద, అంజమ్మ, కళ్యాణి, భవాని, సుప్రియ, చిన్నముంతల, కృష్ణకాంత్ గౌడ్ వీళ్ళందరూ అడిగిన పాట వాగ్దానం సినిమా నుంచి. ఘంటసాల పాడారు ఈ పాటని. ఆత్రేయ రచన, పెండ్యాల సంగీతం అందించారు.
2: పాడండి.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీరు వింటున్నారు జనరంజని ఎఫ్ఎం 102.8. ఎత్తుమైలారం సంగారెడ్డి నుంచి బాలకృష్ణ శారద ఆడుతున్న పాట పవిత్ర బంధం సినిమా నుంచి. ఘంటసాల సుశీల పాడింది, ఆరుద్ర రచన రాజేశ్వరరావు సంగీతం అందించారు.

భూదాన్ పోచంపల్లి నుంచి భోగ మార్కండేయ, సాయి, యశ్వంత్, విజయ్ కుమార్ అండ్ ఇంకా వెంజాతమ్మ వీళ్ళందరూ అడుగుతున్న పాట రాముడు భీముడు సినిమా నుంచి. ఘంటసాల సుశీల పాడింది. డాక్టర్ సి నారాయణరెడ్డి రచన. పెంజాల సంగీతం అందించారు.

రంగారెడ్డి కడతాల్ నుంచి, భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి, ప్రవల్లిక, విష్ణువర్ధన్, విఘ్నేష్ వీళ్ళు అడుగుతున్న పాట రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా నుంచి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడింది భువనచంద్ర, రచన బప్పిలహరి, సంగీతం అందించారు.

0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుకునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.

బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమానికి స్వాగతం. బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో ఇవాళ ప్యాకేజింగ్ నుంచి ప్రగతికి వైపు వ్యాపార విజయానికి కొత్త సూత్రాలు ఈ అంశం గురించి మనం డిస్కస్ చేద్దాం. మనతో స్టూడియోలో ఉన్నారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ ఎంఓసిఐ గౌట్ ఆఫ్ ఇండియా నుంచి అడిషనల్ డైరెక్టర్ అండ్ రీజనల్ ఆఫీసర్ ప్రొఫెసర్ బాబురావు గారు. సార్, వెల్కమ్ టు బిజినెస్ ముచ్చట్లు.
1: థ్యాంక్ యూ.

0: సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాకేజింగ్ గురించి చాలా మందికి ఐడియా ఉండదు. ఏంటి ఈ ప్యాకేజింగ్ అంటే, ఒక ప్రోడక్ట్లో తీసుకుంటాం, డబ్బులు ఇస్తాం, మనకు కావాల్సిన ప్రోడక్ట్ మనం తీసుకుంటూ ఉంటాం, బట్ ప్యాకేజింగ్కి నిజంగా అంత ఇంపార్టెన్స్ ఉంటుందా, దాంట్లో అంతగా ఆలోచించాల్సిన అవసరం ఏంటి అనేది ఒక విషయం మనకి అర్థం కాదు. బట్ ప్యాకేజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను కొంతమంది నిపుణుల ద్వారా విన్నా. సార్ మీరు చెప్పండి సార్, ప్యాకేజింగ్ అంటే ఏంటి, అసలు ఎందుకు అంత ఇంపార్టెన్స్ అది?
1: నమస్కారం అండి మురళి గారు, అండ్ ప్రేక్షకులకు, తెలుగు ప్రజలకు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి నమస్కారం అండి మీ అందరికీ. సో ఈరోజు మనం డిస్కస్ చేస్తాము ప్యాకేజీ గురించి. చాలామందికి ప్యాకేజ్ గురించి, మనం రోజు ప్యాకేజీ గురించి మాట్లాడతాం యాక్చువల్లీ, బట్ కాబట్టి ఏంటంటే మనకు మనం ఎగ్జాక్ట్లీ ప్యాకేజీ ఏం చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, దానికి కావాల్సిన మెటీరియల్ ఏంటి, దాని మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటి, ప్రాపర్టీస్ ఏంటి, చాలామంది తెలియదు ఐడియా. అంటే ఇవన్నీ తెలిసినప్పుడు మనం సొంతంగా ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ప్యాకేజింగ్ అంటే ఇప్పుడు మనం రోజు మన ఫుడ్ ప్రోడక్ట్ కానీ, లేదంటే మన ఫార్మా ప్రోడక్ట్ కానీ, లేక కాస్మెటిక్ కానీ, ఏదైనా ప్రోడక్ట్ ప్యాక్ చేసినప్పుడు దానికి కంపాటబిలిటీ ఇంపార్టెంట్ అనమాట. అంటే మనం ఇక్కడ ప్యాకేజ్ చేసినప్పుడు, మనం రీచ్ చేసినప్పుడు, అక్కడికి మనం తీసుకున్నప్పుడు అక్కడ అది ఎంతవరకు సురక్షితంగా వెళ్తుంది, ఫైనల్గా మన డెస్టినేషన్కు వెళ్ళినప్పుడు, ఫైనల్ ప్లేస్కి వెళ్ళినప్పుడు అది సురక్షితంగా వెళ్తుందా లేదా, ఈ మధ్యలో ఏం జరుగుతుంది అన్నది ప్యాకేజీపై డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మనం ప్యాకేజ్ చేసినప్పుడు మాకు ఒక చోటు నుంచి ఇంకో చోటు పంపించాలంటే మనకు ట్రాన్స్పోర్ట్ కావాలి. మనకి ఏదంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ కానీ, సీ ట్రాన్స్పోర్ట్ కానీ, ఏ ట్రాన్స్పోర్ట్ కానీ, రైలు కానీ, ఈ ఎంటిలో ఈటెల్లో చేసేటప్పుడు, పంపించేటప్పుడు ఈ ప్యాకేజింగ్ సరి లేదనుకోండి, అదేమవుతుందంటే మీ ప్రోడక్ట్ చెడిపోతుంది ఫైనల్గా పోయేటప్పుడు. అంటే మీకు ప్యాకేజింగ్ డ్యామేజ్ కావడం కానీ, లేదంటే అది చినిగిపోయి దాని గురించి లీకేజీ కావడం కానీ, ఇవన్నీ జరుగుతుంటాయి. అంటే ఏంటంటే మీకు ప్యాకేజింగ్ మెటీరియల్ ఏ మెటీరియల్ వాడుతున్నాం అనేది దాన్ని క్లియర్ తెలుసుకోవాలన్నమాట. అది తెలుసుకున్నప్పుడు మాత్రం మనం దానికి చేయగలము. దాంట్లో వచ్చేసి ప్రొటెక్షన్ ఒకటి ఉంటుంది, అంటే ప్రిజర్వేషన్ ఒకటి ఉంటుంది, తర్వాత ఇన్ఫర్మేషన్, ఇంకోటి ట్రాన్స్పోర్టర్స్. ఈ నాలుగు వచ్చేసి మనం బాగా కేర్ఫుల్గా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్స్ ప్యాక్ చేస్తాం, మీకు అందరూ తెలుసు అది ఎగ్స్, కోడిగుడ్లు మనం చూస్తాం కదా, కోడిగుడ్లు ప్యాక్ చేస్తాం. కోడిగుడ్లు వచ్చేసి మూడు రకాలు మనం ప్యాక్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి పేపర్లో ప్యాక్ చేసుకోవచ్చు, రెండోది వచ్చేసి మన క్యారీ బ్యాగ్ ఉంటుంది, క్యారీ బ్యాగ్ ప్లాస్టిక్ బ్యాగ్ కానీ, అంటే ఈ రోజులో మనకు పేపర్ బ్యాగ్స్ వస్తున్నాయి, ఓకే, లేదంటే ఒక ట్రే కానీ, ఈ మూటెల్లో మనం ప్యాక్ చేస్తాం. మీరు చెప్పండి, ఈ మూటెల్లో మనకు సురక్షితమైన మెటీరియల్ ఏంటి? మనకు సురక్షితమైన మెటీరియల్ వచ్చేసి ట్రే మాత్రం. ఇప్పుడు క్యారీ బ్యాగ్లు మనం ప్యాక్ చేసుకుంటే ఏమవుతుందంటే, మనం నడవచ్చేటప్పుడు ఎవరైనా వచ్చి డాష్ చేయడం ఇచ్చేసినప్పుడు ఏమైతే ఆటోమేటిక్ కింద పడిపోతాయి, అది సురక్షితంగా ఉండదు అనమాట. కాబట్టి సురక్షితమైన మెటీరియల్ ఏంటంటే నీకు ట్రే, అది ప్లాస్టిక్ కావచ్చు లేదా కార్డ్బోర్డ్ కావచ్చు, ఏదైనా సరే ట్రే ఇస్ సేఫ్ అనమాట. ఇటువంటిది మనం చూసుకోవాలి, మనకు కరెక్ట్గా ఉన్నటువంటి ఎటువంటి మెటీరియల్ మనం ఉపయోగిస్తున్నాము. మనకు చూసేది పేపరా, లేదంటే కార్డ్బోర్డా, లేదా ప్లాస్టికా, లేదా మెటలా, ఇవన్నీ చూసుకోవాలన్నమాట. అది కాక ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మనం సురక్షితంగా ప్రోడక్ట్ చేరాలంటే కంపాటబిలిటీ ఇంపార్టెంట్. అంటే కంపాటబిలిటీ మనకు చూడండి, మీకు ఒకసారి మనం బట్టలు వేసుకున్నప్పుడు ఒకసారి మనకు జిల్లా వస్తుంది. ఐడోంట్ నో మీకు ఎంతమందికి ఐడియా ఉందో లేదో, కొన్ని కొన్ని బట్టలు వేసుకున్నప్పుడు, అంటే అన్ని బట్టలు చెప్పలేను, కొన్ని కొన్ని బట్టలు వేసుకున్నప్పుడు మాత్రం అట్లా వస్తుంది అనమాట. అట్లా వచ్చినప్పుడు ఏంటంటే, మనం వేసుకున్న బట్టకు క్లౌత్ మెటీరియల్, అంటే మన స్కిన్ మెటీరియల్, ఈ రెండింటికి పొంతన లేదనుకోండి, సరిపోలేదనుకోండి, ఆటోమేటిక్ మనకు జిల్లా వస్తుంది. ఈ జిల్లాను అవాయిడ్ చేయాలంటే మనం ఏ మెటీరియల్ వాడుకోవాలి, మనం ఏ క్లోత్ వాడితే మనకు జిల్లా ఉండదు అన్న దానిపైన డిపెండ్ ఉంటుంది. సిమిలర్ వే నువ్వు ఇక్కడ మనకు ప్రోడక్ట్ పైన ఉపయోగిస్తే మనకు అది తెలిసిపోతుందన్నమాట. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఫుడ్ ప్రోడక్ట్, ఏదైనా మనకు ఫర్ ఎగ్జాంపుల్ బర్గర్ తీసుకోండి, లేదంటే చికెన్ బిర్యానీ ఫర్ ఎగ్జాంపుల్, చికెన్ బిర్యానీ మీకు సేఫెస్ట్ మెటీరియల్ ఏంటి? పేపర్లు ప్యాక్ చేస్తామా? చేయలేము, ఎందుకంటే అది న్యాచురల్ మెటీరియల్, గోయింగ్ టు బి డిగ్రేడ్. అండ్ అదేవిధంగా మన ప్లాస్టిక్ ఒక సేఫెస్ట్ మెటీరియల్. సో లైక్ దాట్, సో మంచి మెటీరియల్ మనం చూసుకోవాలన్నమాట, చూసుకుంటే మనం ఏదైనా చేయగలం అది.
0: సో ప్రొడక్ట్ని తయారు చేయడం మాత్రమే కాదు, దాన్ని వ్యాపారం చేయడం మాత్రమే కాదు, పర్ఫెక్ట్గా కస్టమర్కి మనం ఇవ్వాలి, అది మన బాధ్యత. దాంట్లో ప్యాకేజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సార్, ఒక ఆంటర్ప్రీనర్గా లేకపోతే ఒక వ్యాపారం స్టార్ట్ చేసే వాళ్ళకి ఈ ప్యాకేజింగ్ గురించి ఇన్ఫర్మేషన్, ఈ ప్యాకేజింగ్ గురించి తర్ఫీదు పొందాలంటే ఏదైనా మార్గాలు ఉన్నాయా?
1: యా, సో మాది వచ్చేసి ఇన్స్టిట్యూట్ వచ్చేసి అందరికీ మీ అందరికీ చాలామంది తెలియకపోయిండొచ్చు, మోస్ట్లీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ అని, భారతీయ ప్యాకేజింగ్ సంస్థ అనేది మాది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర, దాని అండర్లో మేము పనిచేస్తాం. అది వచ్చేసి మాకు వచ్చేసి మెయిన్ బ్రాంచ్ వచ్చేసి మాకు ముంబైలో ఉంటుంది, అండ్ బ్రాంచెస్ వచ్చేసి ఢిల్లీ, కలకత్తా, చెన్నై, హైదరాబాద్, విశాఖపట్నం, అహ్మదాబాద్, ఇక్కడ మా బ్రాంచెస్ ఉన్నాయన్నమాట.

మేము వచ్చేసి మాకు మేజర్ టాస్క్ వచ్చేసి వచ్చేసి ఎక్స్పోర్ట్ మార్కెటింగ్. అంటే ఎక్స్పోర్ట్ మార్కెటింగ్ అంటే మనం విదేశాలకు పంపించాలనుకోండి, ఏదైనా ప్రోడక్ట్స్ మనం చేసిన ప్రోడక్ట్స్ మనం విదేశాలకు పంపించాలి. పంపించాలన్నప్పుడు దానికి ఎక్స్పోర్ట్ ప్యాకేజింగ్ ఎలా చెప్పేంటి, ప్యాకేజింగ్ అనేది నీకు వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వితౌట్ ప్యాకేజింగ్ వీ కెనాట్ మూవ్ నవే డేస్. మన ప్యాకేజింగ్ లేని ఈ రోజులో ఏదైనా తీసుకోండి, ఏదైనా తీసుకోండి, ఏ ప్రోడక్ట్ అని తీసుకోండి, ఏ వస్తువు అని తీసుకోండి, కంపల్సరీ ప్యాకేజింగ్ కావాలి. వితౌట్ ప్యాకేజ్ ఈవెన్ దో మనం బట్టలు వేసుకుంటున్నాం, అంటే మన బాడీ మనమే ప్యాక్ చేసుకుంటున్నాం బేసికల్లీ. సో మై వితౌట్ మనం బట్టలు బయటకు వెళ్ళలేదు, దట్స్ కామన్, ఎవరికైనా తెలుసు అది విషయం. అంటే ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ప్యాకేజింగ్ అనేది ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ అన్నమాట. ప్రతి ఒక్క ప్యాకేజింగ్ లేని ఒక్క స్టెప్ కూడా మనం ముందుకు తీసుకెళ్ళాము. సో ఇటువంటి పైన మేము వచ్చేసి కోర్సులు రన్ చేస్తున్నాం. ఈ కోర్సులు వచ్చేసి మాకు 2 ఇయర్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మేము వచ్చేది ఒకటి ఏమంటాం అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్ 2 ఇయర్స్ కోర్స్ అండ్ మాస్టర్ ఇన్ ప్యాకేజింగ్ ఎంఎస్. సో దెన్ కరస్పాండెన్స్ కోర్స్ మాకు ఉన్నాయి. తర్వాత ఐటీస్ అని ఇంటెన్సివ్ ట్రైనింగ్ కోర్సెస్, అంటే 3 మంత్స్ కోర్స్. ఎగ్జాక్ట్లీ వాట్ యూ థింకింగ్ అబౌట్ దాట్, మీకు ఏం కావాలో ఎంటర్ప్రెనర్, యూ టాకింగ్ అబౌట్ ఎంటర్ప్రెనర్. సో దిస్ అ ఎక్సలెంట్ కోర్స్. మేము మూడు నెలలు తీసుకుంటాం కోర్సుకు. 3 నెలలు వచ్చేసి మొత్తం ఎంటైర్ థింగ్ ఫ్రమ్ ది బిగినింగ్ టు అప్ టు ఎండ్. అంటే ఐ కెనాట్ సే మనం కంప్లీట్ చెప్పలేము ఎందుకంటే 100% వస్తుందని, బట్ మీరు 3 నెలలు అయిపోయిన తర్వాత ప్యాకేజ్ గురించి మీకు ఒక నాలెడ్జ్ ఉంటుంది అన్నమాట, అవేర్నెస్ వస్తుంది అన్నమాట. అంటే ఒక ఐడియా వస్తుంది నీకు, నేను ఈ మెటీరియల్ తీసుకుంటే ఈ ఏరియాకి వెళ్తే నేను బిజినెస్ చేసుకోగలను. అది కాక దీంట్లో ఏమంటుందంటే మనకి 3 నెలల టైంలో ఆల్మోస్ట్ 15 నుంచి 20 వరకు ఇండస్ట్రీ విజిట్ తీసుకెళ్తాం ఇళ్ళను స్టూడెంట్స్ను. అంటే 30 మంది కంటే ఎక్కువ తీసుకుని ఒక బ్యాచ్ వచ్చేసి ఈ బ్యాచ్ను వచ్చేసి ఇండస్ట్రీ విజిట్ తీసుకెళ్తాం. తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే దే కెన్ సీ లైవ్ ఎగ్జాంపుల్, వాళ్ళ కళ్ళతో వాళ్ళు ప్రత్యక్షంగా చూడగలరు అన్నమాట. చూసినప్పుడు మనం వినేదానికి చూసేదానికి చాలా తేడా ఉంటుంది. వినేది ఏమవుతుందంటే 4 గోడల మధ్య ఉంటుంది, ఇంటాం అది వదిలేస్తాం. ఇది ఇలా కాదు, మనం లైవ్ చూస్తాం అన్నమాట, ప్రత్యక్షం చూస్తాం కాబట్టి మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. అంటే నీకు ప్లాస్టిక్ బాటిల్ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, పేపర్ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, కరుగేట్ ఫైబర్ బాక్స్ ఎలా మ్యానుఫ్యాక్చర్, ఇవన్నీ లైవ్లు అయిపోతాం అన్నమాట. దాని తర్వాత ఇల్లు ఏం చేస్తారు, ఎంటర్ప్రెనర్ చేంజ్ మారి వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఇది ఒక గుడ్ ఆపర్చునిటీ ఫర్ దాట్. సో ఇది ఒక కోర్స్ చేస్తాము. తర్వాత కరస్పాండెన్స్ కోర్స్ అని, అంటే ఆల్రెడీగా ఎవరైతే ఇండస్ట్రీలో ఆల్రెడీగా పనిచేస్తున్నారో ఇండస్ట్రీలో, వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, కాకపోతే కదా సరైన క్వాలిఫికేషన్ లేదనమాట. సరైన క్వాలిఫికేషన్ లేనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ప్రమోషన్లు కానీ వాళ్ళ శాలరీ కానీ ఇవి పెరగకపోవచ్చు. ఈ కోర్స్ చేస్తే మేము సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకు. ఈ దీనిపైన వాళ్ళకు శాలరీ హైక్ చేయడం కానీ పెంచడం కానీ లేదని ఇంకో జాబ్ చూసుకొని ఇటువంటి ఆపర్చునిటీ మంచిగా వస్తాయన్నమాట. ఇది మంచి గుడ్ కోర్స్ అన్నమాట. సో ఇది ఒకటి చేస్తాము. తర్వాత మాకు వచ్చేసి టెస్టింగ్ సర్టిఫికేషన్ వాట్ ఎవర్ సాట్, అంటే ఆల్ ది మనం ఏమేమి ప్యాకేజింగ్ మెటీరియల్ ఉన్నాయో దునియాలో, లైక్ ప్లాస్టిక్ తీసుకోండి, పేపర్ తీసుకోండి, గ్లాస్ తీసుకోండి, వుడ్ ఏమైనా తీసుకోండి, అన్నీ వచ్చేసి మేము టెస్ట్ చేస్తాం. వితౌట్ టెస్టింగ్ టెస్ట్ లేకుండా ఈ ప్యాకేజింగ్ మెటీరియల్ దే మ్యానుఫ్యాక్చరర్ దే కెనాట్ ప్యాక్ ఇట్ ప్రోడక్ట్, అంటే మేము సర్టిఫై చేస్తాం అన్నమాట. ఇది కాక ఇంకోటి ఏంటంటే హజార్డస్ గూడ్స్, డేంజరస్ గూడ్స్. డేంజరస్ గూడ్స్ మనం ఏదైనా విదేశాల్లో పంపాలనుకోండి, లైక్ కెమికల్ కానీ తర్వాత ఆయిల్స్ కానీ ఇవన్నీ కొన్ని కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఓకే, ఆ పంపాలన్నప్పుడు ఏమైతే మేము సర్టిఫికేట్ కంపల్సరీ ఇష్యూ చేయాలి వాళ్ళకు వితౌట్ ఐఏపీ సర్టిఫికేట్. సో దే కెనాట్ సెండ్ ఇట్ అవుట్ సైడ్, దే కెనాట్ సెండ్ ఇట్. సో మనం కంపల్సరీ ప్రొవైడ్ చేసే సర్టిఫికేట్ విత్ మనకు లైక్ పాస్పోర్ట్ టైప్. మనం ఏదైనా విదేశాలకు వెళ్ళాలనుకోండి పాస్పోర్ట్ కావాలి, పాస్పోర్ట్లో నేను ఎంట్రీ కూడా చేయలేరు. అదేవిధంగా ఇక్కడ యుఎన్ సర్టిఫికేషన్ అని, యునైటెడ్ నేషన్ సర్టిఫికేట్ అని ఐఏపీ ప్రొవైడ్ చేస్తుంది. ఈ సర్టిఫికేట్ ఎవరు గుర్తించారంటే మన డీజీసీఏ, అంటే దీని మన ఎయిర్ డిపార్ట్మెంట్ ఉంది కదా అది ఒకటి, తర్వాత సి ఒకటి డీజీసీపీ, ఈ రెండు మాకు రికగ్నైజ్ చేసిందన్నమాట. మేము ఏ అయితే చేస్తామో టెస్టింగ్ చేస్తామో ఇది ఎన్ఏబిల్ అక్రిగేటెడ్ ఉంటుంది, బీఏఎస్ అక్రిగేటెడ్ ఉంటుంది, ఐఏఎస్ అక్రిగేటెడ్ ఉంటుంది, ఓల్డ్ అక్రిగేటెడ్ బాడీస్ రికగ్నైజ్డ్ బై ఐఏపీ అన్నమాట. ఈ కోర్సే చేస్తాం అన్నమాట. ఇది మంచి కోర్స్ యాక్చువల్లీ. ఇవన్నీ ఐఏపీ గురించి చెప్పాలంటే ప్యాకేజింగ్ కోర్స్ చాలామంది తెలియదు ఈ విషయం, చాలామందికి తెలియదు. కాకపోతే కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తుంటాం మేము, అంటే 2 డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కానీ 3 డేస్, 5 డేస్, అంటే దీనిపైన వాళ్ళకి కావాల్సిన మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి అనుకోండి, మనకి మీ దిల్స్ అనుకుంటే ద క్లస్టర్స్, లైక్ మనం బొమ్మలు తోలు బొమ్మలు చేయడం కానీ లేదంటే ఇంకోటి ప్రోడక్ట్స్ తయారు చేయడం కానీ. వాళ్ళ ప్రోడక్ట్ బాగా తెలుసు, వెరీ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అనమాట. జస్ట్ రీసెంట్లీ ఈ మధ్యలో ఒడిశాకు ప్రోగ్రామ్ తీసుకున్నాం మేము. వాళ్ళు వచ్చి మన రాగి, మనందరికీ తెలుసు మన 2 రాష్ట్రాల ప్రజలకు బాగా ఐడియా ఉంటుంది అది రాగి. ఈ రాగి నుంచి మనకు రాగి ఒకటే తెలుసు, రాగి చేసుకుంటూ రాగి జావా చేస్తాం.

0: ರಾಗಿ ಮುದ್ದ చేస్తాము,
1: ఓకే ఓకే రాగిరా సార్.
0: రాగి ఠీక్ సో చేస్తాం. కాబట్టి దీని నుంచి బై ప్రోడక్ట్స్ అనమాట, దీని నుంచి ఇంకో ప్రోడక్ట్స్ రెడీ చేస్తారు. అటువంటి రాగి నుంచి రాగి లడ్లు రెడీ చేస్తారు, రాగి బిస్కెట్స్ రెడీ చేస్తారు, ఇవన్నీ అనమాట. అంటే ప్రోడక్ట్ నుంచి మంచి ప్రోడక్ట్ తయారు చేస్తారు. కాకపోతే ఏమవుతుందంటే ఇక్కడ ఈ ప్యాకేజింగ్ మెటీరియల్ అనేది ఏ మెటీరియల్ వాడాలి, ఏ ప్రోడక్ట్ ఏం వాడాలి, ఇది తెలియదు అనమాట వాళ్ళకు. ఇది తెలిస్తే ఆటోమేటిక్గా మీకు మధ్యవర్తి అవసరం లేదు, నీకు కావాల్సిన బిజినెస్ అంతా ఈ మధ్యవర్తులు తీసుకెళ్తారు, నీకు డైరెక్ట్ రాదనమాట. నువ్వు 10 రూపాయలకు అమ్ముతావు అనుకో, నీ దగ్గర 10 రూపాయలు తీసుకుంటాడు, ఇతను మిడిల్ మ్యాన్ వచ్చేసి నీకు 50 రూపాయలకు అమ్ముకుంటాడు, ప్యాకేజింగ్ చేసి. నీ మధ్యలో చూడండి, 4 రూపాయలు నువ్వు లాస్ అవుతావు. అదే నీకు ఒక ఐడియా ఉంది అనుకో, నువ్వు సొంతంగా ఎంటర్ప్రెన్యూర్, నువ్వు తయారు చేస్తున్నావు, నీకు మంచి ఐడియా ఉంది ప్యాకేజింగ్ పైన, నువ్వే కవర్ చేసుకోవచ్చు కదా. యూ డోంట్ రిక్వైర్ టు గో టు దేర్. సో యా ప్లీజ్.
1: సో నార్మల్గా ప్రోడక్ట్ మనం స్టార్ట్ చేయడం, అంటే ప్రొడక్షన్ స్టార్ట్ చేయడము, దాన్ని మనము కస్టమర్స్కి ఇవ్వడం,

0: packaging pen. නොවයි කවරු ජස් කොච්චු ක you don't require to go to there. So yeah, please.
1: Right. So normal ga product manam start cheyadam ante production start cheyadamu danni manam customers ki ivadam
0: anedi
1: major ga aalochistu untam but ee madhyalo chaala inta pedda process ane untadani peddaga avagahan undadu aithe processing rangamlo alage packaging rangam gurinchi meer courses gurinchi chepparu ga sir so ee courses gurinchi alage veeti admissions ee time lo untayi and packaging rangamlo kuda special ga konni udyogalu emaina untaya so vaati vaipu కార్యక్రమంలో ప్యాకేజీ నుంచి ప్రగతి వైపు వ్యాపార విజయానికి కొత్త సూత్రాలు చాలా విషయాలు మనతో షేర్ చేసుకుంటున్నారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ ఎంఓసిఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ప్రొఫెసర్ బాబురావు గారు సో సార్ అడిగి మరిన్ని విషయాలు మనం మాట్లాడుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుని ఒక పాట వినేసుద్దాం వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM ఇది బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం స్టే ట్యూన్డ్

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. 9:30 బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం వింటున్నారు. ప్యాకేజింగ్ నుంచి ప్రగతి వైపు, వ్యాపార విజయానికి కొత్త సూత్రాలు, ఈ అంశం గురించి మనం ఈరోజు బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో డిస్కస్ చేస్తున్నాము. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ ఎంఓసీఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అడిషనల్ డైరెక్టర్ అండ్ రీజనల్ ఆఫీసర్ ప్రొఫెసర్ బాబురావు గారు ఈరోజు బిజినెస్ ముచ్చట్ల కార్యక్రమంలో మనతో స్టూడియోలో ఉన్నారు. సార్, వన్స్ అగైన్ వెల్కమ్.
2: థ్యాంక్ యూ అండి.
1: మామూలుగా ప్రొడక్ట్ ని మనము

0: తయారు చేయడము, దాన్ని అమ్మడము, సేల్ చేయడం
1: ఉంటుంది.
0: మాత్రమే కాదు, ప్రోడక్ట్కి సంబంధించిన ప్యాకేజింగ్ ఎలా ఉంటుంది, ఆ
1: రైట్
0: ప్యాకేజింగ్కి సంబంధించి దాని బ్యాక్ ఎండ్ కూడా చాలా పెద్ద స్టోరీ ఉంటుంది. అండ్ దాన్ని
1: అవును
0: కూడా నేర్చుకోవాలి, దానికి కూడా కొన్ని కోర్సెస్ ఉంటాయి. అండ్ ప్యాకేజింగ్కి సంబంధించి సర్టిఫికేషన్స్ కూడా ఉంటాయని ఇంతకుముందు మీరు షేర్ చేశారు సార్.
1: రైట్ రైట్
0: సార్ ఒకసారి ఇన్ డీటెయిల్గా ఈ సర్టిఫికేషన్స్ ఒక వ్యాపారి అంటే ఒక ఒక ఆంటర్ప్రీనర్ ఎలా పొందగాలి, అది మ్యాండేటరీయా ప్యాకేజింగ్ సంబంధించి సర్టిఫికేషన్ మనకు కావాలా, కొన్ని కెమికల్ డేంజరస్ కెమికల్స్ని మనం ఎక్స్పోర్ట్ చేయాలన్నప్పుడు
1: రైట్
0: డెఫినెట్గా
1: రైట్
0: ఈ సర్టిఫికేషన్ అనేది మీరు అవసరం అని ఇంతకుముందు
1: అవునండి
0: చెప్పారు సార్.
1: అవును
0: సో ఈ సర్టిఫికేషన్స్ ఎలా పొందాలి మనం వ్యాపారం స్టార్ట్ చేసేటప్పుడు, అండ్ స్పెషల్గా ఒక వ్యాపారం మనం చేయడం మాత్రమే కాదు ప్యాకేజింగ్లో ఏమైనా ఉద్యోగాలు ఉంటాయా, సో ఉంటే
1: యా
0: వాటిని మనం ఎలా పొందవచ్చు?
1: షూర్ షూర్ డెఫినెట్లీ థ్యాంక్ యూ అండి మురళి గారు. వా సో బిఫోర్ దాట్ దీనికి ముందు ఒక చిన్న విషయం చెప్పాలి మీకు. మనం మనం ఫస్ట్ నుంచి ప్యాకేజింగ్ ప్యాకేజింగ్ మాట్లాడుకుంటున్నాం కదా, ఈ ప్యాకేజింగ్ అనేది ఎంత అట్రాక్టివ్ ఉండాలంటే ఎంత దాని ఆకర్షణ ఆకర్షణ ఇస్ వెరీ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. ఇప్పుడు ఆకర్షణ లేదనుకోండి ఎవరు కొనరు, నీ కస్టమర్స్ ఎవరు కొనరు. నువ్వు ప్రోడక్ట్ మంచిగా ఉండొచ్చు, ప్రోడక్ట్ మంచిగా ఉండొచ్చు, నీకు అట్రాక్షన్ లేదనుకో, అట్రాక్షన్ ఉన్నటువంటి ఆకర్షణ ఉన్నటువంటి ప్యాకేజ్ సిస్టమ్ కానీ ఆ డిజైన్ కానీ ఆ ఇన్ఫర్మేషన్ కానీ ఇదంతా లేదనుకోండి, నేను ఎవరు లైక్ చేయరు.
0: ఫస్ట్
1: నీకు మనకు అది అట్రాక్షన్ కావాలన్నమాట
0: చూడడానికి, కళ్ళకి చాలా అందంగా కనిపించాలి
1: చూడడానికి
0: మనకి.
1: చూడడానికి ఏదైనా మనం ఒకసారి ప్రోడక్ట్ మన షాప్లోకి వెళ్ళినాం అనుకోండి, వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మన కంటికి అట్రాక్ట్ కావాలన్నమాట. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు మనకు సూపర్ మార్కెట్ తీసుకెళ్తాం అనుకోండి, రకరకాలటువంటి బిస్కెట్స్ పెట్టింటారు ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్, ఐ కెనాట్ సే పర్టికులర్ కంపెనీ, రకరకాల బ్రాండ్. కానీ పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళకు అట్రాక్ట్ అనమాట, వాళ్ళకి ఆకర్షణమైనటువంటి ఇది కనిపించినప్పుడు ఆటోమేటిక్గా దే రన్ దే విల్ పికప్ నథింగ్ ఎల్స్ దే, అంటే దాని తర్వాత ఒకటి పికప్ చేసుకుంటారు. దాని పక్కన రకరకాల కంపెనీలు బిస్కెట్స్ ఉంటాయి బట్ దే డోంట్ టచ్, ఎందుకంటే అట్రాక్ట్ అనమాట. అది డిజైన్ ఎలా, అది కలర్ కానీ కలర్ కాంబినేషన్ కానీ బ్రాండ్ వాల్యూ కానీ లోగో కానీ ఇవన్నీ మనం చూసినట్టే అట్రాక్షన్ అనమాట. ఇప్పుడు చూడండి మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనము పెళ్ళిళ్ళకి వెళ్తాము, పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు మన పెళ్లి కూతురు కానీ పెళ్లి కొడుకు కానీ అందరికంటే వాళ్ళకి అందం అందంగా తీర్చిదిద్దుతాం, ఎందుకంటే వాళ్ళు అట్రాక్షన్ ఫిగర్ అనమాట వాళ్ళు. కానీ ఇటువంటి చూచిన ఇటువంటి అట్రాక్షన్ కూడా ప్యాకేజింగ్ ఉండాలన్నమాట. దీన్ని మేము ఐఏపి డెవలప్ చేస్తామన్నమాట, ఐఏపి దీని గురించి నీకు ట్రైనింగ్ ఇవ్వడం కానీ కోర్సు చేయడం కానీ ఏం చేస్తామన్నమాట. ఇప్పుడు మీ ఇందాక మనం మాట్లాడినట్టు ఆపర్చునిటీస్ లైక్ అవకాశాలు ఇన్ ద ఇండస్ట్రీ, ఇది వచ్చేసి మాకు వచ్చి మంచి మంచి అవకాశాలు అండి. ఈ స్టూడెంట్స్ మేము ఏం చేస్తామో ఈ 100% ప్లేస్మెంట్ ఐ వుడ్ సే లైక్ దిస్, ఈ 2 ఇయర్స్ ప్రోగ్రామ్ ఉంది కదా, ఎస్పెషల్ 2 ఇయర్స్ పోస్ట్ గ్రాడ్ డిప్లొమా ప్యాకేజింగ్ అండ్ మాస్టర్ ప్యాకేజింగ్, ఈ 2 కోర్సులు అనమాట. ఈ 2 కోర్సులకు వచ్చేసి మేము 100% జాబ్ ఆపర్చునిటీ చూపిస్తాం, బట్ మేము ఎప్పుడు కూడా 100% చెప్పాం స్టార్టింగ్లో, 100% అసిస్టెంట్ మీద చెప్తాం అనమాట. అంటే నీకు సహాయం చేయ మీకు సపోర్ట్ చేస్తాం 100%. నీకు టాలెంట్ లేదనుకోండి కంపెనీ నుంచి నీ దగ్గర కూర్చుంటుంది, నువ్వేం వాళ్ళ ముందు ఓపెన్ నోరు ఇప్పనప్పుడు అది ఇన్స్టిట్యూట్ తప్పు ఉండదు కదా, అది నీ తప్పు. అందుకని ఇప్పుడు 100% చెప్పాం, కాకపోతే 100% జాబ్స్ గ్యారంటీ. ఈ జాబ్స్ వచ్చేసి మనకు వచ్చేసి ఒక తయారు రంగంలో కానీ లేదంటే ఒక మార్కెట్ రంగంలో కానీ లేదంటే ఒక ఆర్&డి రీసెర్చ్ డెవలప్మెంట్ కొత్తగా మనం తయారు చేసే దాంట్లో కానీ లేదంటే ప్రొడక్షన్లో ఎలా తయారు చేయగలము దీన్ని దాంట్లో కానీ, సో రకరకాల ఏరియాలు అన్నమాట మంచి మంచి ఆపర్చునిటీ ఉంటాయి. ఇంకోటి క్వాలిటీ కంట్రోల్ చెక్ చేస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా వంట చేసినాం అనుకోండి, వంట చేసిన డైరెక్ట్లీ తినాం కదా, దాన్ని టేస్ట్ చేస్తాం మనం, రుచి చూస్తాం అది ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా క్లియర్గా టేస్ట్ చేస్తాం. చేసిన తర్వాత దాంట్లో ఏమైనా మాడిఫికేషన్ ఉంది చేసి ఫైనల్గా మనం వడ్డిస్తాం, అంతే కదా. సో ఇక్కడ కూడా మాకు ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు ఎవరైనా మ్యానుఫ్యాక్చరర్ వాళ్ళు వచ్చి మాకు టెస్టింగ్ పంపిస్తారు, టెస్టింగ్ పంపిస్తే ఇది టెస్టింగ్ చేసిన తర్వాత సర్టిఫై చేస్తాం మేము దానికి, అంటే ఈ ప్రోడక్ట్ ఈ ప్యాకేజింగ్ మెటీరియల్ సో యూ కెన్ ప్యాక్ ద ప్రోడక్ట్స్, అంటే ఏది ఫుడ్ ప్రోడక్ట్ కానీ ఏ ప్రోడక్ట్ అయినా దాన్ని మనం చేసుకోవచ్చు అనమాట. యా చెప్పండి
0: సార్, వీటిలో ఏమైనా ప్రభుత్వ సంబంధించి ఈ కోర్సెస్ సంబంధించి ఏమైనా సబ్సిడీస్ పొందే అవకాశం ఉందా సార్?
1: అంటే ప్రస్తుతానికి వచ్చేసి మేము కన్ చేసి మాది కంప్లీట్గా అటనమస్ బాడీ, అంటే మేము అటనమస్ బాడీ బట్ వర్కింగ్ అండర్ మినిస్ట్రీ అనమాట. అంటే రూల్స్ రెగ్యులేషన్స్ మొత్తం గవర్నమెంట్ ఫాలో చేస్తాం, కాకపోతే ఫైనాన్షియల్ ఎటువంటి సపోర్ట్ చేయదు అనమాట మాకు ఇది గవర్నమెంట్. కాకపోతే మేమేం చేస్తాం, మాకు ఇంటర్నల్గా వచ్చేసి మేము కొన్ని స్కాలర్షిప్ ప్రొవైడ్ చేసినాం, స్కాలర్షిప్ ఆల్మోస్ట్ 60 స్కాలర్షిప్ స్టూడెంట్స్కు, అది వచ్చేసి మాకు ఈడబ్ల్యూఎస్ కానీ లైక్ గర్ల్స్ స్కాలర్షిప్లు ఇవి దేర్ బాయ్స్ అట్ స్కాలర్షిప్లు ఇవి దేర్ అండ్ ఆల్సో ఎస్సీ ఎస్టీ ఓబీసీ మొత్తానికి వస్తే 60 స్కాలర్షిప్ మేము ప్రొవైడ్ చేస్తాం అన్నమాట.

0: ఆ స్కాలర్షిప్ వచ్చేసి బేస్డ్ ఆన్ మెరిట్, అందరికీ ఇవ్వం కదా.
1: ఓకే ఓకే, ఏదైనా ఎంట్రన్స్ లాంటి
0: ఎంట్రన్స్, మాకు ఎంట్రన్స్ ఉంటుంది, ఎవ్రీ ఇయర్ ఎంట్రన్స్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ వచ్చేసి మేము వీ కాల్ యాజ్ ఐఏపి సెట్, ఇండియన్ స్టో ప్యాకేజ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసి ఎవరీ ఇయర్ వచ్చేసి జూన్లో ఉంటుంది మాకు అది. దాని సిలబస్ వచ్చేసి వెరీ సింపుల్, జస్ట్ ఫండమెంటల్స్ క్వశ్చన్స్ వీల్ ఆస్క్ లైక్ కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ మ్యాథమెటిక్స్ ఇవి అడు. ఇంజనీరింగ్ అంటే దీనికి క్రైటీరియా వచ్చేసి గ్రాడ్యుయేషన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 4 ఇయర్స్ 3 ఇయర్స్. ఠీక్
1: సో మినిమం క్వాలిఫికేషన్,
0: మినిమం క్వాలిఫికేషన్ విల్ బి గ్రాడ్యుయేషన్ సైన్స్ ఆర్ ఇంజనీరింగ్. అవర్ కోర్సెస్ ఆల్సో, మా కోర్స్ వచ్చేసి ఏఐసిటి, ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ నోస్ దాట్. సో ఏఐసిటి అప్రూవ్ చేసింది అనమాట. అది కాక మళ్ళీ అగైన్ మన హైదరాబాద్లో వచ్చేసి ఎంఎస్ కోర్సు మన జేఎన్టీ ఉంది కదా, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ, అది కూడా రికగ్నైజ్డ్ అనమాట. సో ఇది చేసేసి ఎవ్రీ ఇయర్ ఉంటుంది, దాంట్లో ఎవరు మంచి స్కోర్ చేస్తారో. సో నాట్ ఓన్లీ ఫర్ దాట్ ఎంట్రన్స్, ఎంట్రన్స్ అయిపోయిన తర్వాత క్వాలిఫై అయిన తర్వాత మేము పర్సనల్ ఇంటర్వ్యూ చేస్తాం మరి ఫేస్ టు ఫేస్. అంటే ఏమవుతుందంటే రేపు టుమా రేపు ఏంటంటే వాళ్ళు కోర్స్ అయిపోయింటే ఇండస్ట్రీకి వెళ్ళాలి, ప్రైవేట్ ఇండస్ట్రీ. వీ వాంట్ సీ దేర్ యూనో లైక్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ నాలెడ్జ్ కానీ యాటిట్యూడ్ కానీ, ఇది ఇస్ ఇంపార్టెంట్ అనమాట. గవర్నమెంట్ జాబ్స్ అంటే దట్స్ డిఫరెంట్ స్టోరీ, బట్ ఇఫ్ యూ గో ఫర్ మన ప్రైవేట్ దానికి వెళ్ళాలంటే ఇవన్నీ చూడాలన్నమాట. చూసి మేము దానిపైన సెలెక్ట్ చేసేసి చేసేస్తాం. చేసిన తర్వాత కోర్సు 2 ఏళ్ళు ఉంటుంది. ఈ 2 ఏళ్ళ కోర్సులు వచ్చేసి 3-4 సెమిస్టర్లు ఉంటాయి. 4 సెమిస్టర్లు 3 సెమిస్టర్లు వచ్చేసి మేము ఇన్స్టిట్యూట్లో టీచ్ చేస్తాం. ఎంటైర్ కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ ప్యాకేజీ కానీ మొత్తం ఎంటైర్ సిలబస్ ఇంక్లూడింగ్ మెనీ సబ్జెక్ట్స్ ఆల్సో ఈ చేసేస్తాం అనమాట. ఈ చేసిన తర్వాత 4వ సెమిస్టర్ వచ్చేసి ఇంటర్న్షిప్ పంపిస్తాం ఇండస్ట్రీకి. ఇంటర్న్షిప్ పంపిస్తే ఇండస్ట్రీలో వాళ్ళు మినిమం 50,000 స్టైఫండ్ పర్ మంత్ ఇస్తారు. మినిమం 50,000 స్టైఫండ్ ఇస్తారు అనమాట. అంటే దట్ ఈస్ అ కంప్లీట్ డిపెండింగ్ ఆన్ ది క్యాలిబర్.
1: నార్మల్గా వాళ్ళకి ప్రాక్టికల్గా కూడా నాలెడ్జ్ రావడానికి
0: రైట్, దిస్ ఇస్ ప్రాక్టికల్ హ్యాండ్స్ అండ్ ట్రైనింగ్. బేసికలీ హ్యాండ్స్ అండ్ ట్రైనింగ్ వీ కాల్ యాజ్ ఎ హ్యాండ్స్ అండ్ ట్రైనింగ్. దే హ్యాడ్ టు వర్క్ ఇన్ ద ఫీల్డ్ గ్రౌండ్ లెవెల్, దే హ్యాడ్ టు వర్క్ అనమాట. అంటే మనకు షాప్ ఫ్లోర్ అంటాం కదా, ఆ లెవెల్ మిషన్ ఆపరేషన్స్ కానీ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, ఎలా డిజైన్ చేస్తారు, ఎలా ప్రొడక్షన్, ఇవన్నీ వాళ్ళ చేతిలో వాళ్ళు కొన్ని ప్రాజెక్ట్స్ ఇస్తారన్నమాట. వాళ్ళు సింపుల్ కంపెనీ తీసుకున్నప్పుడు వాళ్ళకు కొన్ని ప్రాజెక్ట్ ఇస్తారు, ఆ ప్రాజెక్ట్ వాళ్ళు బై హ్యాండ్స్ చేయాల్సి వస్తుంది అనమాట. చేసినప్పుడు ఎక్స్పీరియన్స్ వస్తుంది వాళ్ళకు, ఎక్స్పీరియన్స్ వచ్చి దాంట్లో వచ్చేసి నీకు ఐ వుడ్ సే లైక్ దిస్ క్యాలిబర్ని బట్టి నీకు స్టైఫండ్ ఇస్తారు, కానీ మినిమమ్ 20,000, మ్యాక్సిమం గోస్ టు అప్ టు 50,000. దట్స్ క్యాలిబర్, క్యాలిబర్ యాజ్ వెల్ యాజ్ కంపెనీ కెపాసిటీ ఆల్సో. కంపెనీ డిపెండ్ అయింది కంపెనీస్, ఒక అన్ని కంపెనీలు ఒకే రకంగా ఇవ్వరు కదా, ఒక కంపెనీ ఒక రకంగా ఇస్తారు. ఇది అయిపోయిన తర్వాత మేమేం చేస్తామంటే వాళ్ళకు ప్లేస్మెంట్ చూపిస్తాం, ప్లేస్మెంట్ డ్రైవ్ చూపిస్తాం అన్నమాట. ఈ కోర్స్ వచ్చేసి మాకు ఎవ్రీ ఇయర్ జూన్లో అయిపోతుంది, జూన్ ఇది ప్రాజెక్ట్ వర్క్. ఇమ్మీడియట్లీ మేము క్యాంపస్ ప్లేస్మెంట్ అరేంజ్ చేస్తాం వాళ్ళకు, చేసి మంత్ ఆఫ్ జూలై అరేంజ్ చేస్తాం. చేసి నెంబర్ ఆఫ్ కంపెనీస్ ది పార్టిసిపేటెడ్ ఇన్ దాట్, బిగ్ బిగ్ కంపెనీస్ పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి పార్టిసిపేట్ చేస్తాయి. చేసినప్పుడు వాళ్ళకు వచ్చేసి దాంట్లో గ్రూప్ డిస్కషన్స్ ఉంటుంది, అంటే పర్సనల్ డిస్కషన్ అయి ఉంటాయి. ఈ క్యాలిబరీ పైన వాళ్ళు తీసేసుకుంటారు. తీసిన తర్వాత మినిమం ప్యాకేజ్ వాళ్ళకు వచ్చేసి 5 లాక్స్ పర్ ఇయర్. మినిమం ప్యాకేజ్ 5 లాక్స్ పర్ ఇయర్. బట్ నువ్వు ఒకరోజు 1 సంవత్సరం 2 సంవత్సరాలు మంచి పని చేసిన అనుకో, మంచి సబ్జెక్ట్ పెంచుకున్నావు అనుకో, ఆటోమేటికలీ గో ఫర్ మోర్ అండ్ మోర్ మోర్. నవ్ ఐమ్ టెలింగ్ ఎగ్జాంపుల్, ఐ కెనాట్ సే కంపెనీ నేమ్, వన్ ఆఫ్ ది బిగ్ కంపెనీ మల్టీనేషనల్ కంపెనీ. నవ్ అవర్ స్టూడెంట్, మన పాత స్టూడెంట్స్ ఉంటారు కదా చదివిపోయిన వాళ్ళు, థర్డ్ బెస్ట్ స్టూడెంట్ అనమాట, అతను ఈరోజు వచ్చేసి 1.CR ఈజ్ డ్రాయింగ్ రైట్ నౌ పర్ ఇయర్ పర్ యానం.
1: సో నార్మల్గా జాబ్స్ డెఫినెట్గా ఉంటాయి,
0: 100% ఐఎమ్ గివ్ గ్యారంటీ బికాస్ ఐఎమ్ హ్యాండ్లింగ్ పర్సనల్లీ.
1: రైట్ సార్, మామూలుగా ఒక ప్రోడక్ట్ని మనం తయారు చేస్తున్నాం లేకపోతే దాన్ని బిజినెస్ చేస్తున్నాం, బట్ కొన్నిసార్లు ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా ఎంత బాగా దాన్ని ప్రమోట్ చేసినా కూడా ఒక మంచి ప్రోడక్ట్ ఉన్నప్పటికీ కూడా మార్కెట్లో అది విజయవంతం కాకుండా ఫెయిల్ అవుతుంటుంది కొన్నిసార్లు. దానికి ప్రధానంగా రీజన్స్ ఏం చూస్తుంటారు?
0: దాన్ని ప్రధానంగా అంటే మీకు బ్రాండ్, బేసికలీ బ్రాండ్ అంటాం, బ్రాండ్ ఇమేజ్. అంటే నువ్వు బ్రాండ్ ఎలా చేస్తున్నావు చూడండి. మీరు ఒక ప్యాకేజింగ్ జస్ట్ మనం ఇప్పుడే మాట్లాడుకున్న దాని గురించి అట్రాక్షన్, అట్రాక్షన్ వెరీ ఇంపార్టెంట్. మీ అర్థం మీరందరూ తెలుసు, మన ఎల్ఐసి బాండ్స్, ఎల్ఐసి పాలసీస్ మీరందరూ తెలుసు కదా. మీరు తెలిసిన మీరు చూడండి, ఒకసారి ఆలోచించండి, మీరు ఎప్పుడన్నా టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివినరా? ఎప్పుడన్నా మీరు చూడండి, ఒకసారి గుర్తు చేసుకోండి, టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చేసి చాలా స్మాల్ స్మాల్ చాలా వెరీ వెరీ చిన్న చిన్న లెటర్స్ ఉంటాయి. వీ కెనాట్ సీ దాట్, వీ కెనాట్ సీ. అండ్ ఆల్సో మనకి ఈ మధ్య ఒక మూవీ కూడా వచ్చింది, ఏదో ఒక మూవీ అనకాడ

0: లేదు. దాంట్లో ఏమంటాం, గాడ్ ఆఫ్ యాక్ట్. గాడ్ ఆఫ్ యాక్ట్ అంటే ఏదో డిస్ట్రాయ్ అంటే గాడ్ ఆఫ్ యాక్ట్. ఆ టర్మ్స్ వచ్చే ఆ లెటర్స్ వచ్చేసి ఆ కండిషన్ వచ్చేసి టర్మ్స్ అండ్ కండిషన్లు రాసింటారు బాండ్లో. కానీ మనం ఇప్పుడు చదవం, ఎందుకంటే స్మాల్ లెటర్స్, వీ నెవర్ సీ దాట్. ఇది కాకుండా మన ప్యాకేజ్ చూసిన వెంటనే మనకు అట్రాక్షన్ రావాలన్నమాట, మనం చదవగలగాలి. అది దాంట్లో ఏమేమి ప్రికాషన్స్ ఇచ్చిండు, లైక్ మీరు ప్యాకెట్ తీసుకోండి, ప్యాకెట్ తీసుకున్నప్పుడు దానిపైన కండిషన్ రాసి ఉంటాడు, ఇంగ్రీడియంట్స్ ఏంటి, తర్వాత షెల్ఫ్ లైఫ్ ఏంటి అని, ఈ మ్యానుఫ్యాక్చర్ ఎవరు చేసిండ్రు, ఎక్కడికి పంపాలి, ఎనీ ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా ఉంటుంది. మనం అది మనం అనేబుల్ టు రీడ్ దాట్, సో వీ కెనాట్ టేక్. సో వాట్ ఐ వుడ్ సే లైక్ దిస్ ఇయర్, నేను ఏం చెప్తా అంటే, మనం ప్యాకెట్ చూసినప్పుడు దాని అట్రాక్షన్ కావాలి, అట్రాక్షన్ దానితోటి కూడా మనం చదవగల లెటర్స్, అప్పుడు మనం తీసుకోవాలి. అంటే బ్రాండ్ వాల్యూ, అది కలర్స్ కావచ్చు, లేదంటే నీ ఇంటి పేరు కావచ్చు, ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి బ్రాండ్ క్రియేట్ చేసేయచ్చు. కాకపోతే మార్కెట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మార్కెటింగ్ వెళ్ళాలనుకో, మార్కెటింగ్ వెళ్ళాలన్నప్పుడు నీకు ప్రోడక్ట్ గురించి తెలిసి ఉంటే నువ్వు మార్కెట్ చేయగలవు. ప్రోడక్ట్ గురించి తెలియనప్పుడు మార్కెట్ చేయలేవు. వీ కాల్ యాజ్ ఎ టెక్నికో మార్కెట్, టెక్నికో మార్కెట్. ఈ ఫీడ్బ్యాక్ వచ్చేసి, కస్టమర్ ఫీడ్బ్యాక్ వచ్చేసి ఓన్లీ మార్కెట్ పీపుల్ దే కెన్ టు టేక్. వాళ్ళ నుంచి మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటాం, వాళ్ళ ఇండస్ట్రీకి వెళ్ళేసేసి వాళ్ళ పార్ట్నర్స్కి వచ్చేసి, లైక్ ఆర్ఎండీ కానీ ప్రొడక్షన్ కానీ వాళ్ళకి చెప్తే వాళ్ళ దాని ప్రకారం బ్రాండ్ ఇమేజ్ పెంచుతారనమాట.
1: సో నార్మల్గా స్మాల్ బడ్జెట్ బిజినెస్ ఏమైనా ఉంటే వాటిలో ఈ ప్యాకేజింగ్ అనేది కొన్ని కొన్నిసార్లు భారంగా కూడా మారవచ్చు. బట్ లిమిటెడ్ బడ్జెట్లో ఆకర్షణీయంగా మనం ప్యాకేజింగ్ చేసుకునే అవకాశం ఉంటుందా? దీనికి సంబంధించిన ఏమైనా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారా?
0: ట్రైనింగ్ కంపల్సరీ అండి మాకు. అదే ట్రైనింగ్ వచ్చేసి కస్టమైజ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటామన్నమాట. ఇప్పుడు ఎట్లంటే గ్రూప్ ఆఫ్ ది పీపుల్, గ్రూప్ ఆఫ్ ది పీపుల్ వచ్చేసి వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, మీతో 10 మంది ఉన్నారు, మీరు 10 మంది కలిసి ఒక ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు అనుకోండి. ఒక లేదంటే ఇది ప్లాస్టిక్ బాటిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, లేదంటే లేబుల్ కానీ, లేదంటే పేపర్ కానీ, కరుగడి ఫైబర్ బాక్స్ కానీ, ఇది చేయాలనుకునేప్పుడు మీకు ఐడియా లేదు దానిపైన. ఫర్ ఎగ్జాంపుల్ ఇటోళ్ళకి ఏమంటామంటే, మేము కస్టమైజ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటామన్నమాట. ఈ దీనికి వచ్చేసి మీ రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయి, అంటే మీరు ఎలా ఆలోచిస్తున్నారు, మీరు ఏం చేయాలో తెలుసుకున్నారు, బడ్జెట్ ఎంత, సో వీటిపైన వచ్చేసి ఒక క్లారిటీ ఇస్తే మాకు, బులెటిన్ పాయింట్స్ బేసికల్లీ, మేము దానిపైన కస్టమైజ్ చేసేసి మీకు ఏమేమి కాంటెంట్ కావాలి ఇన్ దాట్, సో మేము దాని గురించి ట్రైనింగ్ ఇచ్చేస్తాం అన్నమాట. ట్రైనింగ్ ఇస్తే మీరు ఆటోమేటిక్గా మీరు బిజినెస్, అంటే ఐ కెన్ నాట్ సే ఓవర్ నైట్, ఓవర్ నైట్ ఈస్ నాట్ పాసిబుల్ ఎనీథింగ్. ఓకే, సో దానిపైన మేము మళ్ళీ ఫాలోఅప్ కూడా చేస్తూనే ఉంటాం, మీరు చేస్తుంటే మేము కూడా ఫాలోఅప్ చేస్తుంటాం అన్నమాట. సో ఈ విధంగా మీరు చేసుకోవచ్చు బిజినెస్ అది.
1: సో ప్యాకేజింగ్ ద్వారా ఒక చిన్న బ్రాండ్ని ప్రీమియం బ్రాండ్గా మార్చే ఛాన్సెస్ ఉంటాయంటారా?
0: ఇప్పుడు చూడండి, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా, ఏదైనా ఒక ప్రోడక్ట్, ఎనీ ప్రోడక్ట్, లైక్ జస్ట్ మనకి ఇంతకుముందు డిస్కస్ చేసినాం కదా రాగి లడ్డు అనేది, మనకు వచ్చేసి రాగి లడ్డు అనేది మనం వీ కెన్ సే లోకల్ మార్కెట్ సేమ్ ప్రోడక్ట్, యూ కెన్ సెండ్ ప్రీమియం ప్యాకేజింగ్ ఆర్ ఎక్స్పోర్ట్ ప్యాకేజింగ్. మనం విదేశాల్లో పంపించినప్పుడు మనం ఏదో ఇక్కడిక్కడ దగ్గర దగ్గర ఎవడో చిన్న చిన్న ప్యాకెట్లో, చిన్న చిన్న పేపర్లో, ప్లాస్టిక్ తీసి పెద్ద చేసి రౌండ్ అప్ చేసి ఇచ్చేస్తాం. బట్ సేమ్ ప్రోడక్ట్, ప్రోడక్ట్ ఇస్ సేమ్, బట్ ప్యాకేజింగ్ వచ్చేసి డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళకేం ఫారిన్లో వాళ్ళకి ఏంటి, విదేశ వాళ్ళకి ఏంటంటే, వాళ్ళకి ప్యాకేజింగ్ హంగామా ఉండాలన్నమాట. ప్రోడక్ట్ ఏదో ఉండని, ప్యాకేజింగ్ అంగా ఉండాలి, ఏదైనా మనం
1: కొంచెం రిచ్ ప్యాకేజింగ్ కనిపించాలి,
0: దానికి కనిపించాలి అన్నమాట. ఆ కనిపించినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ తీసుకుని ప్రోడక్ట్ ది సేమ్, నువ్వు నీకు హైదరాబాద్లో అమ్మిన అదే ప్రోడక్ట్, నీకు యుఎస్ఏలో అమ్మిన అదే ప్రోడక్ట్, బట్ ప్యాకేజింగ్ మీన్స్ డిఫరెంట్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ప్యాకేజింగ్.
1: సో నార్మల్గా ఈ ప్యాకేజింగ్లో పర్యావరణం కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంటుంది సార్. సో ఎకో ఫ్రెండ్లీ అలాగే సస్టైనబుల్ ప్యాకేజింగ్ వైపు మార్కెట్ ఎందుకు చూడలేకపోతుంది? కొన్నిసార్లు ఈ ప్యాకేజింగ్ వల్ల కూడా ప్రొడక్ట్ని తీసుకోకుండా మన బిజినెస్ లాస్ అయ్యేలా ప్రమాదం కూడా ఉంటుంది కదా. సో ఇలాంటి టైంలో ఇప్పుడు వచ్చే ఆంటర్ప్రీనర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్?
0: ఇప్పుడునే చూడండి, మీరు మొత్తం ప్రపంచం మొత్తం మనం చూస్తే ఒకసారి సస్టైనబుల్ పైన మాట్లాడుతున్నాం, మీరు అన్నట్టు సస్టైనబిలిటీ ప్లస్ బయోడిగ్రేడబిలిటీ, రీసైకిలబిలిటీ, దిస్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఇప్పుడున్న జనరేషన్ వాట్ ఎవర్ ప్రోడక్ట్ వీఆర్ టేకింగ్ రైట్ నౌ, అంటే ప్రస్తుతం ఉన్న ప్రోడక్ట్ మనమే తినేసినాం అనుకోండి, ఉన్నదంతా వచ్చే జనరేషన్ ఏం తింటుంది, తిందు నథింగ్ ఎల్స్, వాళ్ళకి ఏమి ఉండదు అనమాట. మనం ఏం మిల్చుకొని తీసుకుపోతే వాళ్ళు వచ్చి ఇబ్బంది పడతాం. ఆ ఇబ్బంది పడకుండా ఈ గవర్నమెంట్ ఏదైతే పాలసీస్ ప్రేమ్ చేస్తుంది అనమాట. అంటే సస్టైనబిలిటీ అంటే మనం తినడం కాకుండా మన జనరేషన్ కూడా సర్వైవ్ కావాలి, మన జనరేషన్ సర్వైవ్ కావాలి, ఉండదంతా మనమే కాదు చేస్తే మిగతా వాళ్ళు ఏంటి పరిస్థితి వచ్చింది, అక్కడ మానవత్వం ఉండకుండా వెళ్ళిపోతుంది అనమాట, మానవ జాతిని లేకుండా వెళ్ళిపోతుంది. అందుకని చెప్పేసి గవర్నమెంట్ పాలసీలు చేస్తున్నాం. అంటే ఇప్పుడు చూస్తే మనం

0: ప్లాస్టిక్ తీసుకోండి. ప్లాస్టిక్ వచ్చేసి ఆ ప్లాస్టిక్ మెటీరియల్ వచ్చేసి ఇట్ ఈస్ నాట్ డిగ్రేడబుల్ ఫర్ ఎవర్. అంటే దీని ప్లేస్లో మన డిగ్రేడ్ అయ్యే ఫిలిమ్స్ ఏమైనా ఉన్నాయా? మనం ఫుడ్ తీసుకుంటాం అనుకోండి, మాకు జొమాటో కానీ లేదంటే ఇవి కానీ తీసుకున్నప్పుడు, ఈ ఫుడ్ ప్రోడక్ట్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు ప్యాక్ చేస్తారు ఓకే. ప్యాక్ చేసినప్పుడు ఆ ప్యాకేజ్ సిస్టమ్ మనకి ఆ ఫుడ్ ఎంతవరకు పనిచేస్తుంది, మనకు కావాల్సింది 1 అవరా 2 అవర్సా 1 వీకా అనుకుంటాం కదా, అది చేసిన దాని ప్రకారం ప్యాకేజ్ మెటీరియల్ సెలెక్ట్ చేసుకోవాలి మనం.
1: ఓకే
0: ఓకే. అట్లా కాకుండా మనం ఫర్ ఎవర్కి చేసుకున్నాం అనుకోండి, మనం తిన్న తర్వాత మనం బయటపడేస్తాం ఈ ప్లాస్టిక్ మెటీరియల్.
1: మన రీసైకిలబుల్,
0: మన వర్షాకాలం వచ్చినప్పుడు అన్నీ అకుమిలేటెడ్ అయ్యి ఒక చోట స్టక్అప్ అయిపోతాయి. స్టక్అప్ అయిపోయినప్పుడు మనకు తెలిసిన వరదలు గీతే అంటున్నాం కదా, నీళ్లు బ్లాక్ అయిపోయినాయి అవి ఇవి అంటుంటాం. అందుకని బికాస్ ఆఫ్ దీస్ అన్నమాట, ఇది నాట్ డిగ్రేడబుల్. అదే దీని ఇన్స్టెడ్ ఆఫ్ దీస్ ప్లాస్టిక్, మనం పేపర్ వేసినాం అనుకోండి, పేపర్ వేస్తే ఆటోమేటిక్గా అది డిగ్రేడ్ అయిపోతుంది. అలా అటువంటిది ఏమైనా మనం తయారు చేయగలమా? బయోడిగ్రేడబుల్. అది కాక ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మనకు సింగిల్ ప్లాస్టిక్స్ మీరు ఇంటర్ అనుకుంటాం మోస్ట్లీ, అంటే ఆ సింగిల్ ప్లాస్టిక్ మనం రీసైకిల్ చేయగలం. మనం ఈరోజు ఇది బాటిల్ ఉంది అనుకోండి, ఇది బాటిల్ అయిపోతే పడేస్తాం, అంతే పడేస్తాం, దాని నో యూస్,
1: రీసైకిల్ అవ్వలేదు,
0: రీసైకిల్ కాలేదు కాబట్టి. అదే రీసైకిల్ అయింది అనుకోండి ఇది ఈ బాటిల్, రేపు ఇంకో ప్రోడక్ట్ తయారు చేయగలం దీన్ని. అంటే మనం కీప్ ఆన్ యూటిలైజింగ్ ఫర్ దిస్ మెటీరియల్, ఇన్వాల్వ్ అవుతుంది స్టిల్ ఎండ్ ఆఫ్ ది లైఫ్. సో లైక్ దట్ వీ కాల్ యాజ్ సస్టైనబిలిటీ ఫర్ దాట్.
1: సరే, ఇలాంటి ఏమైనా అంటే ఇప్పుడు ప్యాకేజింగ్ రంగంలో ఇట్లా ఎన్విరాన్మెంట్కి ఇబ్బంది కాకుండా ఇలాంటి కొత్త టెక్నిక్స్, కొత్త ప్యాకేజింగ్ టెక్నిక్స్ ఏమైనా వస్తున్నాయి సార్?
0: కొత్త టెక్నిక్స్ అని కాదు, యాక్చువల్గా దీనికి కావాలంటే మన కాలేజ్ మెటీరియల్, ప్యాకేజింగ్ మెటీరియల్, బయోడిగ్రేడబుల్ మెటీరియల్. యు సీ, వెరీ ఫేమస్ మెటీరియల్ ఇస్ పాలిలాక్టిక్ యాసిడ్.
1: ఓకే,
0: పాలిలాక్టిక్ యాసిడ్ ఇది వచ్చేసి మనం కంప్లీట్గా న్యాచురల్ రీసోర్స్తో మనము తయారు చేస్తాం అనమాట. లైక్ బగాస్ ఉంది, మన షుగర్ కేన్ ఉంటుంది కదా, షుగర్ దీన్ని పంట చెరుకు ఉంది కదా, ఆ చెరుకు దాంతో తయారు చేస్తారనమాట. అది తయారు చేసి దాని ద్వారా ప్లాస్టిక్ రెడీ చేస్తారు. అది బయోడిగ్రేడబుల్ అంటే అది కొన్నాళ్ళకు డిగ్రేడ్ అయిపోతుంది, మనం భూమిలో కలిసిపోతుంది, దాని గురించి ఎన్విరాన్మెంట్ ఇష్యూ ఉండదు అనమాట, ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమే ఉండదు. లైక్ దట్ దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ది ప్లాస్టిక్స్, అంటే రీసెర్చ్ చేస్తుంది. ఏ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ప్రాపర్టీ దగ్గర ప్రాబ్లం వస్తుంది అనమాట. ప్రాపర్టీ దగ్గర అంటే వాట్ ఎవర్ మనకు ఎగ్జిస్టింగ్ మెటీరియల్ ఏముండయో నాన్ బయోడిగ్రేడబుల్, సేమ్ ప్రాపర్టీస్ వీ కెనాట్ గెట్ ఇట్. దెర్ ఈస్ అ బ్యారియర్ ప్రాపర్టీ. బ్యారియర్ ప్రాపర్టీ అనేది ఒకటి వెరీ ఇంపార్టెంట్ అనమాట. మన మాయిశ్చర్ కానీ లేదంటే మన ఇది కానీ, దాని ఏమంటారు ఓటీఆర్ కానీ, మాయిశ్చర్ కానీ, గ్యాస్ కానీ, ఇవన్నీ ఎంట్రీ కాకుండా చూడాలన్నమాట. ఇట్స్ కాల్ యాజ్ ఎ బ్యారియర్ ప్రాపర్టీస్.
1: ఒక సామెత ఉంటుంది సార్, చారాన కోడికి బారాన మసాలా అని.
0: రైట్ రైట్.
1: సో ప్యాకేజింగ్ అనగానే ఇప్పుడు మన ప్రోడక్ట్ కన్నా కూడా ప్యాకేజింగ్ కి ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలా, ప్యాకేజింగ్ కి ఇంత ఖర్చు పెట్టాలా అనే ఒక ఆలోచన చాలా మందికి వస్తూ ఉంటుంది, వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా. సో దాని గురించి లిమిటెడ్ బడ్జెట్ లో మన ప్రోడక్ట్ ని మనం సేఫ్ గా ఎన్విరాన్మెంట్ కి ఇబ్బంది కాకుండా కూడా మనం ప్యాకేజ్ చేసుకోవచ్చు అని చాలా విషయాలు మీరు నాతో షేర్ చేసుకుంటున్నారు. మరిన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాం సార్. ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఒక పాట వినేసి అలా వెళ్ళి ఇలా వచ్చేద్దాం. రైట్, వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. బిజినెస్ ముచ్చట్లో కార్యక్రమం వింటున్నారు. ప్యాకేజింగ్ నుంచి ప్రగతి వైపు, వ్యాపార విజయానికి కొత్త సూత్రాలు, ఈ అంశం గురించి మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. బ్రేక్ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. స్టే ట్యూన్.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం వింటున్నారు. ప్యాకేజింగ్ నుంచి ప్రగతి వైపు, వ్యాపార విజయానికి కొత్త సూత్రాలు, ఈ అంశం గురించి మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. మనతో స్టూడియోలో ఉన్నారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ ఎంఓసిఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అడిషనల్ డైరెక్టర్ అండ్ రీజనల్ ఆఫీసర్ ప్రొఫెసర్ బాబురావు గారు. సార్, వన్స్ అగైన్ వెల్కమ్. సార్, నార్మల్గా ఇంతకుముందు నేను ఒక చిన్న సామెత మనం మాట్లాడుకున్నాం కదా సార్, చారణా కోడికి బారణా మసాలా. ఇక్కడ చాలా మంది భయపడుతూ ఉంటాం, అంటే ఒక ప్రోడక్ట్ని మనం అమ్ముకోవాలి, ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేయాలంటే ఇంత ప్రాసెస్ ఉంటుందా, ప్యాకేజింగ్కి సంబంధించి ప్రొడక్ట్ కన్నా ఎక్కువ మనం డబ్బులు పెట్టాలా, ఇలాంటి డౌట్స్ చాలా మందికి ఉంటుంది సార్. సో ఎంత ఉండాలి సార్ ప్యాకేజింగ్కి, ఒక ప్రోడక్ట్లో ఎంత శాతం మనం పెట్టవచ్చు డబ్బులు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10% ప్యాకేజింగ్కి డబ్బులు మనం వెచ్చించవచ్చా, ఇలాంటి ఏమైనా మెజర్మెంట్స్ ఉంటాయా సార్?
2: అంటే ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్టు, మీతో డిస్కస్ చేసినట్టు, మన లోకల్ మార్కెట్ ఒకటి, తర్వాత ఎక్స్పోర్ట్ మార్కెట్ ఒకటి, ఈ రెండు మాట్లాడుకున్నాం కదా. నీకు లోకల్ మార్కెట్ వచ్చేసి నీకు అంత పెద్ద ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. కాకపోతే నువ్వు వెళ్ళాలనుకో ఎక్స్పోర్ట్ మార్కెటింగ్, లైక్ ఫారిన్ పంపించాలి, ఫారిన్ పంపించినా వాళ్ళకు అట్రాక్షన్ ఎక్కువ ఉండాలన్నమాట. అంటే నీకు ప్రోడక్ట్ కంటే ప్యాకేజ్ మెటీరియల్ కాస్ట్ ఎక్కువ పడుతుంది. అప్పుడు ప్రీమియం ప్యాకేజింగ్, వి కాల్ యాజ్ ఏ ప్రీమియం ప్యాకేజింగ్. ఇదైతే ప్రోడక్ట్ తక్కువ ఉంది అనుకో, కొన్ని జరుగుతుంటాయి. ఇట్లా మనం ఏదైనా పార్సల్ పంపించాలనుకో, పికిల్ బాటిల్, జస్ట్ మా రీసెంట్ మా ఫ్రెండ్ ఒకతను ఒక పికెల్స్ వాళ్ళ సన్కి పంపించింది అనమాట. పంపించిన తర్వాత ఇక్కడికి యుఎస్ఏ, ఈ ప్రోడక్ట్కి అంటే ఈ ప్యాకేజీ మెటీరియల్ కాస్ట్ ఎక్కువైపోయింది అనమాట. సో కాకపోతే మనకు సేఫ్టీ ఇస్ ఇంపార్టెంట్, సేఫ్టీ ఇంపార్టెంట్, కాస్ట్ ఎంతైనా కావచ్చు బట్ ఇంపార్టెంట్ దాట్. బట్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ యూ హ్యాడ్ స్పెండ్ ద మనీ, నో డౌట్ అబౌట్ దాట్. బట్ దానికి వచ్చేసి నీకు బిజినెస్ చేయాలనుకున్నప్పుడు చూడు, ఏది కంఫర్టబుల్ ఉంటుందో, నీకు ఏది అఫోర్డబుల్ ఉంటుందో దాని ప్రకారం మనం బిజినెస్ చేసుకోవచ్చు. ఇది ఇంకా ఈ మధ్య ప్రాంతంలో ఏం జరుగుతుందంటే సస్టైనబిలిటీ మాట్లాడుతున్నాము. ఐ వాంట్ సే సంథింగ్ ఆన్ దిస్. సస్టైనబిలిటీ వచ్చేసి మనం ప్రతి ఒక్కరు అవేర్నెస్ కావాలండి దీనిపైన. యాక్చువల్గా ప్రతి ఒక్క మన ఓన్ రెస్పాన్సిబిలిటీ, అంటే మన దేశం కోసం మనం ఏం చేస్తున్నాము, మన అకౌంటబిలిటీ ఏంటి, మన బాధ్యత ఏంటి. మనం భారతీయులేం బాధ్యత చెప్పుకుంటున్నాం కానీ మనం కరెక్ట్గా ఫుల్ఫిల్ చేస్తున్నామో లేదని చూసుకోవాలన్నమాట. మనం చూడండి, ఇప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్, ఏదైనా ఫుడ్, లైక్ బిస్కెట్స్ కానీ, ఏమైనా చాక్లెట్స్ కానీ తిన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఇమీడియట్గా మనం రోడ్డు

0: పక్కన పడేస్తాం.
1: అవును
0: అది చూడండి మన రెస్పాన్సిబిలిటీ ఎంతవరకు ఉంటుందో చూడండి. అది అట్లా పడేయకుండా గవర్నమెంట్ పాలసీలు తీసుకొచ్చింది, వెరీ వెరీ గుడ్ పాలసీస్, బట్ వీ నీడ్ టు ఫాలో దాట్. ఇఫ్ ఫాలో చేస్తే ఇది ప్రాబ్లమ్స్ రావు యాక్చువల్గా. అదే ఫారిన్ కంట్రీస్ చూస్తే ఎగ్జాక్ట్లీ దే విల్ ఫాలో దాట్, అది వాళ్ళు అనుసరిస్తారు, కాబట్టి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ మనం చేయట్లేదు, అది అది మన చేతిలో ఉంది. కాకపోతే అది మైండ్ సెట్ చేంజ్ కావాలి మనకు, మనం ఎలా ఉన్నామో, ఎలా బతకాలి, మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది అన్నది చూసుకోవాలన్నమాట.
1: సో నార్మల్గా ఇంతకుముందు మీరు ఇన్స్టిట్యూట్కు కోర్సెస్కి సంబంధించి చెప్పారు సార్ ప్యాకేజింగ్ గురించి.
0: రైట్.
1: అయితే ప్లేస్మెంట్ వరకు మనం మాట్లాడుకున్నాం, అంటే ఒక స్టూడెంట్ మీ దగ్గరకు వచ్చి ఎంట్రన్స్ రాసి
0: రైట్
1: తను నేర్చుకుని తర్వాత మీరు ప్లేస్మెంట్ వరకు కూడా వెళ్ళొచ్చు, మంచి ప్యాకేజ్తో కూడా జాబ్స్ ఉంటాయి అన్నారు. అదే స్టూడెంట్ తను ఒక ఆంటర్ప్రినర్గా మారాలి, ఒక ఉద్యోగాన్ని చేయాలి అంటే దానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి కూడా మీరు ఏమైనా మెలకువలు వారికి నేర్పిస్తూ ఉంటారా? బడ్జెట్ పరంగా ఏమైనా హెల్ప్ చేస్తూ ఉంటారా?
0: హెల్పింగ్ బడ్జెట్ పరంగా హెల్పింగ్ అంటే బడ్జెట్ పార్ట్ దే హ్యాడ్ లుక్ అప్ దేవ్ సెల్ఫ్, బట్ టెక్నికల్ సైడ్ వీ కెన్ హెల్ప్.
1: ఓకే.
0: టెక్నికల్ సైడ్ వాళ్ళకి సహాయం చేస్తాం మేము, నో డౌట్. ఇప్పుడు మా స్టూడెంట్స్ ఉన్నారు చూడండి, ఇప్పుడు కొంతమంది ఏంటంటే కొంత కొంత ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిన, ఒక అనుభవం వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడు వాళ్ళు ఏం మ్యానుఫ్యాక్చర్ చేద్దానిపైన ఒక ఐడియా వస్తుంది వాళ్ళకు, ఎలా మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ఎలా చెప్పేసి ఇలా ఏం చేస్తారని ఒక ఇద్దరు ముగ్గురు ఒక నలుగురు కంబైన్ చేసేసి వాళ్ళు సపరేట్ వచ్చేస్తారు. వచ్చేసి వాళ్ళ సొంత బిజినెస్ లైక్ ఎంటర్ప్రీనర్ అనమాట, వాళ్ళ సొంత బిజినెస్ చేసుకొని వాళ్ళు డెవలప్ చేస్తారు. వాళ్ళు అట్టటోళ్ళు వచ్చేసి మళ్ళీ మా దగ్గరికి వస్తారు యాజ్ ఏ పేరెంట్ ఆర్గనైజేషన్, అండ్ ఆల్సో వీ కెన్
1: ఆంటర్ప్రీనర్
0: సపోర్ట్,
1: మీ దగ్గరికి మళ్ళీ
0: వీ కెన్
1: వస్తుంది.
0: సపోర్ట్, దెన్ వీ కెన్ సజెస్ట్ దాట్, వీ కెన్ సజెస్ట్. సో లైక్ దట్ సి ఈ రోజుల్లో మేము చేస్తున్న 100% ప్లేస్ చెప్పాను కదా మీకు, ప్లేస్మెంట్ అని చెప్పేసి 100%. ఈ 100% ప్లేస్మెంట్ ఎవరు, మాకు బ్యాక్ బోన్ వచ్చేసి మా స్టూడెంట్స్ అలుమినై అలుమినై వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలో డెసిషన్ మేకర్స్ బేసికల్లీ, వాళ్ళకే వాళ్ళు డెసిషన్ తీసుకోగలరు అనమాట, ఆ పొజిషన్ ఉండనమాట. వీళ్ళకే మాకు పెద్ద బ్యాక్ బోన్, దట్స్ ద రీజన్ ఐఎమ్ సెల్లింగ్ యూనో ఆ నమ్మకంతోనే 100% చేస్తామని చెప్పేది అనమాట.
1: మీ స్టూడెంట్స్ ఆంటర్ప్రీనర్ అయ్యి వాళ్ళే మళ్ళీ మీ స్టూడెంట్స్ కి
0: రైట్
1: ఉద్యోగాలు ఇచ్చే
0: ఇలా
1: ఛాన్స్ మీరు చూస్తున్నారు, అవకాశాలు ఉన్నాయి కాబట్టి.
0: రైట్ రైట్ రైట్.
1: సార్ ఎలా ఉంది సార్ ప్రస్తుతానికి ఇండస్ట్రీ ఎలా ఉంది, అవకాశాలు ఎలా ఉన్నాయి, యువత ఎక్కడ ల్యాక్ అవుతున్నారంటే ఏం చెప్తారు సార్ ఓవరాల్గా?
0: ఓవరాల్గా అంటే నీకు ప్యాకేజ్ ఇండస్ట్రీ వైపు ఆలోచిస్తే దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ, చాలా చాలా ఉద్యోగాలు చాలా ఉన్నాయి. కానీ చాలామందికి ఐడియా లేదు. ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉందంటే ప్రతి ఒక్కరికి వైట్ కలర్ జాబ్ కావాలన్నమాట. ఎవరు కింది లెవెల్కి వెళ్ళి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళి పనిచేసే రకాలు కనిపించట్లేదు. వాళ్ళకి నాలెడ్జ్ వచ్చింది అనుకో ఆటోమేటిక్గా నీకు వైట్ కలర్ జాబ్ వచ్చేస్తే ఆటోమేటిక్. కానీ ఆ మైండ్ సెట్ లేదు స్టూడెంట్స్కి. ఇప్పుడు ఉండే స్టూడెంట్స్ రాత్రికి రాత్రి మేము పెద్దలం అయిపోవాలి అన్న ఆలోచన ఉంది అనమాట. ఈ ఆలోచన టెక్నికల్ సైడ్ రాదనమాట. నీకు టెక్నికల్ వస్తే రేపు నేను ఎవరు అడ్గించలేరు. ఓకే. సో దీని గురించి మనం చేసుకోవచ్చు, మంచి ఆపర్చునిటీ నీకు మ్యానుఫ్యాక్చరింగ్ వైపు కానీ, డిజైన్ వైపు కానీ, ఆర్ఎండ్ కానీ, టెస్టింగ్ కానీ, దేర్ లాట్ ఆఫ్ అవకాశాలు ఉన్నాయి. స్టూడెంట్ చేసుకుంటే బాగుంటుంది అది.
1: థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈరోజు చాలా చాలా విషయాలు ప్యాకేజింగ్ రంగం గురించి అండ్ కొత్తగా ఆంటర్ప్రీనర్స్కి సంబంధించి చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు. రైట్, ఇది వాళ్ళ బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం. ప్యాకేజింగ్ నుంచి ప్రగతి వైపు, వ్యాపార విజయానికి కొత్త సూత్రాలు, ఈ విషయం, ఈ టాపిక్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేస్తాం. అడిషనల్ డైరెక్టర్ అండ్ రీజనల్ ఆఫీసర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ ఎంఓసిఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ప్రొఫెసర్ బాబురావు గారు చెప్పిన బిజినెస్ ముచ్చట్లు వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం ఆదరించే సంపూర్ణ వినోదం.
2: దేశవ్యాప్తంగా సంబరాలు, సేవా కార్యక్రమాలు చేపట్టింది. ఈ కార్యక్రమాల్లో కేంద్ర మంత్రులు, పార్టీ నేతలు పాల్గొంటారు. భారత్ ఈఎఫ్టీఏ వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం మొదటి వార్షికోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్విస్ అధ్యక్షుడు గై పార్మలిన్ ఈరోజు భారత మండపంలో జరిగే రెండవ భారత్ ఈఎఫ్టీఏ సదస్సు 2026లో ప్రసంగిస్తారు. ఫ్లై దుబాయ్ 1073 విమానంలోని 174 మంది ప్రయాణికులను కాపాడి ధైర్య సాహసాలు ప్రదర్శించిన భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్ను సత్కరించాలని కోరుతూ అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. స్మిత్పై జరిగిన దాడిని ఖండిస్తూ ఈ ఘటనపై సౌదీ అరేబియా, యుఏఈలు తక్షణమే విచారణ పూర్తి చేయాలని సభ కోరింది. సిఓపీడీ నియంత్రణ కోసం ప్రపంచంలోనే తొలి ఫిక్స్డ్ డోస్ ట్రిపుల్ కాంబినేషన్ ఇన్హేలర్ ఫార్మోఫ్లో జిఎండిఐను ల్యూపిన్ సంస్థ భారత్లో విడుదల చేసింది. డీసీజీఐ అనుమతులతో వచ్చిన ఈ ఇన్హేలర్ ఒకేసారి 3 కీలక మూలికలను అందిస్తూ బాధితుల జీవన ప్రమాణం

ప్రమాణాలను మెరుగుపరుస్తుంది. 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ISBG 25 పేరుతో మేనేజ్మెంట్ విద్య విస్తరణ కార్యక్రమాలను ప్రకటించింది. ఏటా 250 స్కాలర్షిప్ల పంపిణీ, ఇండియా రీసెర్చ్ కామన్స్ ఏర్పాటు, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలను చేపడుతున్నట్లు డీన్ మదన్ పిల్లోట్లా తెలిపారు. ఎస్ఐఆర్ పరిధిలో అభ్యంతరాలు, క్లెయిమ్ల దాఖలుకు నేటితో గడువు ముగియనుంది. ఆగస్టు 17 నుంచి ఇప్పటి వరకు ఈసీకి 7.56 లక్షల వినతులు రాగా నవంబర్ 5 నాటికి వాటిని పరిష్కరించనున్నారు. వీటిలో కొత్త ఓట్ల నమోదు, చిరునామాల మార్పు, తొలగింపు దరఖాస్తులున్నాయి. 2026-27 ఖరీఫ్ సీజన్లో దేశవ్యాప్తంగా 15.56 లక్షల హెక్టార్లలో వరి సాగు తగ్గగా అత్యధికంగా తెలంగాణలో 4.26 లక్షల హెక్టార్ల మేర తగ్గిందని కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపింది. కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లోనూ వరి సాగు తగ్గగా పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనె గింజల సాగు విస్తీర్ణం పెరిగింది. భారత నౌకాదళ యుద్ధ నౌకల కోసం బ్రహ్మోస్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్, లాంచర్ల కొనుగోలుకు రక్షణ శాఖ 661 కోట్ల రూపాయలతో ఒప్పందం చేసుకుంది. సముద్రంలో దాడి సామర్థ్యాన్ని పెంచే ఈ క్షిపణులు నౌకల నుంచి సూపర్సోనిక్ వేగంతో సుదూర లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదిస్తాయి. ఉత్తరాఖండ్లోని చమోలి కేంద్రంగా నిన్న రాత్రి 10:23 4.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని ప్రకంపనలు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కూడా కనిపించాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి 11 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:04.
1: ఒక దేశాన్ని నిర్మించేది కలలు గని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10:00 మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
0: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8. వెల్కమ్ టు మార్నింగ్ మస్తీ.

మార్నింగ్ మస్తీలో వచ్చేస్తుంది మీకోసం ఒక బ్యూటిఫుల్ ట్రాక్. పెద్ద సినిమా నుంచి మోహిత్ పాడిన పాట, బాలాజీ రచన, ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినంతో. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

మీరు విన్న బ్యూటిఫుల్ ట్రాక్ బేబీ సినిమా నుంచి ఆర్యాదయాలు పాడింది. కళ్యాణ్ చక్రవర్తి రచన, విజయ్ బులగాని సంగీతం అందించారు. మీరు వింటున్నారు మార్నింగ్ మస్తీ ఎఫ్ఎం వివిధ్ భారతి 102.8 పై.

మీరు విన్న ఆ పాట కోట బొమ్మారి ఐపీఎస్ సినిమా నుంచి. పి రఘు స్వీయ రచనలో పాడారు, మిథున్ ముకుందన్ సంగీతం అందించారు. మీరు వింటున్నారు మార్నింగ్ మస్తీ.

0: మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి ఆ పాట శ్రీరామచంద్ర ఇంకా సమీరా భరద్వాజ్ పాడారు ఈ పాటని. భాస్కర్ భట్ల రచన, మికిజి మేయర్ సంగీతం అందించారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: గుంటూరుకారం సినిమా నుంచి సాహితి చాగంటి శ్రీకృష్ణ పడారా పాటని రామజగ శాస్త్రి రచన, ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు.
1: సరస్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్, ప్రసాద్ ఐమాక్స్ పక్కన, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
0: మీరు వింటున్నారు వివిధ భారతి FM 102.8 మార్నింగ్ మస్తీ వింటున్నారు. ఇప్పుడు విందాం బంగారాజు సినిమా నుంచి మోహన భోగరాజు సాహితి చాగంటి పాడిన పాట, కళ్యాణ కృష్ణ రచన, అనుప్రవీణ్ సంగీతం అందించారు.
2: ఏమైందంటే ఏం చెప్పమంటావు? ఓయ్ బంగారాజు, నువ్వు

మీరు వింటున్నారు మార్నింగ్ మస్తీ ఎఫ్ఎం 102.85. ఇప్పుడు విందాం సర్కార్ వారి పాట సినిమా నుంచి జనితా గాంధీ శ్రీకృష్ణ పాడిన ఈ బ్యూటిఫుల్ ట్రాక్. అనంత శ్రీరామ్ రచన, ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు.

0: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మీరు వింటున్నారు మార్నింగ్ మస్తీ. స్టూడియోలో టైం 10:40. మార్నింగ్ మస్తీలో ఇప్పుడు విందాం ది వారియర్ మూవీ నుంచి హరిచరణ్ పాడిన పాట శ్రీమణి, రచన దేవిశ్రీ ప్రసాద్, సంగీతం

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీరు వింటున్నారు మార్నింగ్ మస్తీ. మార్నింగ్ మస్తీలో ఇప్పుడు విందాం నేను లోకల్ సినిమా నుంచి కపిల్ ఇంకా సమీర భరద్వాజ్ పాడిన పాట. శ్రీమణి రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రజాసేవలో 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి సాగించిన సుదీర్ఘ ప్రస్థానం సమ్మిళిత అభివృద్ది దార్శనికతను ఒక శక్తివంతమైన ఉద్యమంగా మార్చిందని ఉపరాష్ట్రపతి కొనియాడారు. ఓటర్ల జాబితాల సవరణలో అక్రమాలను నిరసిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు ఇండీ కూటమి ఎంపీలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష నేతల నిర్బంధాన్ని ఖండిస్తూ పార్టీ అధిష్టానానికి అండగా నిలిచేందుకు, భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేసేందుకు ఆయన ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఎస్సీ రోస్టర్ పాయింట్ల సవరణను తీవ్రంగా వ్యతిరేకిస్తామని ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో జరిగిన ఎంఎస్ఎఫ్ సభలో మాట్లాడుతూ, జనాభా ప్రాతిపదికన మాదికలకు 14% వాటా ఇవ్వాలని, సీఎం ఇచ్చిన రిజర్వేషన్ పెంపు హామీని నెరవేర్చాలని కోరారు. భారత రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య పరపతి సమీక్షలో కీలక రెపో రేటును 25 బేసిక్ పాయింట్లు పెంచి 5.50% చేర్చింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, దేశీయ రిటైల్ ద్రవ్యోల్బణం ముప్పును అరికట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల గృహ వాహన రుణాల వడ్డీ రేట్లు పెరిగి ఈఎంఐలు పెరగనున్నాయి. ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన ఉగ్రదాడిని అడ్డుకుని 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్కు అమెరికాలో అరుదైన గౌరవం లభించింది. ఆయన ధైర్య సాహసాలను ప్రశంసిస్తూ ముగ్గురు అమెరికన్ చట్టసభ సభ్యులు యుఎస్ ప్రతినిధుల సభలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ దాడిని ఉగ్రచర్యగా ఖండిస్తూ దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ తన 21 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలికారు. బ్యూనస్ ఎయిర్స్లోని ఎస్టాడియో మాన్యుమెంటల్ మైదానంలో బెనిన్తో మెస్సీ చివరి ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను అలరించిన మెస్సీ శకం ముగిసింది.

రాష్ట్రంలో ఈరోజు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ శాఖ పేర్కొంది. రంగారెడ్డి, మేడ్చల్, సిద్దిపేట, వికారాబాద్, యాదాద్రి, భువనగిరి, నల్గొండ, నాగర్ కర్నూల్, జనగాం, హన్మకొండ, వరంగల్, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి, కొత్తగూడెం, సిరిసిల్ల జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11:04. మరికొన్ని క్షణాల్లో వింటారు గుర్తుకొస్తున్నాయి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: was the night? Go retro with Akashvani Telugu.
1: గుడ్ మార్నింగ్ లిజనర్స్, మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెడ్స్ పై. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం, గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం అంటున్నాడు మీ ఆర్జే పవన్. మరి ఈరోజు బుధవారం, డైరెక్టర్ స్పెషల్ గుర్తుకొస్తున్నాయిలో ఈరోజు ఏ దర్శకుడు గురించి మాట్లాడుకోబోతున్నామో తెలుసా? దర్శకుడు ఎప్పుడూ కెమెరా వెనకే ఉంటారు, అందుకే డైరెక్టర్ని క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు. చాలామంది దర్శకులు హీరోలతో సమానంగా పాపులర్ అయ్యారు. కొంతమంది దర్శకులైతే కొన్నేళ్లు ఇండస్ట్రీని శాసించారు కూడా. ఇవాళ మనం మాట్లాడుకోబోయే డైరెక్టర్ కూడా ఆ కోవకే చెందుతారు. తెలుగు తెరపై నవ్వుల పంటకు ఆయన రారాజు. శ్రీవారికి ప్రేమలేఖలు రాయించిన చిలిపి చంటబ్బాయి, తన చమత్కారాలతో ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తిన హాయ్ హాయ్ నాయకుడు. హాస్యం ఉన్నంతకాలం ఆయన పేరు అజరామరం. ఆరోగ్యకరమైన హాస్య చిత్రాలకు కేరఫ్ అడ్రస్ ఆయన. అందుకే ప్రేక్షకులు ఆయనకిచ్చిన బిరుదు హాస్య బ్రహ్మ. ఈ పాటికే మీకు అర్థమైపోయింది కదా మనం ఏ దర్శకుడి గురించి వాళ్ళు మాట్లాడుకోబోతున్నామో. మీకు తెలిస్తే ఆ పేరు నాకు హలో వివిధ భారతి @hyd@gmail.com పంపించండి. చూద్దాం ఎంతమంది శ్రోతలు కరెక్ట్గా ఆయన పేరు గుర్తుపడతారో. ఇక ఆయన దర్శకత్వం వహించిన సినిమాలోని పాటతో ఈనాటి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం, విత్ మీ ఆర్జే పవన్.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైనంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అద్గతి సంగతి.
2: అలాగా ఏ చిన్నదొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
4: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
5: 11:12 12 సెకండ్లు అవుతోంది. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ ఆర్జే పవన్ తో. డైరెక్టర్ స్పెషల్

స్పెషల్లో మరి ఇవాళ ఏ దర్శకుడిని గుర్తు చేసుకోబోతున్నామో మీకు ఈ పాటికి అర్థమైపోయింది నాకు తెలుసు. ఎందుకంటే చాలామంది శ్రోతలు నాకు ఈమెయిల్ పంపించారు ఆ దర్శకుడు ఎవరని గుర్తుపట్టి. నాలుగు స్తంభాలాట సినిమాల నుంచి పాట విన్నారు కదా, మరి హాస్యరసానికి సినిమా ఇండస్ట్రీలో ధ్వజస్తంభం లాంటి దర్శకులు జంధ్యాల గారి గురించి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అన్నారు జంధ్యాల గారు. ఆయన చెప్పిన ఈ మాట తరాలు మారినా అలాగే గుర్తుండిపోయింది. తెలుగు తెరపై జంధ్యాల అనేది కేవలం పేరు కాదు, అదొక బ్రాండ్. ఎన్ని తరాలైనా మారని ఒక బ్రాండ్. ఆయన పేరు వినిపిస్తే చాలు, తెలియకుండానే పెదాలపై మనకి నవ్వులు పూస్తాయి. మాట్లాడుకుందాం ఇవాళ జంధ్యాల గారి సినీ ప్రస్థానం, రచయితగా దర్శకుడుగా ఆయన అందించిన హాస్య చిత్రాలు, ప్రేక్షకులకి పంచిన నవ్వులు ఈనాటి గుర్తుకొస్తున్నాయో మాట్లాడుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఒక దేశాన్ని నిర్మించేది కలలు గని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న, ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
3: 11 గంటలు దాటి 20 నిమిషాలు సరిగ్గా స్టూడియో క్లాక్లో గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. దర్శకులి స్పెషల్లో జంధ్యాల గారి గురించి మాట్లాడుకుంటున్నాం. జయాపజయాలతో సంబంధం లేకుండా తనదైన కామెడీ మాకుండేలా జాగ్రత్త తీసుకునే హాస్య చక్రవర్తి జంధ్యాల గారు. ప్రతి సినిమాలోనూ తనదైన శైలిలో ఒక చిన్న థీమ్ తీసుకుని పొట్ట చెక్కలయ్యేలా నవ్వించడం ఆయనకు మాత్రమే చెల్లింది. ఆయన పూర్తి పేరు జంధ్యాల వీర వెంకట దుర్గాశివ సుబ్రహ్మణ్య శాస్త్రి. 1951 జనవరి 14 అంటే సంక్రాంతి రోజున పుట్టారు ఆయన. ఆయన పుట్టిన తర్వాత ఇక ఒక హాస్య రసానికి, హాస్య చిత్రాల రంగానికే సంక్రాంతిగా మనం భావించవచ్చు జంధ్యాల గారు పుట్టడం. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో పుట్టారు. చిన్నప్పటి నుంచి జంధ్యాల గారికి నాటకాలంటే విపరీతమైన ఇష్టం. చాలా చిన్న వయసులోనే ఆయన సినిమా రంగం వైపు వచ్చేశారు. 1976 అంటే కేవలం ఆయనకి 25 వయస్సులోనే దేవుడు చేసిన బొమ్మలు అనే సినిమాతో రచయితగా పరిచయం అయ్యారు జంధ్యాల గారు. మరి రచయితగా మారి ఎలాంటి సినిమాలకు రచన చేశారు, మరి ఆయన దర్శకుడిగా మారడానికి కారణాలేంటి, ఎన్ని సినిమాలకి దర్శకత్వం వహించారు, జంధ్యాల మార్క్ సినిమా ఇండస్ట్రీ మీద ఎలా ఉంది, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం ఈనాటి గుర్తుకొస్తున్నాయిలో ఆయన దర్శకత్వం వహించిన మంచి మంచి పాటలు వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586. గుర్తుకొస్తున్నాయి Go Retro with Akashwani Telugu.
2: 11:27 గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. దర్శకులు స్పెషల్లో జంధ్యాల గారి గురించి గుర్తు చేసుకుంటున్నాం. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లోంచి పాటలు వింటూ ఉన్నాం. 3 ముళ్ళు సినిమాలోంచి సుశీలమ్మ బాలుగారు పాడిన పాట విన్నాం. జంధ్యాల గారు ఆ దేవుడు చేసిన బొమ్మలు అనే సినిమాతో రచయితగా పరిచయం అయ్యారని చెప్పాను కదా. ఆ తర్వాత అతి తక్కువ సమయంలో

లోనే అగ్ర రచయితగా చాలా డిమాండ్ ఉన్న రచయితగా మారిపోయారు జంధ్యాల గారు. ఆయన రాసిన సినిమాల గురించి ఒకసారి మాట్లాడుకుంటే, సిరిసిరి మువ్వ, అడవి రాముడు, ద క్లాసిక్ అండ్ ద గ్రేట్స్ ఫిలిం ఎవర్, శంకరాభరణం సినిమా, సాగర సంగమం, వేటగాడు, సప్తపది లాంటి ఎన్నో సినిమాలకు అద్భుతమైన మాటలు రాశారు జంధ్యాల గారు. దాదాపు 50 చిత్రాలకు రచయితగా పనిచేస్తే 40 చిత్రాలు ఘన విజయం సాధించాయి. జంధ్యాల అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేదైతే హాస్యమే. కానీ ఆయనలో హాస్యం మాత్రమే కాదు, హృదయం కూడా ఉంది అని గుర్తు చేస్తాయి ఇప్పుడు చెప్పిన సినిమాలు. ఎన్నో సినిమాలకు కడుపు చెక్కలయ్యే కామెడీ పంచులతో పాటు మనసు మురిసి కళ్ళు తడిసే మంచి మాటలు కూడా రాశారు జంధ్యాల. రైటర్గా రెండు వైపులా ఆయన కళానికి పదునెక్కువే. ఇది జంధ్యాల గారికి మాత్రమే సొంతమైన ఘనత. ఇంత వేరియేషన్ చూపించిన

రైటర్గా రెండు వైపులా ఆయన కలానికి పదునెక్కువే. ఇది జంధ్యాల గారికి మాత్రమే సొంతమైన ఘనత. ఇంత వేరియేషన్ చూపించిన రచయిత, దర్శకులు బహుశా తెలుగు ఇండస్ట్రీలో ఇంకెవరూ లేరేమో. మాటల రచయితగా ప్రారంభమైన జంధ్యాల గారి కెరీర్ ఆ తర్వాత దర్శకుడిగా మారిన తర్వాత ఉరకలెత్తింది. మరి ఏ సినిమాతో ఆయన దర్శకులుగా మారారు, ఎలాంటి సినిమాలు తీశారు, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. అలాగే ఆయన దర్శకత్వంలో వహించిన ఓ మంచి పాట వింటూ ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ పవన్.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్నాయి Go retro with Akashvani Telugu.

0: was the night? Go retro with Akashvani Telugu.
1: జంధ్యాల గారి సినీ ప్రస్థానం గురించి గుర్తు చేసుకుంటున్నాం గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో. ఆయన దర్శకత్వంలో వచ్చిన సీతారామ కళ్యాణం సినిమాలోంచి అద్భుతమైన పాట విన్నాం కదా, బాలుగారు సుశీలమ్మ పాడింది కేవి మహాదేవన్ గారి సంగీతంలో. కుటుంబం అంతా కూర్చుని తరాల పాటు చూడగలిగే ఆరోగ్యకరమైన హాస్య చిత్రాలని అందించారు జంధ్యాల గారు. ఎక్కడా కూడా వల్గారిటీ అనేది కనిపించదు మనకి జంధ్యాల గారి సినిమాల్లో. ఎన్ని తరాలు మారినా జంధ్యాల గారి హాస్యానికి ఎక్స్పైరీ లేదు. దర్శకుడిగా చేసిన తొలి చిత్రం ముద్దమందారంతోనే విజయాన్ని అందుకున్నారు. కేవలం సినిమాలు చేయడంతోనే తన పని అయిపోయింది అనుకోలేదు జంధ్యాల గారు. ఆయన కారణంగానే హాస్యం కొన్ని తరాలు బ్రతికింది, ఇంకా బతుకుతూనే ఉంది. ఎంతోమంది కమెడియన్స్ని పరిచయం చేశారు జంధ్యాల. నాటి సుత్తి జంట సుత్తివేలు గారు, సుత్తి వీరభద్రరావు గారి నుంచి కోట శ్రీనివాసరావు బ్రహ్మానందం గారి పేర్ అహనా పెళ్ళంట సినిమా తర్వాత ఇక ఖాళీ లేకుండా పోయింది కోట గారికి, బ్రహ్మానందం గారికి. అంతా జంధ్యాల గారి కలం నుండి జాలువారిన వారే. ఇలాంటి హాస్యం ఎన్ని కోట్లు పెడితే వస్తుంది చెప్పండి? అప్పుడెప్పుడో 40 ఏళ్ల కిందట వచ్చిన హాస్యం ఇప్పటికీ అంతే నిత్య నూతనంగా ఉంది అంటే అది జంధ్యాల గారి కలం బలం మాత్రమే, వేరేదేది కానే కాదు. మాట్లాడుకుందాం ఇంకా. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
2: 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్, ప్రసాద్ ఐమాక్స్ పక్కన, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.

అవసరమనుకుంటే పాటల్లో కూడా హాస్యాన్ని క్రియేట్ చేసి నవ్వులు పండించగల గొప్ప దర్శకులు జంధ్యాల గారు. దానికి ఈ పాటే ఉదాహరణ. శ్రీవారి శోభనం అనే సినిమాలో ఒక సిట్యువేషన్ని క్రియేట్ చేసి ఒక బామ్మతో మనవరాలు చేసే హాస్యమే ఈ పాట. ఇక జానకమ్మ గురించి చెప్పాల్సిన పనే ఉంది. ఆవిడ గొంతులో ఎన్ని విన్యాసాలైనా చేయగలరు. రమేష్ నాయుడు గారి కంపోజిషన్లో వేటూరు గారు రాసిన పాట అది.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: 11:47 గుర్తుకొస్తున్నాయిలో జంధ్యాల గారి సినీ ప్రస్థానం గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలోని పాటలు వింటున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. జంధ్యాల గారంటే కామెడీ ఒక్కటే కాదు, తన మార్క్ డైలాగ్స్ కూడా. ఇక ఆయన కలం నుంచి జాలువారిన డైలాగ్స్ గురించి మాట్లాడుకోవాలంటే మనకి సమయం సరిపోదన్నమాట. అన్నీ ఉన్నాయి. దరిద్ర నారాయణుడికి దిక్కుమాలిన స్వరూపం అని వర్ణించిన, పాండురంగారావుని చంటబ్బాయిలో జేమ్స్ పాండ్ చేసిన, హాయ్ హాయ్ నాయకాలో బూతు బూతు బూతు అంటూ వినీ వినిపించకుండా తిట్టించిన, శ్రీలక్ష్మి గారితో బాబూ చిట్టీ అంటూ పిలిపించిన, చూపులు కలిసిన శుభవేళలో కోటగారితో అచ్చ తెలుగులో మాట్లాడించిన, అది కేవలం జంధ్యాల గారికే సొంతం. అలా అంతలా నవ్వించే ఆయన నుంచే ఆనంద భైరవి లాంటి క్లాసిక్ వచ్చింది. ఈ సినిమాకి ఆయనకి ఉత్తమ దర్శకుడిగా నంది పురస్కారం కూడా దక్కింది. ఆ తరువాత రాజేంద్ర ప్రసాద్ గారితో ఆహనా పెళ్ళంట, రెండరేళ్లారు, జయమ్ము నిశ్చయమురా, వివాహ భోజనంబు, ప్రేమ జిందాబాద్ లాంటి సినిమాలను తెరకెక్కించారు జంధ్యాల. ఇక చంటబ్బాయి సినిమాలు అయితే శ్రీలక్ష్మి గారు, పొట్టిప్రసాద్ గారి ట్రాక్ అయితే అద్భుతం. ఇప్పటికీ కూడా ఎవరైనా స్ట్రెస్ ఫీల్ అయినా, బోర్ కొట్టినా, హాయిగా నవ్వుకోవాలన్నా ఇలాంటి సీన్స్ చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అందులో శ్రీలక్ష్మి గారి చేత నేను

విని కానన్నవాణ్ణి కత్తితో పొడుస్తా, నేను రచయిత్రిని కానన్నవాణ్ణి రాయెత్తి కొడతా అని, లేకపోతే ఆవిడ చేసే వెరైటీ వంటకాలకి పేర్లు పెట్టాలన్నా. అరటిపండు లంబాలంబ బంగాళా భౌభౌ లాంటి వెరైటీ పదప్రయోగాలు జంధ్యాల గారు సెట్ చేసిన ట్రెండ్ అన్నమాట. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: జంధ్యాల గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన కెమెరా వెనకే కాదు, కెరీర్ చివర్లో కెమెరా ముందుకు కూడా వచ్చారు. ఆపద్ బాంధవుడు సినిమాలో చిరంజీవితో కలిసి నటించారు జంధ్యాల గారు కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో. సింహభాగం కామెడీ సినిమాలే చేసినా అందులో వేటికవే ప్రత్యేకం. ఇంటిలిపాది చూసే ఆరోగ్యకరమైన హాస్యం రాసిన ఘనత జంధ్యాల గారి సొంతం. అడపాదడపా జంధ్యాల గారు డబ్బింగ్ కూడా చెప్పేవారు. భామనే సత్యభామనే సినిమాలో జమినీ గణేశన్కి, ఇద్దరు సినిమాలో ప్రకాష్ రాజ్కి చాలా అద్భుతంగా డబ్బింగ్ చెప్పి శభాష్ అనిపించుకున్నారు. ఆయన గొంతులో గాంభీర్యంతో పాటు ఒక తీయదనం ఉంటుంది. ఎంత విన్నా బోర్ కొట్టని వాయిస్ జంధ్యాల గారిది. 2001 జూన్ 19 కేవలం 50 సంవత్సరాల వయస్సులో ఈ లోకం నుండి వీడ్కోలు తీసుకుని వెళ్ళిపోయారు జంధ్యాల గారు. కానీ ఆయన సినిమాలు చూసి నవ్వుకునే ప్రతి ప్రేక్షకుడి చిరునవ్వులో ఆయన ఎప్పటికీ బతికే ఉంటారు. అందుకే ఆయన అన్నట్టు, నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం. కాదంటారా? ఇది ఈనాటి గుర్తుకొస్తున్నాయి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 12:05 దాటి 36 సెకండ్లు. మరి కాసేపట్లో వింటారు అమృత గీతం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: అమృత గీతం కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాడు మీ ఆర్జే పవన్. మనం ఈ మధ్య స్టార్ట్ చేసుకుందాం కదా అమృత గీతం అనే కొత్త కార్యక్రమాన్ని. అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు, అది మా ప్రియమైన శ్రోతలకి పంచేవాళ్ళు మీ ఆర్జేలు అని చెప్తాను నేను. ఎందుకంటే అమృతం ఎవరు తాగారో ఎలా ఉంటుందో దాని రుచి మనకు తెలియదు, కానీ సంగీతంలో ఉండే మాధుర్యాన్ని అమృతంతో పోలిస్తే గనక అది మన చెవుల్లో ఇంపుగా పడుతూ ఉంటే నిజంగా అమృతపు చుక్కలు మన చెవుల్లో పడుతున్నట్టే ఉంటుంది. అలాంటి అద్భుతమైన పాటల్ని అమృత గీతం కార్యక్రమంలో మనం వింటూ ఉన్నాం ప్రతిరోజు. అయితే ఇవాళ ఒక సరికొత్త థీమ్తో మీ ముందుకు వచ్చాను నేను. మన తెలుగు సినిమా పాటల్లో ప్రేమ, విరహం, ప్రకృతి, జీవితం ఇలా ఎన్నో భావాలు కనిపిస్తూ ఉంటాయి కదా, కానీ కొన్ని పాటల్లో మాత్రం మనకి తెలియకుండానే శ్రీకృష్ణుడి తత్వం కూడా కనిపిస్తూ ఉంటుంది. కృష్ణుడంటే కేవలం వేణువు పట్టుకున్న గోపాలుడు మాత్రమే కాదు, జీవితాన్ని ఎలా ఆస్వాదించాలి, కష్టాల్లో ఎలా నిలబడాలి, బంధాల్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాల్లో కూడా ఒక తాత్వికత కనిపిస్తుంది. ఒక ఉదాహరణగా కృష్ణుడు మన ఎదురుగా కనిపిస్తూ ఉంటాడు. అందుకే మన సినిమా పాటల్లో కృష్ణుడి వేణువు, గోపికలు, రాధ, బృందావనం, మురళీగానం లాంటి ప్రతీకలు ఎన్నోసార్లు కనిపిస్తూ ఉంటాయి. మరి అలాంటి కృష్ణతత్వాన్ని ముడుచుకున్న పాటల్ని ఇవాళ నేను అమృత గీతంలో వినిపించబోతున్నాను. ముందుగా అల్లరి మొగుడు సినిమాలోంచి మీకోసం సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారి సాహిత్యం, ఎంఎం కీరవాణి గారి సంగీతం, బాలుగారు చిత్ర గారు పాడిన ఈ అద్భుతమైన పాట వింటూ ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9

0: 9496386 నంబర్ కు కాల్ చేసి మీ ఆర్డర్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నంబర్ మరవకండి, 9496386.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: అమృత గీతంలో తరువాత వినబోతున్న గీతం స్వరాభిషేకం సినిమాలోంచి. విద్యాసాగర్ గారి సంగీత సారథ్యంలో, వేటూరి గారి సాహిత్యం, శంకర్ మహాదేవన్, సుజాత పాడిన పాట.

0: ఫిటనెస్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: అమృత గీతం వింటున్నారు. కృష్ణతత్వాన్ని ముడుచుకున్న సినిమా పాటలు వింటూ ఉన్నాం. కృష్ణతత్వం అంటే జీవితాన్ని సీరియస్గా మాత్రమే చూడడం కాదు. కృష్ణుడు నవ్వుతాడు, ఆటపాటల్లో పాల్గొంటాడు, స్నేహాన్ని ఆస్వాదిస్తాడు, అవసరమైనప్పుడు ధర్మం కోసం నిలబడతాడు. ఈ జీవన శైలి కూడా మన సినిమా పాటల్లో తరచుగా కనిపిస్తూనే ఉంటుంది. అలాంటి ఒక పాట ఉంది, నాలో ఉన్న ప్రేమ సినిమాలోంచి. సిరివెన్నెల గారి సాహిత్యం, కోటిగారి సంగీత సారథ్యంలో బాలుగారు, చిత్రగారు పాడిన ఈ అద్భుతమైన పాట మీకోసం. స్టే ట్యూన్డ్.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 12:30 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. ప్రజల నమ్మకం, లక్షలాది పార్టీ కార్యకర్తల అంకిత భావమే తనకు అతిపెద్ద బలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 10వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఈరోజు న్యూఢిల్లీలోని యశోభూమిలో ప్రారంభమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఆఫ్రికాతో భారతదేశ భాగస్వామ్యాన్ని రాబోయే తరాల కోసం నిర్మిస్తున్నామని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత రిజర్వ్ బ్యాంక్ కీలక రేపోరేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.5% చేర్చింది. ప్రజల నమ్మకం, లక్షలాది పార్టీ కార్యకర్తల అంకిత భావమే తనకు అతిపెద్ద బలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప సభలో ప్రసంగిస్తూ ప్రధానమంత్రి ఈ ఉదయం తాను శ్రీ వినాయక ఆలయాన్ని సందర్శించి దేశం సుభిక్షంగా ఉండాలని, 140 కోట్ల మంది భారత పౌరుల జీవితాల్లో వెలుగులు నిండాలని ప్రార్థించినట్లు తెలిపారు. మరింత అంకితభావంతో పగలు రాత్రి తేడా లేకుండా నిరంతరం ప్రజాసేవ చేసేందుకు అవసరమైన శక్తి సామర్థ్యాలను ప్రసాదించాలని ఆ భగవంతుడిని వేడుకున్నానని చెప్పారు. గడిచిన 25 ఏళ్లుగా ప్రజల విశ్వాసం, ఈ సుదీర్ఘ ప్రస్థానంలో తాను గడించిన అనుభవమే తన ఆస్తి అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
2: मेरे जीवन में कोई घटना व्यर्थ नहीं गई, हर घटना ने मुझे सिखाया. मोरबी की बाढ़ ने मुझे दिन रात सेवा कार्यों में जुटने का रास्ता दिखाया. भूज के भूकंप ने मुझे पुनर्निर्माण के लिए डटे रहना सिखाया. चंद्रयान ने मुझे असफलता से उठना सिखाया. कोरोना महामारी ने मुझे राष्ट्र की सामूहिक चेतना का महत्व समझाया. मीडिया ने मुझे खट्टे मीठे अनुभवों के बीच आगे बढ़ने की प्रेरणा दी. जीवन के हर प्रवास ने मुझे नीतियों में संवेदना का रास्ता दिखाया.
1: ఈ సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవయే తన జీవిత ఏకైక లక్ష్యంగా చేసుకున్నారని, దేశ సేవకు రాజకీయాలను ఒక సాధనంగా పరిగణించారని అన్నారు. దేశానికి నిరంతరాయంగా అంకితభావంతో అవిశ్రాంతంగా 25 ఏళ్ల సేవ పూర్తి చేసుకున్నందుకు ప్రధానమంత్రికి అభినందనలు తెలిపారు. పేదలు, యువత, రైతులు, మహిళలు కేంద్రంగా ప్రధానమంత్రి ప్రభుత్వ పథకాలను రూపొందించి అమలు చేశారని చెప్పారు. గత 25 ఏళ్లుగా 140 కోట్ల మంది భారతీయుల జీవితాల్లోకి అభివృద్ది, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవాన్ని తీసుకురావడానికి ప్రధానమంత్రి అవిశ్రాంతంగా కృషి చేశారని అన్నారు.
3: जब किसी व्यक्ति के साथ उनकी सोच, उनकी दृष्टि 140 करोड़ लोगों का संकल्प बन जाता है तो वो एक सामूहिक स्वप्न बनता है. जो आधुनिक भारत के शिल्पकार हैं, वही विकसित भारत 2047 के सूत्रधार हैं. इस संकल्प को पूरा करने के लिए आपके देश के लोगों को शक्ति की सप्तधारा का रोड मैप दिया है.
1: ప్రజాసేవలో 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి సాగించిన సుదీర్ఘ ప్రస్థానం సమ్మిళిత అభివృద్ది దార్శనికతను ఒక శక్తివంతమైన ఉద్యమంగా మార్చిందని ఉపరాష్టపతి కొనియాడారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే నినాదాలతోనే ఈ అద్భుత ప్రగతిని సాధించిందని పేర్కొన్నారు. దేశాభివృద్ధి, ప్రజల సంక్షేమానికై నరేంద్ర మోదీ సాగిస్తున్న ఈ ప్రయాణం యావత్ దేశానికి

0: ఆదర్శప్రాయమని రాజ్నాథ్ సింగ్ కొనియాడారు. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రారంభమైన ఈ ప్రస్థానం దేశ నిర్మాణం, సుపరిపాలన, ప్రజా సంక్షేమాలకు ప్రతీకగా నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హిమాచల్ ప్రదేశ్లో 3 రోజుల పర్యటనలో ఉన్నారు. నిన్న బిలాస్పూర్కు చేరుకున్న రాష్ట్రపతి ఎయిమ్స్ బిలాస్పూర్ మొదటి స్నాతకోత్సవానికి హాజరై ప్రతిభావంతులైన విద్యార్థులకు పతకాలు, డిగ్రీలు ప్రదానం చేశారు. రాష్ట్రపతి ఈరోజు అటల్ టన్నెల్ రోహ్తాంగ్ను సందర్శిస్తారు. ఈ సొరంగం ఉత్తర దక్షిణ ద్వారాలను సందర్శించి బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అధికారుల నుంచి ఈ చారిత్రాత్మక సొరంగం వివరాలు అడిగి తెలుసుకుంటారు. అనంతరం రాష్ట్రపతి మనాలిలోని ప్రసిద్ధ హిడింబా ఆలయంలో పూజలు చేస్తారు. రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా మనాలి, అటల్ టన్నెల్ రోహ్తాంగ్, చుట్టుపక్కల ప్రాంతాలలో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 10వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఈరోజు న్యూఢిల్లీలోని యశోభూమిలో ప్రారంభమవుతుంది. టెలికమ్యూనికేషన్లు, డిజిటల్ కనెక్టివిటీ, సాంకేతికత ఆవిష్కరణల రంగాల్లో భారత్ సాధించిన పురోగతిని ప్రపంచానికి చాటి చెప్పేలా ఈ సదస్సును రూపొందించారు. సరిహద్దులు లేని విస్తరణ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు అధికారికంగా ప్రారంభిస్తారు. గ్లోబల్ టెక్నాలజీ రంగంలో పరస్పర సహకారం, పెట్టుబడుల ఆకర్షణ, సరికొత్త జ్ఞాన మార్పిడికి ఈ వేదిక అత్యంత కీలకంగా మారనుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆఫ్రికాతో భారతదేశ భాగస్వామ్యాన్ని రాబోయే తరాల కోసం నిర్మిస్తున్నామని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. ఆక్రాలోని ఘనా ఫారిన్ సర్వీస్ ఇన్స్టిట్యూట్లో జరిగిన ఒక సమావేశంలో జయశంకర్ మాట్లాడుతూ దౌత్యం అనేది పోటీని ఘర్షణగా మారకుండా నిర్వహించాలని, ప్రయోజనాల్లో తేడాలున్నప్పటికీ సహకారాన్ని ప్రోత్సహించాలని అన్నారు. ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, డిజిటల్ టెక్నాలజీ, తయారీ రంగాలలో భారత్ సాధించిన పురోగతిని మంత్రి వివరించారు. భారత్ ఆఫ్రికా తమ యువతను నైపుణ్యం, సాధికారత కలిగిన పౌరులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గ్లోబల్ సౌత్ గొంతును బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని జయశంకర్ పునరుద్ఘాటించారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లలో పెరుగుతున్న ముడి చమురు ధరల నేపథ్యంలో భారత రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను అదుపు చేయడమే లక్ష్యంగా ఈరోజు ద్విమాస ద్రవ్య పరపతి సమీక్షా సమావేశంలో పాలసీ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. దీంతో ప్రస్తుతం 5.25% ఉన్న రెపో రేటు 5.50% చేరింది. దాదాపు 3.5 ఏళ్ల విరామం తర్వాత ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచింది. ఇప్పటి వరకు కొనసాగించిన తటస్థ విధానాన్ని మార్చి తన పాలసీ స్టాన్స్ను క్రమబద్దమైన కఠినతరం వైపు మళ్లించింది. 6 సభ్యుల ద్రవ్య విధాన కమిటీ ఈ వడ్డీ రేట్ల పెంపునకు ఏకగ్రీవంగా ఓటు వేసింది. ఈ సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ,
1: After a detailed assessment of the evolving macroeconomic and financial conditions, developments and the outlook, the MPC voted unanimously to increase the policy repo rate under the LAF by 25 basis points to 5.5%. Consequently, the STF rate stands adjusted at 5.25% and the marginal standing facility rate and the bank rate to 5.75%. The MPC also decided to change the stance to calibrated tightening by
0: ఈరోజు ప్రపంచ పత్తి దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా పత్తికి ఉన్న ఆర్థిక, సామాజిక, పర్యావరణ ప్రాముఖ్యతను తెలిపేందుకు ప్రతి ఏటా అక్టోబర్ 7న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. కాటన్ ఫర్ గుడ్, వాణిజ్యం, పరివర్తన, భాగస్వామ్యంతో శ్రేయస్సు నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఒక వీడియో సందేశంలో ఈ రంగానికి చెందిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. పొలాల్లో పత్తిని పండించే రైతులను ఈరోజు గౌరవిస్తుందని మంత్రి పేర్కొన్నారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి భారత మహిళల క్రికెట్ జట్టు కొత్త కెప్టెన్గా స్మృతి మందానాను నియమించింది. 3 ఫార్మాట్లలోనూ కెప్టెన్సీ బాధ్యతల నుంచి సీనియర్ ప్లేయర్ హర్మన్ ప్రీత్ కౌర్ తప్పుకోవడంతో బీసీసీఐ ఈ కీలక ప్రకటన చేసింది. మందానా గతంలో 18 T20లు, 4 వన్డేలకు భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించారు. అంతర్జాతీయ మ్యాచ్లతో పాటు దేశీయ టోర్నీల్లో, ఫ్రాంచైజీ క్రికెట్లోనూ మందానా తన అద్భుత నాయకత్వ లక్షణాలను నిరూపించుకున్నారు. క్షయవ్యాధిపై పోరాటంలో భాగంగా ప్రజల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా రేపు న్యూఢిల్లీలో జోష్ బృందాలను ప్రారంభిస్తారు. టీబీ నివారణ చర్యల్లో యువతను చురుకైన భాగస్వాములుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

అవగాహన కల్పన ప్రజల భాగస్వామ్యానికి తోడ్పడేందుకు వారికి ఒక నిర్దిష్ట వేదికను అందించడం దీని ఉద్దేశం. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్లలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రజల నమ్మకం, లక్షలాది పార్టీ కార్యకర్తల అంకితభావమే తనకు అతిపెద్ద బలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 10వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఈరోజు న్యూఢిల్లీలోని యశోభూమిలో ప్రారంభమవుతుంది. ఆఫ్రికాతో భారతదేశ భాగస్వామ్యాన్ని రాబోయే తరాల కోసం నిర్మిస్తున్నామని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత రిజర్వ్ బ్యాంక్ కీలక రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.50% చేర్చింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 12:40 దాటి 30 సెకండ్లు. ఇప్పుడు ఈట్ ఫిట్ వింటారు, వ్యాఖ్యానం ఆర్జే రేణు.
1: మొన్న వాకింగ్కి వెళ్ళినప్పుడు, ఒకటే వాకింగ్ చేస్తున్నావు, వాకింగ్ చేయడం వల్ల సన్నబడ్డావా అంటే, ఏ లేదు లేదు, నేను రైస్ మానేసాను అందుకే సన్నబడిపోయాను అని చెప్పింది పక్కింటి పంకజం. ఈ కన్వర్షన్ నేను వాకింగ్ చేస్తున్నప్పుడు పక్క వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నది. నిజమే, అన్నం తింటే లావైపోతారా, బరువు తగ్గాలంటే అన్నం మానేయాలా, రాత్రిపూట అన్నం అస్సలు తినకూడదా, ఇలాంటి మాటలు మనం ఎన్నిసార్లు విన్నాం. కానీ అసలు నిజం ఏంటి? నిజంగానే మనం తినే అన్నమే మన బరువు పెరగటానికి కారణమంటారా, లేక అన్నం మీద మనం వేసుకున్న ఈ బ్లేమ్ అంతా కాస్త ఎక్కువైందా? ఒకసారి ఆలోచించండి. మీకు అన్నం అంటే ఎంత ఇష్టం? వేడివేడి అన్నంలో పప్పు వేసుకొని పైన ఒక చిన్న చెంచా నెయ్యి, పక్కన ఆవకాయ. అయ్యయ్యో, చెప్తుంటేనే నాకు కూడా నోరు ఊరుతోంది. సరే, ఈరోజు మనం అన్నం గురించి భయపడకుండా అసలు నిజం ఏంటో తెలుసుకుందాం. హాయ్ హాయ్, నమస్తే, నేను ఆర్జే రేడు, మీరు వింటున్నారు ఈట్ ఫిట్. ఇవాల్టి సెగ్మెంట్కి స్వాగతం అండి. చాలా సింపుల్ టాపిక్ ఇవాళ మాట్లాడుకుంటున్నాము, అన్నం తింటే బరువు పెరుగుతామా అనే దాని గురించి. ఈరోజు మన టాపిక్ చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ చాలామందికి చాలా చాలా ఇంపార్టెంట్. అన్నం తింటే లావైపోతారా, ఏంటి నిజం? మీలో ఎంతమంది అన్నం లేకపోతే భోజనం చేసిన ఫీలింగ్ రాదు అని అనుకుంటారు? అందులో ఫస్ట్ నేనే ఉంటాను. నిజమండి బాబాయ్, మధ్యాహ్నం అన్నం తినకపోతే అసలు భోజనం చేసిన ఫీలింగే ఉండదు. మీలో చాలామంది ఇది వినే ఉండింటారు కదా, నేను అన్నం తగ్గించడం వల్లే బరువు తగ్గాను అని. బరువు తగ్గాలి కాబట్టి అన్నం తగ్గించేశాను అనడం కంటే ఎంత క్వాంటిటీ తగ్గించేశారో ఒకసారి వాళ్ళని ఏమైనా అడిగారా? ఇంకొంతమంది అయితే నేను అన్నం మానేశాను కానీ బరువు మాత్రం తగ్గలేదు అని కూడా చెప్తూ, లాస్ట్కి ఇంకా వాళ్ళకి పాపం చెప్తూ ఉంటే ఏడుపు వచ్చేస్తుందేమో. మరి ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. అన్నం తిన్నందుకే మనం లావవుతామా? సమాధానం, కేవలం తినడం వల్లే లావు అవుతాం అనడం సరైంది కాదు. మన అంశాలు కూడా ప్రభావితం చూపిస్తాయి. అంటే రోజువారీలో మనం తీసుకునే పరిమాణం, శారీరక చలనం, జీవనశైలి, ఇలాంటివన్నీ అంశాలు ప్రభావితం చూపిస్తూ ఉంటాయి. అంటే అన్నం ఒక్కటే విలన్ కాదు, మన ప్లేట్లో ఉన్న మొత్తం కథను చూడాలి. ఇప్పుడు ఆ కథ గురించే మాట్లాడుకుందాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి ప్రతిరోజు అన్నం తింటాడు, కానీ పోర్షన్ మాత్రం పరిమితంగా ఉంటుంది. అందులో పప్పు, కాయగూరలు, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్తో బ్యాలెన్స్డ్ మీల్ తీసుకున్నాడు అనుకోండి. రోజంతా ఫిజికల్ యాక్టివిటీ కూడా చేస్తాడు. ఇంకొక వ్యక్తి అన్నం మానేశాడు, కానీ రోజంతా బిస్కెట్స్, బేకరీ ఫుడ్స్, ఫ్రైడ్ స్నాక్స్, షుగరీ డ్రింక్స్ ఎక్కువగా తీసుకున్నాడు. వీళ్ళిద్దరిలో హెల్దీ ఈటింగ్ ప్యాటర్న్ ఎవరిది చెప్పండి? ఫస్ట్ పర్సన్దే కదా. సో మనం బరువు తగ్గాలి అనుకుంటే అన్నం మానేయాలి అనేదే సూపర్ సొల్యూషనా? కానే కాదు.

ఈట్ఫిట్ వింటున్నారు, నేను ఆర్జే రేణు. మనం అన్నంలో ఏమున్నాయో చూసుకోవాలి. ప్రధానంగా కార్బోహైడ్రేట్స్ అనేవి మన శరీరానికి అవసరమైనవి, శక్తిని అందించే ముఖ్యమైన న్యూట్రియంట్. మనం నడవాలి, పని చేయాలి, ఆలోచించాలి, రోజువారి పనులు చేయాలి, వీటన్నింటికి ఎనర్జీ అవసరమా లేదా? కాబట్టి కార్బోహైడ్రేట్ అంటే చెడ్డది అని కానే కాదు. అసలు విషయం ఎంత తీసుకున్నాం, మొత్తం డైట్ ఎలా ఉంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక క్వశ్చన్ అండి మీకు, మీరు భోజనానికి కూర్చున్నప్పుడు మీ ప్లేట్లో ఎక్కువగా ఏమున్నాయి? అన్నం ఉందా, కాయగూరలు ఉన్నాయా, పప్పు ఉందా, పెరుగు ఉందా? అంటే ఏమంటారు, ఏమైనా సరే ఆకలిస్తుందంటే ముందు అన్నం పెట్టు అంటాం, కానీ ముందు కూర పెట్టు అంటామా? అన్నాం కదా. కాబట్టి అన్నం అనేది మనకు ఒక ఎమోషన్, దాన్ని మానేసి మనం బరువు తగ్గాలి అంటే కొంచెం కష్టమే, కానీ అది కూడా పాసిబుల్ అవుతుంది అని చెప్తున్నారు పోషకాహార నిపుణులు. అది ఎలాగో మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ కొంతమంది ప్లేట్లో అన్నం అంతా కొండలాగా ఉంటుంది, పక్కన కూర మాత్రం చిన్న ఐస్లాండ్ లాగా ఉంటుంది. మనం ఇక్కడే ఒక చిన్న చేంజ్ చేసుకోవాలి. ప్లేట్లో అన్నం ఉండొచ్చు, కానీ కూరగాయలు, పప్పులు లేదా ఇతర ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ లైక్ పెరుగు, మజ్జిగ ఇలాంటి ఫుడ్స్ కి కూడా చోటు ఇవ్వాలి. ఎందుకంటే బ్యాలెన్స్డ్ మీల్ అంటే ఒక్క ఫుడ్తో తయారయ్యేదే కాదు, మనం అన్నంతో ఏం తింటున్నాం అనేది కూడా చాలా ముఖ్యం.

అన్నం తింటే లావైపోతామా, బరువు తగ్గాలంటే అన్నం మానేయాలా అనే విషయం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అయితే చాలా మందికి ఉండే ఒక ఫేమస్ క్వశ్చన్ చెప్పన్నా, రాత్రి అన్నం తింటే లావైపోతారా? కామనే కదా, రాత్రి అన్నం తిన్నంత మాత్రాన ఆటోమేటిక్గా లావైపోరు అని చెప్తున్నారు న్యూట్రిషనిస్టులు. అయితే రాత్రిపూట చాలా మంది ఎక్కువగా తినటం, స్నాక్స్ తీసుకోవటం, ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉండటం వల్ల రోజంతా తీసుకునే క్యాలరీస్ పెరిగిపోవచ్చు. అందుకే రాత్రి అన్నం తినకూడదు అని కొంతమంది రూల్ పెట్టేసుకుంటారు. పెట్టుకోవచ్చు, అది కొంతమందికి కరెక్ట్ కావచ్చు, కొంతమంది కాకపోవచ్చు. కాకపోతే మీ మొత్తం డైట్, ప్రోటీన్ సైజ్, లైఫ్ స్టైల్ని చూసుకోండి. అంటే రాత్రి అన్నం తినొచ్చా తినకూడదా అంటే మీ లైఫ్ స్టైల్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవాలని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. రాత్రి కాబట్టి అన్లిమిటెడ్ బఫెట్కి కొంచెం దూరంగా ఉండండి. పోర్షన్ కూడా ముఖ్యమని గుర్తుంచుకోండి. ఇప్పుడు మరో క్వశ్చన్ కూడా మనం ఫేస్ చేయాలి. ఎలా అంటారా, సరే ఎవరైనా నన్ను అడిగారు అనుకోండి, నేను అన్నం మానేశాను కానీ బరువు తగ్గట్లేదు ఎందుకు అని దిగాలుగా చాలా మంది అడుగుతూ ఉంటారు. కానీ వాళ్ళని మనం అడగాల్సిన ఇంకో క్వశ్చన్ ఏంటో తెలుసా, అన్నం మానేశారా మీరు మిగతా రోజంతా ఏం తింటున్నారు అని. ఈ క్వశ్చన్ అయితే ఖచ్చితంగా అడిగి చూడండి. ఎందుకు అంటే ఇందాక మనం అనుకున్నట్లుగా ఈవినింగ్ 4 దాటిన తర్వాత టీతో బిస్కెట్స్, డిన్నర్లో ఫ్రైడ్ ఫుడ్స్, షుగరీ డ్రింక్స్ ఇవన్నీ తీసుకుంటున్నారా లేదా, ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉందా లేదా. ఎందుకంటే వెయిట్ మేనేజ్మెంట్ అనేది ఒక్క ఫుడ్ గురించే కాదు, మొత్తం లైఫ్ స్టైల్ గురించి అని తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అయితే మన ఈట్ ఫిట్లో ఒక చిన్న విషయం చెప్పాలి మీకు, అది టిప్ లాగా కూడా ఉపయోగపడుతుంది. చెప్తా ఈ పాట తర్వాత.

ఈట్ ఫిట్ వింటున్నారు, నేను ఆర్జేరేను. కొన్ని అపోహలుంటాయి, అవి నిజమా అబద్దమా అనేది మనకు తెలీదు, కానీ ఎవరో చెప్తారు, మనం పాటించేస్తూ ఉంటాం. కొంతమంది రైస్ మానేసి సన్నబడిపోయారని మనం కూడా ఫాలో అవుదాం అనుకుంటే అస్సలు కాదు. ఏదైనా మీరు ఫాలో అయ్యే ముందర ఒకసారి మీ న్యూట్రిషనిస్ట్ని కన్సల్ట్ చేసే ఫాలో అవ్వండి. అన్నం తింటే లావు అనేది ఒక అపోహగా పెట్టుకుంటారు. బరువు తగ్గాలంటే అన్నం పూర్తిగా మానేయాలి అనే రూల్ కూడా పెట్టుకుంటారు. కానీ ఇక్కడ ఒక విషయం, పోర్షన్ సైజ్ అనేది చాలా చాలా అవసరం. 2 సార్లు చెప్తున్నానంటే ఇంకెంత అవసరమో ఆలోచించండి. సో రాత్రి అన్నం తింటే తప్పనిసరిగా లావు అవుతాం అనేది లేదు, తినకపోయినా లావు అవుతాము అనేది లేదు. కాబట్టి మనం ఎప్పుడైనా సరే మన లంచ్లో డిన్నర్ ప్లేట్లో ఒకసారి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, అన్నం ఎంత ఉంది, కూర ఎంత ఉంది, ప్రోటీన్ సైజ్ ఎంత ఉంది, మీరు చాలా తొందరగా తింటున్నారా, తిన్న తర్వాత వెంటనే పడుకుంటున్నారా, లేక కొంత మూమెంట్ అనేది ఉందా. మీ ప్లేట్ని మీరు ఒకసారి జడ్జ్ చేయండి, ఇతరులను కాదు మీ ప్లేట్నే. ఎందుకంటే హెల్దీ ఈటింగ్లో మొదటి స్టెప్ అవేర్నెస్. ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం, మనం చాలాసార్లు అన్నం అని ఒకే మాటలు చెప్తాం, కానీ రైస్ రకాలు, ప్రాసెసింగ్ విధానం, కుకింగ్ విధానం వంటి వాటితో న్యూట్రిషనల్ ప్రొఫైల్లో తేడాలు కూడా ఉండొచ్చు. సరే, వైట్ రైస్ తినొద్దు అనుకుంటారు కదా, నెక్స్ట్ ఏంటి, బ్రౌన్ రైస్, ఆ తర్వాత రెడ్ రైస్, బ్లాక్ రైస్. హో, ఫైబర్ ఎక్కువగా ఉండాలి, కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండాలి, ఇదే కదా. బ్రౌన్ రైస్ తింటే ఎంత తిన్న లావు కారు అని అనుకోవడం కూడా తప్పే. ఏ ఫుడ్ అయినా పోర్షన్ ముఖ్యం, కాబట్టి రైస్ మార్చడం మాత్రమే కాకుండా మొత్తం ఈటింగ్ ప్యాటర్న్ని చూడాలి. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి, ఈటింగ్ ప్యాటర్న్. మన సౌత్ ఇండియన్ తెలుగు హౌస్ హోల్డ్స్లో అన్నానికి ఉన్న ఇంపార్టెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పప్పన్నం, పెరుగన్నం, పులిహోర, సాంబారన్నం, పప్పుచారన్నం, ఆవకాయ అన్నం, ఓహో, అన్నం తాలింపు పెట్టి కూడా రకరకాలుగా మనం తింటూనే ఉంటాం. మనకు అన్నంకి కాంబినేషన్ ఉన్నా లేకపోయినా అన్నంలో కాస్త మజ్జిగ, ఓ చిన్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఇదే కదా రైతులకి ముఖ్య ఆహారం. పొలంలో పనిచేసే వాళ్ళు అలాంటి అన్నం తినే కదా, గట్టిగా ఉన్నారు, ఉక్కులా ఉండి ఎన్నో పనులు చేస్తూ ఉన్నారు, ఎండనక వాననక. మరి అన్నం తింటే నిజంగానే లావు అవుతారా అనేది మీ ఊహకే వదిలేస్తున్నాను. ఏదైనా ఎక్స్పర్ట్స్ చెప్తున్న విషయం ఏంటి అంటే, మీ పోర్షన్ ఏంటి, మీ ప్లేట్ ఎలా ఉందో చూసుకోండి అని.

అమ్మ చేతి పప్పన్నం, అమ్మమ్మ పెట్టిన పెరుగన్నం, వేసవిలో మజ్జిగన్నం, ఇవన్నీ ఫుడ్ మాత్రమే కాదు ఎమోషన్ కూడా. అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే మన ట్రెడిషనల్ ఫుడ్స్ తీసుకునేటప్పుడు భయపడాల్సిన అవసరమే లేదు, వాటిని బ్యాలెన్స్గా తినడం నేర్చుకోవాలి. ఇప్పుడు మీ ఇంట్లో అన్నం లేకుండా భోజనం చేయలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే టక్కున చెప్తారు భోజనం కాకుండా చపాతీలు తిన్నాము అని. మనకి అన్నం కాదు అంటే సెకండ్ ఆప్షన్ కనిపించేది చపాతీలు మాత్రమే కదా. అయితే ఇంకొక క్వశ్చన్ కూడా, మీ ఫేవరెట్ అన్నం కాంబినేషన్ ఏంటి? పప్పన్నమా, పెరుగన్నమా, సాంబార్ అన్నమా, పప్పుచారు అన్నమా, ఆవకాయ అన్నమా? మీరు ఏది చెప్పినా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఫేవరెట్ ఫుడ్ ఉండడం తప్పు కాదు, పోర్షన్ బ్యాలెన్స్, ఓవరాల్ లైఫ్ స్టైల్ మీద దృష్టి పెట్టాలి. అన్నంలో ప్రధానంగా ఏముంటుంది అనుకుంటాం మనం? విటమిన్స్ ఉంటాయా, ప్రోటీన్ ఉంటుందా, కార్బోహైడ్రేట్స్ ఉంటాయా? ఎందుకు అసలు అన్నాన్ని వద్దనుకుంటున్నాం అంటే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఆ కార్బోహైడ్రేట్స్ మన ఆరోగ్యానికి మంచివి కావు అని ఒక అపోహ మనకి. దాని నుంచి బయటకు రండి అని చెప్తున్నారు పోషకాహార నిపుణులు. మీరు బరువు తగ్గాలి అనుకుంటే మీరు రైస్ తీసుకోండి, అది వైట్ రైస్ అయినా పర్వాలేదు, కానీ అందులో మీరు ఎంత పోర్షన్ ప్రోటీన్ని యాడ్ చేశారు, మీరు ఎంత ఫిజికల్ యాక్టివిటీని మీ లైఫ్ స్టైల్లో యాడ్ చేశారు అనేది. ఇక ఇందాక మనం మాట్లాడుకున్న రెండో క్వశ్చన్, రాత్రి అన్నం తింటే తప్పనిసరిగా లావు అవుతారా? ఆన్సర్ కాదు. మీల్ టైమింగ్ అంటే మొత్తం డైట్ ప్యాటర్న్, ఎనర్జీ ఇంటేక్, లైఫ్ స్టైల్, ఈ అంశాలన్నీ తీసుకోవాలి. ఇంకా ఇలా క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి, వాటికి ఆన్సర్స్ నేను చెప్తూనే ఉంటాను. అయితే అన్నం మాత్రమేనా, అన్నంతో మాత్రం ఇంకేదైనా కాంబినేషన్ ఖచ్చితంగా ఉండాలా అంటే లైక్ పప్పు, కాయగూరలు ఇలాంటి ఫుడ్స్ అన్ని కరెక్టేనా అంటే అన్నంతో పాటు వెరైటీ ఉండడం చాలా చాలా ముఖ్యం అని. అండ్ ఒక ఫుడ్ హెల్దీ అని చెప్పేటప్పుడు కేవలం ఆ ఫుడ్ పేరు చూస్తే సరిపోతుందా? కాదు కాదు, పోర్షన్, ప్రిపరేషన్, మొత్తం మీల్ అన్ని చూడాలి.

ఈరోజు ఈట్ ఫిట్లో ఎన్నో విషయాలు తెలుసుకున్నాం, ఎన్నో అపోహల గురించి మనము క్లారిఫికేషన్ చేసుకున్నాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నపూర్ణ దేవితో సమానంగా మనం అన్నాన్ని చూస్తాం. రెండు మెతుకులు కింద పడ్డా కూడా అవి వేరుకొని మళ్ళీ ప్లేట్లో వేసుకుంటాం కదా. పిల్లలకి కూడా అన్నం కింద పోయకుండా తినడం నేర్పిస్తూ ఉంటాం. అన్నంతో పాటు మనకు ఏది ముఖ్యమో అది యాడ్ చేసుకుందాము. అన్నం జీరో, షుగర్ జీరో, స్నాక్స్ జీరో, ఫేవరెట్ ఫుడ్ జీరో అని కాదు. బ్యాలెన్స్, బ్యాలెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆకలి లేకపోయినా ప్లేట్లో ఉంది కదా అని తినటం కాదు. మన ఆకలిని గమనించండి. మనం ఏ తింటే మన గట్ హెల్త్ బాగుంటుందో ఆలోచించండి. అన్నం లేదు, అన్నంకి సస్టైనబుల్ అప్రోచ్ ఏముంది ఆలోచించండి. ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనేది మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడు కూడా అన్నిటినీ జీరో చేసుకోవద్దు. హెల్దీ ఈటింగ్ అంటే మనకు నచ్చిన ఆహారాన్ని కూడా సరైన పరిమాణంలో సరైన బ్యాలెన్స్తో తీసుకుంటూ లాంగ్ టర్మ్గా మెయింటైన్ చేయగల లైఫ్ స్టైల్. అందుకే ఈరోజు నుంచి అన్నం కనిపిస్తే భయపడకండి, అలాగే అన్నం ఉందని అన్లిమిటెడ్గా తినకండి. మీ బాడీకి అవసరమైన ఆహారాన్ని మీ లైఫ్ స్టైల్కి సరిపోయే పరిమాణంలో తీసుకోండి. ఒకవేళ మీకు బీపీ, షుగరు, మెటబాలిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయో, మీకు డైటరీ నీడ్స్ ఏమున్నాయో తెలుసుకుని డాక్టర్ని కలిసి, ఒక న్యూట్రిషనిస్ట్ని కలిసి వాళ్ళ సలహాలు తీసుకున్నాకే ఇలాంటివన్నీ ఫాలో అవ్వండి. అదే ఈట్ ఫిట్ చెప్తోంది.

ఈ రోజు మన ఈట్ ఫుడ్ లో మనం తెలుసుకున్న అసలు నిజం ఏంటి అంటే, అన్నం తింటే లావు అనేది చాలా సింపుల్ స్టేట్మెంట్, కానీ నిజమైన న్యూట్రిషన్ అంత సింపుల్ కాదు. మన బరువు, ఆరోగ్యం మీద మొత్తం ఆహారం, పోర్షన్ సైజ్, ఫిజికల్ యాక్టివిటీ, స్లీప్, లైఫ్ స్టైల్ వంటి ఎన్నో అంశాలు ప్రభావం చూపుతాయి. కాబట్టి అన్నాన్ని విలన్ చేయకండి, మీ ప్లేట్ ని బ్లేమ్ చేయకండి, మీ బాడీని రెస్పెక్ట్ చేయండి, ఫుడ్ ని ఎంజాయ్ చేయండి, కానీ అవేర్నెస్ తో ఎంజాయ్ చేయండి. ఈ రోజు మీ మీల్ ప్లేట్ ని చూసి ఒకసారి మీకు మీరే ప్రశ్నించుకోండి, నా ప్లేట్ లో అన్నం మాత్రమే ఉందా, లేక నా బాడీకి కావాల్సిన వెరైటీ కూడా ఉందా? ఆ ఒక్క ప్రశ్న మీ ఈటింగ్ హ్యాబిట్ గురించి చాలా నేర్పిస్తుంది. మరి అన్నం మీద భయం వద్దు, పోర్షన్ మీద అవగాహన కావాలి.

ఫేవరెట్ ఫుడ్ మీద గిల్ట్ వద్దు, బ్యాలెన్స్ ఉండాలి. హెల్దీ లైఫ్ అంటే ఫుడ్ని వదిలేయడం కాదు, ఫుడ్తో మంచి రిలేషన్షిప్ ఏర్పరచుకోవటం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ అండ్ కీప్ స్మైలింగ్.

0: ఇంతవరకు మీరు ఆర్జే రేణు వ్యాఖ్యానంలో ఈట్ ఫిట్ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 1:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ప్రజాసేవను పురస్కరించుకుని సేవాజ్యోతి పేరిట నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. దేశ ప్రజలే తన కుటుంబంగా భావిస్తూ శ్రమిస్తున్న ప్రధాని మోదీకి స్వార్థ ప్రయోజనాలు లేవని కరీంనగర్ సేవాజ్యోతి కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. దూర విద్య ద్వారా లక్షలాది మందికి విద్యావకాశాలు అందిస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ విశ్వవిద్యాలయ సేవలను గవర్నర్ అభినందించారు. ఎర్రవల్లిలోని 45 ఎకరాల భూమిలో తెలంగాణ ఉద్యమ అమరవీరుల కుటుంబాల కోసం ప్రత్యేక కాలనీ నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాప్రతినిధిగా 25 నిరంతర ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా ఖైరతాబాద్లో సేవాజ్యోతి యాత్ర పేరుతో భారీ బైక్ ర్యాలీ, వికసిత్ భారత్ సంకల్ప సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచందర్రావు తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. సభావేదికపై సేవాజ్యోతిని ప్రతిష్ఠించి మోదీ వర్చువల్ సందేశాన్ని వీక్షించిన అనంతరం 2047 నాటికి వికసిత్ భారత్ సాధన కోసం నాయకులు కార్యకర్తలతో కలిసి కిషన్ రెడ్డి సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. దేశ సంక్షేమమే ధ్యేయంగా ప్రతి పేదింట్లో వెలుగులు నింపేందుకు శ్రమిస్తున్న ప్రధాని మోదీకి సొంత కుటుంబం లేదా స్వార్థ ప్రయోజనాలు లేవని, దేశ ప్రజలే ఆయన కుటుంబమని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. కరీంనగర్లో నిర్వహించిన సేవాజ్యోతి కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. అనంతరం సంజయ్ మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ 25 సుదీర్ఘ ప్రజాసేవను, వికసిత్ భారత్ 2047 సాధన కోసం ఆయన పడుతున్న శ్రమను కొనియాడారు. మోదీ నాయకత్వంలో భారత్ సాధిస్తున్న ప్రగతిని ప్రజలంతా గుర్తించాలని, ఆయన ఆయురారోగ్యాలతో సుదీర్ఘకాలం దేశానికి సేవలందించాలని ఆకాంక్షిస్తూ ఈ సేవాజ్యోతి కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ 25 ప్రజాసేవను పురస్కరించుకుని నల్గొండ జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో సేవాజ్యోతి యాత్ర, వికసిత్ భారత్ సంకల్ప సభ నిర్వహించారు. క్లాక్ టవర్ సెంటర్లో మోదీ ప్రసంగాన్ని ఎల్ఈడీ తెరలపై ప్రదర్శించారు. మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అగ్రగామిగా ముందుకు సాగుతోందని నాయకులు కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోదీ జనసేవ ద్వారా దేశసేవ అనే మంత్రంతో 25 ప్రజాసేవను పూర్తి చేసుకుని నిరంతర సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. సేవా సుపరిపాలనల మార్గదర్శకత్వంలో కేంద్ర ప్రభుత్వం 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు నిరంతరం కృషి చేస్తోంది. సమ్మిళిత అభివృద్ది, సామాజిక సాధికారత ద్వారా ఈ నిబద్ధత ప్రజల జీవితాల్లో ఆశించిన మార్పును తీసుకొస్తోంది. ఈ ప్రత్యేక కథనంలో ప్రధాని మోదీ విజన్ ఏ విధంగా ఆచరణలోకి వచ్చిందో తెలుసుకుందాం.
2: అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం కోట్లాది భారతీయుల చిరకాల స్వప్నం. ఆ కల సాకారం కావడం ప్రతి భారతీయుడికి గర్వకారణం. రామమందిరం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, మన దేశ ఆధ్యాత్మిక సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక. శ్రీరాముడి ఆదర్శాలు, ధర్మబద్ధమైన జీవనం, సేవాభావం నేటి తరానికి కూడా స్ఫూర్తిదాయకం. అయోధ్యలో నిర్మితమైన భవ్య రామమందిరం దేశ ప్రజల విశ్వాసానికి, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తోంది. ఈ చారిత్రక ఘట్టం

0: పట్ల జగిత్యాల జిల్లాకు చెందిన రంగు లక్ష్మీనరహరి తమ అభిప్రాయాలను ఆకాశవాణితో పంచుకున్నారు.
1: అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం భారతీయ నాగరికత చైతన్యానికి ఒక ప్రతీకాత్మక పునరుజ్జీవనం. శ్రీరాముడు కేవలం ఒక ఆరాధ్య దైవం మాత్రమే కాదు, ధర్మం, సత్యం, న్యాయం, త్యాగం వంటి ప్రజా సంక్షేమం వంటి విలువలకు ప్రతిరూపం. శతాబ్దాల చరిత్ర, సాంస్కృతిక స్మృతి, ప్రజల విశ్వాసాలతో ముడిపడిన అయోధ్యలో రామ మందిరం ఆవిర్భావం మన దేశ వారసత్వానికి మరోసారి గుర్తు చేస్తుంది. దేశ ప్రజల చిరకాల ఆకాంక్షకు అనుగుణంగా రామ మందిర నిర్మాణం పూర్తి కావడం భారతీయ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలిచి, రామ మందిరం ద్వారా భారతీయ సంస్కృతిలోని సమన్వయము, సేవాభావము, సత్యనిష్ట, ధర్మబద్ధత వంటి శాశ్వత విలువలు కొత్త తరాలకు చేరాలని ఆకాంక్షిద్దాం. ఇదే నిజమైన నాగరికత చైతన్యానికి పునరుజ్జీవనం.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు సీనియర్ నాయకుడు వి హనుమంతరావు, రోహన్ రెడ్డి కూడా హస్తిన పర్యటనకు వెళ్లిన వారిలో ఉన్నారు. ఆర్టీసీ కార్మికుల హక్కులు, సంక్షేమం, ఉద్యోగ భద్రతకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని కార్మిక, ఉపాధి, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులతో సమావేశమైన మంత్రి మాట్లాడుతూ, ఆర్టీసీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఐఎన్టీయూసీ, టీడబ్ల్యూయు కూటమి అభ్యర్థులకు బాణం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన కార్మికులను కోరారు. కూటమి విజయం సాధిస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 పెండింగ్ డీఏలను మంజూరు చేసిందని, కార్మికుల సమస్యల పరిష్కారానికి భవిష్యత్తులో కూడా కృషి చేస్తామని తెలిపారు.
3: ఇక్కడ మంచిర్యాల్లోనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్తో చర్చించి వాళ్ళతో టైఅప్ కూడా చేసుకుంటాం. అంతేగాక మన గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మంచిర్యాల్లో వస్తుంది, కార్మికులు అక్కడ కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తుంది.
2: కరీంనగర్ జిల్లా హుస్నాబాద్లోని ముదిమాణిక్యంలో నిర్వహించిన పల్లెపల్లెకు పొల్లం అన్న పల్లెపల్లెలో ప్రజాపాలనా కార్యక్రమంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య, పశు వైద్య శిబిరాలను పరిశీలించిన అనంతరం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. విద్యుత్తు, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీ, రుణమాఫీ వంటి సంక్షేమ పథకాల అమలును ఆయన సమీక్షించారు. గ్రామ సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించిన మంత్రి మహిళల ఆర్థిక సాధికారత, రైతుల సంక్షేమం, మెరుగైన విద్య, వైద్యం అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మానాలలో ప్రజాప్రతినిధులతో కలిసి 14.20 కోట్ల రూపాయల రహదారుల పనులకు శంకుస్థాపన చేశారు. ఎత్తిపోతల ద్వారా మానాలకు తాగు, సాగునీరు అందిస్తామని, పోడుపట్టాల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. నూతన బొగ్గు గనులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో 31 లక్షలతో నిర్మించే రహదారి నిర్మాణం పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, సింగరేణి 70 మిలియన్ టన్నుల లక్ష్యం నుంచి 100 మిలియన్ టన్నులకు చేరుకోవాలంటే నూతన గనుల ఏర్పాటు అవసరం ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలతో నూతన గనులు తీసుకురాలేదన్నారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 27వ స్నాతకోత్సవం కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా హాజరయ్యారు. విశ్వవిద్యాలయం తరపున కళలు, సాంస్కృతిక రంగానికి విశేష సేవలందించిన ప్రముఖ దర్శకుడు, నిర్మాత బి నరసింహరావుకు గౌరవ డాక్టరేట్ను గవర్నర్ చేతుల మీదుగా ప్రదానం చేశారు. విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించి సమాజ శ్రేయస్సుకు, దేశాభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. దూర విద్య ద్వారా లక్షలాది మందికి విద్యావకాశాలు కల్పిస్తున్న విశ్వవిద్యాలయ సేవలను గవర్నర్ అభినందించారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని సర్వే నెంబర్ 325లో వ్యత్యాసం ఉన్న 45 ఎకరాల భూమి గుర్తింపుకు వెంటనే సర్వే నోటిఫికేషన్ విడుదల చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఆ సర్వేలో తేలే భూమిలో తెలంగాణ ఉద్యమ అమరవీరుల కుటుంబాల కోసం

ప్రత్యేక కాలనీని నిర్మించి వచ్చే జూన్ 2 నాటికి పూర్తి చేయాలని సూచించారు. మిగిలిన భూమిని అర్హులైన రైతులకు పంపిణీ చేయాలన్నారు. అలాగే వెలికట్టలో ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేయాలని, మల్లన్న సాగర్ నీటిని అక్రమంగా వినియోగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సమీక్షా సమావేశంలో సీఎం స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని సేవాజ్యోతి పేరిట నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. దేశ ప్రజలే తన కుటుంబంగా భావిస్తూ శ్రమిస్తున్న ప్రధాని మోదీకి స్వార్థ ప్రయోజనాలు లేవని కరీంనగర్ సేవాజ్యోతి కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. దూర విద్య ద్వారా లక్షలాది మందికి విద్యావకాశాలు అందిస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ విశ్వవిద్యాలయ సేవలను గవర్నర్ అభినందించారు. ఎర్రవల్లిలోని 45 ఎకరాల భూమిలో తెలంగాణ ఉద్యమ అమరవీరుల కుటుంబాల కోసం ప్రత్యేక కాలనీ నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 1:20 దాటి 45 సెకండ్లు. మరి కాసేపట్లు వింటారు చైతన్య స్ఫూర్తి.
1: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నెలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెడ్స్ పై. చైతన్య స్ఫూర్తికి స్వాగతం పలుకుతున్నాడు మీ ఆర్జే పవన్. మరి ఇవాల్టి చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఎందరికో స్ఫూర్తినిచ్చిన ఒక స్త్రీమూర్తి గురించి మాట్లాడుకోబోతున్నాం. నిండైన జీవితాన్ని జీవించి తన జీవితం మొత్తంలో ఎన్నో కష్టనష్టాలు, బాధలు చూసి చివరికి ఒక డేరింగ్ అండ్ డాషింగ్ ఉమెన్గా ఎంతరికో స్ఫూర్తినిచ్చిన ఒక పర్సనాలిటీ గురించి ఇవాల్టి చైతన్య స్ఫూర్తిలో మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: నఫల్ రాజా కంపోజిషన్లో లక్ష్మీ ప్రియాంక సాహిత్యం సిద్ శ్రీరామ్ పాడిన పాట అర్ధశతాబ్దం సినిమాలోంచి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

1:29 ఎగ్జాక్ట్గా స్టూడియో క్లాక్లో టైం. చైతన్య స్ఫూర్తి వింటున్నారు విత్ మీ ఆర్జే పవన్. ఆజాద్ హింద్ ఫౌజ్ అంటే మనకి గుర్తొచ్చే వ్యక్తి ఎవరు? ఎస్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. స్వాతంత్రోద్యమంలో మహిళలకు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి వారి కోసం ఝాన్సీ అనే ఒక రెజిమెంట్ని కూడా స్థాపించారు నేతాజీ. మరి ఆ మహిళా రెజిమెంట్కు క్యాప్టెన్ హోదాను సంపాదించి ఎంతోమంది మహిళలను

అనే ఒక రెజిమెంట్ని కూడా స్థాపించారు నేతాజీ. మరి ఆ మహిళా రెజిమెంట్కు క్యాప్టెన్ హోదాను సంపాదించి ఎంతోమంది మహిళలను ఇండియన్ నేషనల్ ఆర్మీలో భాగస్వాములు చేసి వారిలో జాతీయ భావాన్ని నింపిన సేవాభావానికి మరో పేరుగా నిలిచిన ఒక స్త్రీమూర్తి గురించి ఇవాళ చైతన్య స్ఫూర్తి. ఆవిడే క్యాప్టెన్ లక్ష్మీ సెహగల్ గారు. మరి వారి గురించి మాట్లాడుకుందాం. ఇవాళ చైతన్య స్ఫూర్తిలో ఆవిడ సాధించిన విజయాలు, ఇతర మహిళలకు కలిగించిన స్ఫూర్తి, ఈనాటి చైతన్య స్ఫూర్తి. స్టే ట్యూన్డ్.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: స్టూడియో క్లాక్లో చైతన్య స్ఫూర్తిలో కెప్టెన్ లక్ష్మీ సెహగల్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. లక్ష్మీ సెహగల్ గారి పేరు వినగానే చాలామందికి గుర్తొచ్చేది ఆవిడ సేవాభావం, దేశం కోసం చేసిన పోరాటం. 1938లోనే ఆవిడ MBBS పూర్తి చేశారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఆనాటి బ్రిటిష్ అధికారులు ఏం చేశారంటే, వైద్య విభాగంలోని మహిళలను మిలిటరీ వైద్యశాలకు తరలించారు. అండ్ ఆ సమయంలోనే సింగపూర్ వెళ్ళి అక్కడ పేద ప్రజలకు సేవలందించారు లక్ష్మీ సెహగల్. అంటే అప్పట్లో ఆడవాళ్ళకి చాలా కట్టుబాట్లు ఉండేవి. వాళ్ళు వంటిల్లు దాటి రావాలంటేనే అతి కష్టం మీద బయటకు వచ్చేవాళ్ళు అనమాట అప్పట్లో 1938లో. ఆ సమయంలోనే ఆవిడ MBBS చదివారంటే ఎంత డేరింగ్ అండ్ డాషింగ్ లేడీనో మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ అక్కడ సింగపూర్ వెళ్ళి చాలామంది ఈ పూర్ పీపుల్కి సర్వీస్ చేశారు. సింగపూర్లోనే లక్ష్మీ సెహగల్ గారు సుభాష్ చంద్రబోస్ గారిని కలవడం జరిగింది. మరి బోస్ గారిని కలిసిన తర్వాత లక్ష్మీ సెహగల్ గారి లైఫ్ ఎలా టర్న్ అయింది మాట్లాడుకుందాం చైతన్య స్ఫూర్తిలో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. మీ అందరి కోసం సిరివెన్నెల గారి సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ కంపోజిషన్లో శంకర్ మహాదేవన్ కల్పన పాడిన పాట వచ్చేస్తోంది, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా సినిమాలోంచి.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎగ్జాక్ట్గా స్టూడియో క్లాక్ లో చైతన్య స్ఫూర్తిలో కెప్టెన్ లక్ష్మీ సహగల్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆవిడ దేశభక్తి గురించి, అలాగే ఏదైనా చేయాలి దేశం కోసం, సాధించాలి అందరిలా కాదు, అంటే కేవలం ఒక అమ్మాయిని అనే లేకపోతే ఒక స్త్రీని అని చెప్పి నేను ఎందులోనూ తక్కువ కాదు, పురుషులతో సమానంగా నేను కూడా మిలిటరీలో దేశ సేవ చేయగలను అనే సంకల్పాన్ని చిన్నప్పటి నుంచే ఆవిడ అలవాటు చేసుకున్నారు. అండ్ సింగపూర్లో నేతాజీ గారిని కలిశానని చెప్పాను కదా లక్ష్మీ సహగల్ గారు, ఆ టైంలో నేతాజీ గారితో తను కూడా బ్రిటిష్ వారితో యుద్ధం చేసి నా దేశానికి స్వాతంత్రం తేవాలి అనే కోరికను వెలిబుచ్చారు బోస్ గారి ముందు. దానికి సుభాష్ చంద్రబోస్ గారు చాలా సంతోషించి ఝాన్సీ రెజిమెంట్ ఏదైతే ఉందో, మహిళల కోసం ఏర్పాటు చేసిన ఝాన్సీ రెజిమెంట్కి లక్ష్మీ సహగల్ గారిని కెప్టెన్గా నియమించారన్నమాట. లక్ష్మీ సహగల్ గారు నేతృత్వం వహించిన రెజిమెంట్ కేవలం భారతదేశంలోనే కాకుండా ఆసియా ఖండంలోనే మొట్టమొదటి మహిళా దళంగా ఆవిర్భవించింది. భారతదేశ స్వాతంత్రం కోసం తనవంతుగా ముందుండి కొట్లాడిందన్నమాట. అప్పట్లో లక్ష్మీ సహగల్ గారి ధాతృత్వం, ఆవిడ వీరత్వం అక్కడే మనకు కనిపిస్తుంది. ఎంతోమందికో స్ఫూర్తిని కలిగించే ఇలాంటి మహిళా మండలి గురించి తెలుసుకోవడం నిజంగా మనం కూడా

వారితో చాలా నేర్చుకోవాలి ఇలాంటి వీర వనితల నుంచి. కాబట్టే చేతన స్ఫూర్తులు ఆవిడ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ పవన్.

0: ఫిదా సినిమా నుంచి విన్న పాట అది. శక్తికాంత్ కార్తిక్ సంగీతం, వనమాలి గారి సాహిత్యం, సింధూరి విశాల్, శ్రీనవ్ రాజ్ పాడిన పాట.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

0: సర్కార్ వారి పాట సినిమాలో నుంచి విన్నారు. అనంత్ శ్రీరామ్ సాహిత్యం, సిద్ శ్రీరామ్ పాడిన పాట, సంగీతం థమన్.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ, అజరామరమనిపించే గీతాలు,

0: మధురిమా.
1: చైతన్య స్ఫూర్తిలో కెప్టెన్ లక్ష్మీ సెహగల్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. 1945లో బ్రిటిష్ వారు లక్ష్మీ సెహగల్ గారిని బంధించి బర్మాలో సంవత్సరం పాటు హౌస్ అరెస్ట్ చేశారు. తర్వాత ఆవిడ ఇండియా తిరిగి వచ్చేశారు. స్వాతంత్రం తర్వాత ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్ అసోసియేషన్ ఐద్వాలో వివిధ స్థాయిల్లో పనిచేశారు. 1971లో సిపిఎం నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు లక్ష్మీ సెహగల్ గారు. లక్ష్మీ సెహగల్ గారు తండ్రి గారు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేవారంట, నా పిల్లలు ఎవరి మీద ఆధారపడకుండా బ్రతకాలి అని. తన తండ్రి మాటను నిజం చేస్తూ తాను జీవించి ఉన్నంతకాలం ఎవరి మీద ఆధారపడలేదు. 2012 జూలై 23న నిండైన జీవితాన్ని చూసి 97 సంవత్సరాల వయస్సులో ఆవిడ అనంతలోకాలకి తరలి వెళ్ళిపోయారు. అయినా కూడా ఎంతోమంది మహిళలకి స్ఫూర్తిగా నిలిచి ఎప్పటికీ లక్ష్మీ సెహగల్ అంటే ఒక తెగింపు, ఒక దేశభక్తి కలిగిన వీర వనిత అని ఎప్పటికీ గుర్తొచ్చే పేరే లక్ష్మీ సెహగల్ గారు. ఇది ఈనాటి చైతన్య స్ఫూర్తి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో టైం 2:15 దాటి 30 సెకండ్లు అవుతోంది. వెల్కమ్ టు మెలోడీ టైం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ప్రతిరోజు మెలోడీ టైంలో మంచి మంచి మెలోడీ సాంగ్స్ వింటూ మనసుకి ఆహ్లాదాన్ని కలిగించే సంగీతాన్ని అలా అలా ఎంజాయ్ చేసే టైం కదా ఇది 2:15 to 3 మధ్యలో. మరి ఇవాళ కూడా అలాంటి మెలోడియస్ సాంగ్స్ మీకోసం వెయిట్ చేస్తున్నాయి. అలాగే ఇవాళ అక్టోబర్ 7 ఒక స్పెషల్ డే, వరల్డ్ కాటన్ డే, ప్రపంచ పత్తి దినోత్సవం. పత్తి అనేది లేకపోతే మనకి మన జీవితంలో అత్యంత ముఖ్యమైన రోటీ మకాన్తో పాటు కపడా, కపడా లేకపోతే అంత గడబడ అయిపోతుంది కదా. కాబట్టి మనం బట్టలు వేసుకోవాలి అంటే ఖచ్చితంగా పత్తి పంట ఉండి తీరాల్సిందే. మరి పత్తి దినోత్సవం సందర్భంగా ఈరోజుకున్న స్పెషాలిటీ గురించి మంచి మంచి విషయాలు మాట్లాడుకుంటూ మెలోడియస్ సాంగ్స్ వింటూ అలా అలా ఎంజాయ్ చేసేద్దాం ఈ 45 నిమిషాలని. మరి ముందుగా మీ అందరి కోసం గోవిందా గోవిందా సినిమాలోంచి రాజ్ కోటి గారు కంపోజ్ చేసిన పాట చేస్తోంది, స్టే ట్యూన్డ్.

0: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
1: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
0: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: ఒక దేశాన్ని నిర్మించేది కళలుగని ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
2: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల

తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం 102.8 మెగాహెడ్స్ పై. మెలోడీ టైంలో ఉన్నాం మనం, మెలోడీ టైంలో మంచి మంచి మెలోడియస్ సాంగ్స్ వినబోతున్నాం, వింటూ ఉన్నాం. అండ్ ఇవాళ వరల్డ్ కాటన్ డే, ప్రపంచ పత్తి దినోత్సవం గురించి మాట్లాడుకుందామని చెప్పాను కదా. అసలు ఈ ప్రపంచ పత్తి దినోత్సవం నిర్వహించాలి అనే ఆలోచన ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే, పశ్చిమాఫ్రికాలోని 4 పత్తి ఉత్పత్తి చేసే దేశాలైన బెనిన్, బుర్కినా ఫోసో, చాడ్ అండ్ మాలి చొరవతో ఈ వరల్డ్ కాటన్ డే నిర్వహించాలి అని ఒక ఆలోచన స్టార్ట్ అయింది. వీటిని కాటన్ ఫోర్, C4 దేశాలు అని పిలుస్తారు. ఈ దేశాలు పత్తి ఉత్పత్తి చేసే అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడానికి, అలాగే కాటన్ ప్రొడక్షన్ని ప్రోత్సహించడానికి ఈ వరల్డ్ కాటన్ డేని ప్రపోజ్ చేశాయన్నమాట. ఏవి ఈ 4 దేశాలు? మొదటి వరల్డ్ కాటన్ డేని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO 2019లో జెనీవాలో నిర్వహించింది. అక్కడ స్టార్ట్ అయింది ఈ వరల్డ్ కాటన్ డే. 2019 అంటే గత 7 సంవత్సరాలుగా ఈ ప్రపంచ పత్తి దినోత్సవాన్ని మనం ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకుంటూ వస్తున్నాం అన్నమాట. మాట్లాడుకుందాం మెలోడీ టైంలో. నెక్స్ట్ మీకోసం మెలోడియస్ సాంగ్ వచ్చేస్తోంది, శ్రీ సీతారాముల కళ్యాణం చూతాము రారండి సినిమాలోంచి. ఎంఎం కీరవాణి గారు కంపోజ్ చేస్తున్న పాట, సీతారాం శాస్త్రి గారి సాహిత్యం, బాలుగారు సునీత గారు పాడారు. స్టే ట్యూన్డ్.

0: ప్రగతి పదాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
2: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్ పై.
2: మీట్ ద స్టార్.
3: మెలోడీ టైమ్ వింటున్నారు విత్ మీ ఆర్జే పవన్. 2:31 క్రాస్ చేసి 38 సెకండ్స్ స్టూడియో క్లాక్లో వరల్డ్ కాటన్ డే, ప్రపంచ పత్తి దినోత్సవం గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే, మీకు గుర్తుంటే లాస్ట్ కూడా ఈ వరల్డ్ కాటన్ డే రోజు మనమే మాట్లాడుకున్నాం, నేనే ఆ రోజు ఆన్ ఎయిర్లో ఉన్నాను, నాకు బాగా గుర్తుంది. అండ్ ఈ కాటన్ డేకి సంబంధించి లాస్ట్ ఇయర్ థీమ్ ఒకసారి గుర్తు చేసుకుంటే, ద ఫ్యాబ్రిక్ ఆఫ్ అవర్ లైఫ్స్, మన జీవితాల ఫ్యాబ్రిక్ అనే థీమ్ని చేశారు. ఈ ఇయర్ అయితే దాన్ని చేంజ్ చేయడం జరిగింది. ఆ థీమ్ ఏంటంటే, కాటన్ ఫర్ గుడ్ బిల్డింగ్ ప్రాస్పరిటీ త్రూ ట్రేడ్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ పార్ట్నర్షిప్. అంటే తెలుగులో, మంచి కోసం పత్తి, వాణిజ్యం రూపాంతరం మరియు భాగస్వామ్యం ద్వారా సమృద్ధిగా పత్తిని నిర్మించడం, అంటే దాని ప్రొడక్షన్ని పెంచడం, ఇలా ఒక థీమ్ని తీసుకోవడం జరిగిందనమాట వరల్డ్ కాటన్ డే సందర్భంగా. అలానే ఈ ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు బట్టలు అలాగే ఇతర వస్తువుల్ని ఈ సహజ ఫైబరే అందిస్తూ ఉంటుంది. ఇంకా ఈ థీమ్ ఏం చెప్తుందంటే, పత్తి అనేది తక్కువ అభివృద్ధి చెందిన దేశాల్లో పేదరికాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. అండ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ జనాభాకి బట్ట కావాలి అంటే మరి ఎంత పత్తిని ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది, కాబట్టి ఉపాధి మరియు జీవనాధారాన్ని అందిస్తుందన్నమాట ఈ పత్తి. కాబట్టి ఈ ఇయర్ థీమ్ చెప్పే సందేశం ఏంటంటే, ఈ మిలియన్ల మంది ప్రజలకు ఉపాధి మరియు జీవనాధారాన్ని అందించే ఈ పత్తికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరగాలి, అలాగే ముందు ముందు ఈ పత్తి ప్రొడక్షన్కి సంబంధించి అలాగే ఎంత నీడ్ ఉంది ఇవన్నీ కూడా చర్చిస్తారు ఈరోజు సందర్భంగా. ఈ పత్తికి సంబంధించి మాట్లాడుకుందాం ఇంకొక మెలోడియస్ ట్రాక్ తర్వాత. స్టే ట్యూన్డ్.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. విఆర్ ఇన్ మెలోడీ టైమ్. వరల్డ్ కాటన్ డే గురించి మాట్లాడుకుంటున్నాం. కాటన్ ప్రతిరోజు మనల్ని తాకుతుంది. వితౌట్ కాటన్ అసలు మన రోజే గడవదు. కాటన్ లేకుండా అసలు మన రోజుని మనం ఊహించుకోలేం. మన దినచర్య కాటన్ లేకుండా గడవను కూడా గడవదు కదా. మరి ఇది మహిళలు మరియు వారి కుటుంబాలతో సహా లక్షలాది మంది చిన్న వ్యాపారులు మరియు కార్మికులకు లైవ్లీహుడ్ టూల్గా కూడా ఉంది. అండ్ అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి కూడా ఈ కాటన్ ఉపయోగపడుతుంది. ఈరోజు ఈ వరల్డ్ కాటన్ డే వేడుకలు రోమ్ నగరంలోని ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ FAQ హెడ్ క్వార్టర్స్లో జరుగుతాయి. నెక్స్ట్ జనరేషన్ వాయిస్లో భాగంగా కాటన్ని డిజైన్గా మార్చడం అనే కార్యక్రమంలో చాలామంది ఆంటర్ప్రెన్యూర్స్ అలాగే యువ డిజైనర్లు, విద్యార్థులు ఈ సెమినార్లో పార్టిసిపేట్ చేస్తారు. భవిష్యత్ కాటన్ గురించి అలాగే కాటన్ ఇండస్ట్రీలో తీసుకురావాల్సిన కొత్త కొత్త మార్పుల గురించి, ఇప్పుడంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడుస్తోంది కాబట్టి దాన్ని ఎంతవరకు ఇందులో మనం ఇండల్ చేయొచ్చు, దాని ద్వారా కాటన్కి సంబంధించిన డెవలప్మెంట్ ఎట్లా చేయొచ్చు, కొత్త కొత్త డిజైన్స్ని ఎట్లా మనం తీసుకురావచ్చు, ఇవన్నీ కూడా మాట్లాడతారు సుదీర్ఘంగా వరల్డ్ కాటన్ డే సందర్భంగా. మాట్లాడుకుందాం ఇంకా సత్యం సినిమాలోంచి చక్రి గారి కంపోజిషన్లో వేణు పాడిన పాట వచ్చేస్తోంది మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్.

2:46 ఎగ్జాక్ట్గా స్టూడియో క్లాక్లో మెలోడీ టైంలో మంచి మంచి మెలోడియస్ సాంగ్స్ వింటూ వరల్డ్ కాటన్ డే సందర్భంగా మాట్లాడుకుంటూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా 75కు పైగా దేశాల్లో ఈ పత్తిని సాగు చేస్తూ ఉన్నారు. బట్టలు ఆహారం రెండింటిని అందించే ఏకైక పంట పత్తి. పత్తి గింజల నుంచి వంట నూనె, పశువుల దాణా ఉత్పత్తి అవుతాయి కదా. అండ్ అగ్రికల్చర్ పరంగా చూసుకుంటే, శాస్త్రీయంగా మాట్లాడుకుంటే గనక రైతుకి మాత్రమే తెలిసిన కొన్ని అంశాలు, అవి ఒకసారి అవి కూడా మనం మాట్లాడుకోవడం ఈరోజు ఖచ్చితంగా అవసరం. కాబట్టి ఈ కాండం ఆకులను ఇంధనంగా కూడా వాడుకుంటూ ఉంటారు కదా. అయితే ప్రపంచంలో వ్యవసాయ యోగ్యమైన భూముల్లో కేవలం 2.1% విస్తీర్ణంలోనే ఈ పత్తి పంట సాగవుతున్నా కూడా 27% వస్త్ర అవసరాల్ని ఈ పత్తి పంటే తీరుస్తోంది. 10 కోట్లకు పైగా కుటుంబాలు పత్తి సాగులోనే నిమగ్నమయ్యాయి. లక్షల మంది పేద గ్రామీణ మహిళలతో పాటు ఈ చిన్న కమతాలు కలిగిన రైతుల కూలీలకు కూడా ఈ పత్తి రంగమే ప్రధాన జీవనోపాధి. ప్రపంచంలో 3.24 కోట్ల హెక్టార్లలో ఈ పత్తి సాగవుతుంటే 1.30 కోట్ల హెక్టార్లలో మన ఇండియా, ఐ రిపీట్, మన ఇండియానే ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇది మనకి చాలా గర్వకారణం కదా. మాట్లాడుకుందాం, ఇంకా ఒక మంచి మెలోడియస్ పాట వినేద్దాం. ఎస్ఏ రాజ్కుమార్ గారు కంపోజ్ చేసింది, ఈఎస్ మూర్తి గారి సాహిత్యం, బాలుగారు చిత్ర గారు పాడింది. సూర్యవంశం సినిమాలోంచి, స్టే ట్యూన్డ్.

ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.

253 క్రాస్ చేసి 42 సెకండ్స్. మెలడీ టైంలో మెలడియస్ సాంగ్స్ వింటూ వరల్డ్ కాటన్ డే గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ ప్రపంచ పత్తి దినోత్సవం సందర్భంగా పత్తి రంగంలో పనిచేసే కోట్లాది మంది రైతులు, అలాగే కార్మికులు, తయారీదారుల కృషిని గుర్తించడం చాలా ముఖ్యం. అండ్ దిస్ ఈజ్ ద ఆస్పీషియస్ డే టు సాల్యూట్ దెమ్ అని చెప్పాలి. పర్యావరణ స్థిరత్వం, సామాజిక న్యాయం మరియు ఆర్థిక అవకాశాలపై దృష్టి పెంచుతూ పత్తి రంగాన్ని మరింత స్థిరంగా మార్చడానికి కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళ పత్తి కేవలం ఒక పంట మాత్రమే కాదు, ఇదొక జీవనోపాధి, వే ఆఫ్ లైఫ్, సంస్కృతి మరియు భవిష్యత్తుకి సంబంధించిన ఒక పంట అన్నమాట. ఈ ప్రత్యేకమైన రోజున మనందరం కూడా దాని ప్రాముఖ్యతను గుర్తు చేసుకుంటూ దాని ఉత్పత్తిలో స్థిరమైన పద్ధతుల్ని ప్రోత్సహిద్దాం అని మరొక్కసారి ఈ వరల్డ్ కాటన్ డే సందర్భంగా ఓ తీసుకుందాం, ప్రతిజ్ఞ చేద్దాం. రైతు సోదరులందరికీ, ముఖ్యంగా ఈ పత్తి పంటని సాగు చేస్తున్న వాళ్ళందరికీ, అలాగే పత్తి రిలేట్ అయిన వాళ్ళంటే ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రపంచంలో బట్ట కట్టుకునే ప్రతి ఒక్కళ్ళు ఈ కాటన్తో రిలేట్ అయి ఉంటారు కాబట్టి మనందరికీ వరల్డ్ కాటన్ డే సందర్భంగా హ్యాపీ వరల్డ్ కాటన్ డే చెప్తూ ఇక ఇవాల్టి మెలోడీ టైంలో లాస్ట్ మెలోడీగా వినేద్దాం. ఈరోజుకి ఎస్వి కృష్ణారెడ్డి గారి కాంపోజిషన్లో జీన్ శ్రీనివాస్ చిత్ర గారు పాడిన పాట వచ్చేస్తుంది, ప్రేమకు వేళాయరా సినిమాలోంచి. స్టే ట్యూన్డ్.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 3 గంటలు దాటి 28 సెకండ్లు. ఇప్పుడు వివిధ భారతి ముంబై కేంద్రం నుంచి రిలే ప్రసారాలు వింటారు.

7 మిలియన్ టన్నులు, దిగుమతి ద్వారా 7 మిలియన్ టన్నులని ఒప్పందాలు చేసుకుని 2022లో మొత్తం 14 మిలియన్ టన్నులు సింగరేణే ఇస్తోందంటూ మార్చారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో కరెంటు సంక్షోభానికి ప్రభుత్వ పాలనా నిర్లక్ష్యమే కారణమని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు ఆరోపించారు. ప్రతిపక్షం అడిగిన ప్రశ్నలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమాధానం చెప్పలేదని విమర్శించారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు వివిధ శాఖలు సమన్వయంతో సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులకు సూచించారు. రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1800 100 1501 ఫోన్ చేసి తెలుగులోనే తక్షణ సలహాలు పొందవచ్చని వ్యవసాయ శాఖ సంచాలకులు డాక్టర్ బి గోపి తెలిపారు. కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 2004 నుంచి అమలవుతున్న కిసాన్ హెల్ప్ లైన్ సెంటర్ హైదరాబాద్లోని వ్యవసాయ కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తోంది. ప్రజాసేవలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్ల ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవ పట్ల మోదీ చూపుతున్న నిబద్దత, సంకల్పం ప్రశంసనీయమని దేశాభివృద్ది, ప్రజల సంక్షేమం కోసం చేస్తున్న కృషిని అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగిందని, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ కోరారు. ఆఫ్రికాతో భారతదేశ భాగస్వామ్యాన్ని రాబోయే తరాల కోసం నిర్మిస్తున్నామని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. అక్రాలోని ఘనా ప్యారిస్ సర్వీస్ ఇన్స్టిట్యూట్లో జరిగిన ఒక సమావేశంలో జయశంకర్ మాట్లాడుతూ, దౌత్యం అనేది పోటీని ఘర్షణగా మారకుండా నిర్వహించాలని, ప్రయోజనాల్లో తేడాలున్నప్పటికీ సహకారాన్ని ప్రోత్సహించాలని అన్నారు. క్షయ వ్యాధిపై పోరాటంలో భాగంగా ప్రజల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా రేపు న్యూఢిల్లీలో జోష్ బృందాలను ప్రారంభిస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 5:04. ఛాయ్తో హాయ్ కబుర్లు వింటారు మీ ఆర్జే విశాలితో.
1: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఛాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు మీ విశాలితో. ముందుగా ఈరోజు ఉన్న ప్రత్యేకత గురించి మాట్లాడుకుందాం. అయితే ఈరోజు ఓల్డ్ కాటన్ డే. మన డ్రెస్సింగ్ షెల్ఫ్స్లో ఒక్కసారి చూడండి, షర్ట్స్, శారీస్, డ్రెస్సెస్, టోవెల్స్, బెడ్షీట్స్, వీటిలో చాలా వాటిల్లో మనకు ఎంతో ఫెమిలియర్ అయిన ఒక న్యాచురల్ ఫైబర్ ఉంటుంది, అదే కాటన్. దాన్నే మన తెలుగులో పత్తి అని కూడా అంటాం కదా. మనకు కాటన్ అంటే సాఫ్ట్గా ఉండే ఒక క్లాత్ గుర్తొస్తుంది. డ్రెస్సులు కొనేటప్పుడు కూడా చాలామంది 180 సార్లు కాటన్ షర్టేనా, కాటన్ డ్రెస్సేనా, కాటన్ డ్రెస్సులు తీసుకో, చాలా కంఫర్ట్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటాయి అని అంటుంటారు. కానీ ఆ చిన్న కాటన్ బాల్ వెనకాల ఒక రైతు కష్టం, ఒక కుటుంబ జీవనం, ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద ఎకానమీ కూడా ఉంది అని అంటే చాలా ఆశ్చర్యంగా ఉన్నా సరే ఇది నిజం. అందుకే ప్రతి సంవత్సరం అక్టోబర్ 7ని ఓల్డ్ కాటన్ డేగా జరుపుకుంటారు. 2019

సంవత్సరంలో అక్టోబర్ 7న జెనీవాలో ప్రపంచ వాణిజ్య సంస్థ మొదటి ప్రపంచస్థాయి ప్రారంభ వేదికను నిర్వహించింది. ఆ వేదికలో కాటన్ యొక్క ముఖ్య పాత్రను ప్రపంచానికి మరింతగా తెలియజేయడానికి వరల్డ్ కాటన్ డేని ఇనిషియేట్ చేసిందన్నమాట. తర్వాత 2021లో యునైటెడ్ నేషన్స్ కూడా ప్రతి సంవత్సరం అక్టోబర్ 7ని అధికారికంగా వరల్డ్ కాటన్ డేగా ప్రకటించింది. అంటే మనం రోజు చాలా క్యాజువల్లీ ఉపయోగించే కాటన్ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది రైతులకు జీవనోపాధి అన్నమాట. ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ సమాచారం ప్రకారం కాటన్ సెక్టర్ ప్రపంచవ్యాప్తంగా 2,40,00,000 మంది రైతులకు జీవనాధారం, 10 కోట్ల కంటే ఎక్కువ కుటుంబాలకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపయోగపడుతుంది. అందుకే కాటన్ అనేది కేవలం ఒక పంట మాత్రమే కాదు, ఒక జీవనాధారం కూడా. మరి ఈ కాటన్కి సంబంధించిన మరిన్ని విషయాలను తెలుసుకుందాం ఈ వండర్ఫుల్ ట్రాక్ తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: దేశముదురు చిత్రానికి గాను రవివర్మ సుచిత్ర పాడిన పాట విన్నారు. భాస్కర్ భట్ల సాహిత్యానికి చక్రీ సంగీతం.
1: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా ఏ చిన్నదొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను.
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: ఛాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు మీ విశాలితో. మరి కాటన్ డే గురించి మాట్లాడుకుంటున్నాం కదా, కాటన్ గురించి ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మనం దాన్ని ఎక్కువగా క్లోత్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తారని అనుకుంటాం కదా. కానీ కాటన్ ఉపయోగం అక్కడితో ఆగిపోలేదు. క్లోతింగ్, బెడ్షీట్స్, టవెల్స్ లాంటి టెక్స్టైల్స్తో పాటు కాటన్ నుంచి వచ్చే బై ప్రోడక్ట్స్ అంటే ఉప ఉత్పత్తులు, ఫుడ్, యానిమల్ ఫీడ్, ఆయిల్, మెడికల్ ప్రోడక్ట్స్ వంటి ఎన్నో ఏరియాస్లో ఉపయోగపడతాయి. అంటే ప్లాంట్లోని ప్రతి భాగానికి ఏదో ఒక వాల్యూ ఉంటుందన్నమాట. ప్రపంచ కాటన్ ప్రొడక్షన్లో ఇండియా కూడా ఒక ముఖ్యమైన దేశం అన్నమాట. చైనా, ఇండియా, బ్రెజిల్, యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాలు కలిపి ప్రపంచ కాటన్ ప్రొడక్షన్లో 3 వంతులకు పైగా ప్రొడ్యూస్ చేస్తున్నాయని ఎఫ్ఏఓ చెప్తోంది. అందుకే కాటన్ గురించి మాట్లాడేటప్పుడు మనకు కనిపించే ఫైనల్ షర్ట్ గురించే కాదు, ఆ షర్ట్ వెనక ఉన్న ఫార్మర్ నుంచి దూది ఏకటం, నూలు తిప్పటం, బట్టలు నేయటం, చివరికి మన వార్డ్రోబ్ వరకు వచ్చిన మొత్తం జర్నీని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకో మరో ముఖ్యమైన విషయం, కాటన్ న్యాచురల్ ఫైబర్ అయినా దాన్ని సస్టైనబుల్గా గ్రో చేయటం కూడా అంతే ఇంపార్టెంట్. వాటర్ యూసేజ్, ప్రకృతిలోని మార్పులు, ఫార్మర్స్కి సరైన ఆదాయం, మోడర్న్ టెక్నాలజీ, ఇవన్నీ కాటన్ ఫ్యూచర్కి చాలా ముఖ్యమైన విషయాలు. అందుకే వరల్డ్ కాటన్ డే మనకు చెప్పే మెసేజ్ చాలా సింపుల్. మనకు కనిపించేది ఒక చిన్న తెల్లని కాటన్ బాల్ మాత్రమే కావచ్చు, కానీ దాని వెనుక రైతు కష్టం, ఉపాధి, వ్యాపారం, మన రోజువారీ జీవితం ఉన్నాయి. అందుకే అక్టోబర్ 7న వరల్డ్ కాటన్ డేగా జరుపుకుందాం. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం ఈ వండర్ఫుల్ ట్రాక్ తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: గులాబీ చిత్రానికి గాను నాగూర్బాబు గాయత్రి పాడిన పాట విన్నారు. శశి ప్రీతం అండ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యానికి శశి ప్రీతం సంగీతం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఛాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు మీ విశాలితో. తెలుగు సినిమాలో డిఫరెంట్ కాన్సెప్ట్స్ ట్రై చేస్తూ ప్రతి సినిమాలో ఏదో ఒక ఫ్లేవర్తో మన ముందుకు వచ్చే యాక్టర్స్లో శ్రీ విష్ణు ఒకరు. అందులోనూ ఆయన కామెడీ టైమింగ్కి ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారు. బ్రోచేవారెవరా, సామజవరగమన, ఓంబుంబిష్, స్వాగ్, సింగ్

లాంటి సినిమాలతో కామెడీ ఎంటర్టైన్మెంట్తో మనల్ని బాగా అలరించిన శ్రీ విష్ణు ఇప్పుడు మరో కొత్త కాన్సెప్ట్తో మన ముందుకు వస్తున్నారు. ఈసారి సినిమా పేరు కామ్రేడ్ కళ్యాణ్. పేరు వినగానే సీరియస్ పొలిటికల్ మూవీ ఏమో అనిపిస్తుంది కదా, కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సీరియస్ పీరియడ్ బ్యాక్డ్రాప్లోనే కామెడీ, రొమాన్స్, యాక్షన్ అన్నీ మిక్స్ చేసి ఒక ఎంటర్టైనింగ్ స్టోరీగా ఈ సినిమాను తీసుకొస్తున్నారు. ఎర్లీ 1990s బ్యాక్డ్రాప్లో ఆంధ్ర ఒడిస్సా బార్డర్ ప్రాంతంలో ఈ కథ జరుగుతుంది. శ్రీ విష్ణు ఇందులో కళ్యాణ్ అనే థియేటర్ ఆపరేటర్గా కనిపిస్తున్నారు. ఒడిస్సాకు చెందిన సితారా అనే అమ్మాయిని ప్రేమించే కళ్యాణ్ జీవితంలో ఆ ప్రేమతో మొదలైన చిన్న చిన్న సిచ్యువేషన్స్, మిస్అండర్స్టాండింగ్స్, తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్గా ఎలా మారాయి అన్నది కథలో ఇంట్రెస్టింగ్ పార్ట్ అన్నమాట. మరి ఈ మూవీ అప్డేట్స్ గురించిన మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ వండర్ఫుల్ ట్రాక్ తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రానికి గాను మను పాడిన పాట విన్నారు. చంద్రబోస్ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుకునా
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
6: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
5: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఛాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు మీ విశాలితో. కామ్రేడ్ కళ్యాణ్ మూవీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇక కామ్రేడ్ కళ్యాణ్ చిత్రంలో నటీనటుల విషయానికి వస్తే శ్రీ విష్ణుకి జంటగా మహిమా నంద్యార్ హీరోయిన్గా నటిస్తున్నారు. అలాగే రాధికా శరత్ కుమార్, షైన్ టామ్, చాకో, ఉపేంద్ర ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు. కమెడియన్ సత్య, ముక్కు, అవినాష్ కూడా ఎంటర్టైన్మెంట్ సెటప్లో భాగంగా కనిపిస్తున్నారన్నమాట ఈ సినిమాలో. మరి ఈ సినిమాకు జానకిరామ్ మారెళ్ళ దర్శకత్వం వహిస్తున్నారు. కోన వెంకట్ ప్రెజెంటేషన్లో వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ్యూజిక్ విజయ్ బుల్గానిన్ అందిస్తున్నారు. ఇక లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే కామ్రేడ్ కళ్యాణ్ సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా కంప్లీట్ చేసుకుంది. శ్రీ విష్ణు కూడా సినిమా అప్డేట్ని షేర్ చేస్తూ సీరియస్ లుక్ ఉన్నా కూడా ఆడియన్స్కి మాత్రం నవ్వులతో నిండిన ఫన్ రైడ్ ఉంటుందని హింట్ ఇచ్చారు. మరి రిలీజ్ ఎప్పుడంటే 9 అక్టోబర్ 2026 అంటే ఎల్లుండి శుక్రవారం థియేటర్లలోకి రాబోతోంది కామ్రేడ్ కళ్యాణ్. మరి ఈ మూవీ అప్డేట్స్ ఇవన్నమాట ఈరోజు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: బొమ్మరిల్లు చిత్రానికి గాను మురళి నవీన్ ప్రియాప్రకాష్ పాడిన పాట విన్నారు. కులశేఖర్ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: శ్రోతలకు ఒక గమనిక. రేపు మధ్యాహ్నం 2:15 నుండి 3 వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో వరల్డ్ ఐసైట్ డే సందర్భంగా కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణపై అవగాహన అనే అంశం గురించి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ తొలపునూరి లింగంగౌడ్ గారితో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం వింటారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085232 2324085353, మరొక నంబర్ 2955092 నంబర్లకు ఫోన్ చేసి కంటి చూపు సమస్యలు, నేత్ర సంరక్షణ గురించి నేరుగా డాక్టర్ తొలపునూరి లింగంగౌడ్ గారితో మాట్లాడవచ్చు. గమనిక విన్నారు.
2: ఒక దేశాన్ని నిర్మించేది కళలుగని ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నెలలో వారి అడుగులు

0: ప్రతిధ్వని ఉంది. దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: ఛాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు మీ విశాలితో. ఏంటోనబ్బా అంతలోకే ఎండ, అంతలోకే వాన, ఇదేనా వైరస్ అంటే అని మనకు కనిపించదు అని అనిపించేటంతగా గాల్లోనే ఉంది కదా. మస్ట్ అండ్ షుడ్గా ఈ సీజన్లో హోమ్ ఫుడ్స్నే ప్రిఫర్ చేయటం, అలా ఏదైనా సింప్టమ్స్ కనిపించిన వెంటనే మెడికేషన్ స్టార్ట్ చేయటం, కషాయాలు తాగటం, గొంతులో నుంచి ఏదైనా వెళ్తుంది కాబట్టి ఫస్ట్ గార్గ్లింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. బేసిక్గా మెడిసినల్ ఫ్లూయిడ్స్తో అయినా, అంటే సాల్ట్ వాటర్ గార్గ్లింగ్ అయినా, కొంచెం పసుపు వేసుకొని, ఇవన్నీ బేసిక్ థింగ్స్ కదా. మన కిచెన్లోనే ఉన్న వాటితోనే మనం నిజంగా జ్వరం రాకుండా చూసుకోవాలి. లేదంటే యాంటీబయాటిక్స్ వేసుకోవటం, ఆ కోర్సు కంప్లీట్ చేయటం మనిషిని ఇంకా నీరసంగా చేసేస్తుంది కదా. ఎందుకంటే రీసెంట్గానే నేను ఇది ఫేస్ చేశాను. అదేంటో, సీజన్ సీజన్ మారుతున్న కొద్దీ ఆ ఎఫెక్ట్ మన మీద బాగా కనిపిస్తోంది. కోవిడ్ తర్వాత ఇది బాగా కనిపిస్తోంది కదా. అందుకే టేక్ కేర్, స్టే హెల్దీ మాట్లాడుకుందాం. బోలెడన్ని విషయాలను వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: సూపర్ చిత్రానికి గాను సోను కక్కర్ పాడిన పాట విన్నారు. భాస్కర్ భట్ల రవికుమార్ సాహిత్యానికి సందీప్ చౌత సంగీతం.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు మీ విశాలితో. ఇడియోఫోబియా అనే మాటని ఎప్పుడైనా విన్నారా? నేను కూడా ఈ మధ్య విన్నానండి. అంటే మనకు పరిశోధనల్లో తేలింది ఏంటంటే, చిన్నప్పుడు అంటే చిన్నప్పుడు ఏంటి ఇప్పుడు కూడా అంతే, కొంతమందికి ఒత్తిడి అంటే భయం, గ్యాస్ స్టవ్లు కుక్కర్స్ అంటే భయం, కొంతమందికి అయితే రైల్వే ట్రాక్ దగ్గర సిగ్నల్స్ చూస్తే భయమట, ఇంకొందరికి ఎలక్ట్రానిక్ వస్తువులంటే భయమట. ఇలా రకరకాల భయాలుంటాయి కదా. కొందరికి జంతువుల్ని చూస్తే భయము, కొందరికి లిఫ్ట్లో నుంచి వెళ్ళాలంటే కూడా భయమట. నిజమే ఇది, ఇలా రకరకాల భయాలతో ఉంటారు. కానీ చాలామందికిట బొమ్మల్ని చూస్తే భయమట, తెలుసా? నిజమండి, ఇది ఒక సర్వేలో తేలింది. ఒక్కరే ఉన్నప్పుడు ఇంట్లో కొన్ని పెద్ద పెద్ద బొమ్మలు చూస్తేనట అవి కదులుతున్నట్టు, మన ముందుకి వస్తున్నట్లు అనిపిస్తుందిట. ఇది నిజం. నేను కూడా అలాగే వినగానే ఆశ్చర్యపోయా. కానీ ఇది నిజంగా నిజమట, దానినే ఇడియోఫోబియా అంటారట. భయపడకండబ్బా, అవి బొమ్మలే కదా, మనుషుల్ని చూసి భయపడాలి కానీ బొమ్మల్ని చూసి కాదు. ఏమంటారు? ఇది మరి ఈనాటి ఛాయ్తో హాయ్ కబుర్లు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 5 గంటల 50 నిమిషాలుగా వస్తోంది. మరికొద్దిసేపట్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: సది కట్టుకొని రారాదు
1: ఎక్కడికో.
2: ఏ శనగుల ఏ శనగుల ఏ శనగుల ఏ శనగుల ఏ

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 6:10 కావస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. డిగ్రీ పొందడం విద్యాభ్యాసానికి ముగింపు కాదని, బాధ్యతాయుతమైన కొత్త జీవితానికి నాంది అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 27వ స్నాతకోత్సవంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ చెప్పారు. యాదాద్రి విద్యుత్ కేంద్రానికి బొగ్గు సరఫరాపై గత ప్రభుత్వం చేసుకున్న 3 ఒప్పందాల్లో ఏదీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. వీబీజీరామ్జీ పథకం అమలు ప్రారంభమైన తర్వాత రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 2,54,812 మంది కూలీలు పనులకు హాజరయ్యారు. డిగ్రీ పొందడం విద్యాభ్యాసానికి ముగింపు కాదని, బాధ్యతాయుతమైన కొత్త జీవితానికి నాంది అని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 27వ స్నాతకోత్సవంలో ఛాన్సలర్ హోదాలో ఆయన ప్రసంగించారు. డిగ్రీ

తో పాటు నైపుణ్యాలు, సేవాభావం పెంపొందించుకుని వికసిత్ భారత్ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యువతను మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ స్నాతకోత్సవంలో 36,145 మందికి పట్టాలు, 38 మందికి స్వర్ణ పతకాలు ప్రదానం చేశారు. 27 మంది ఖైదీలు డిగ్రీలు అందుకున్నారు. దర్శకుడు బి నరసింహరావుకు గౌరవ డాక్టరేట్ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. హైదరాబాద్ చందానగర్లోని క్రిస్టల్ గార్డెన్స్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు జరిగిన సేవాజ్యోతి యాత్రలో ఆయన పాల్గొన్నారు. యాదాద్రి విద్యుత్ కేంద్రానికి బొగ్గు సరఫరాపై గత ప్రభుత్వం చేసుకున్న 3 ఒప్పందాల్లో ఏదీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. 2016లో సింగరేణి నుంచి 7 మిలియన్ టన్నులు, దిగుమతి ద్వారా 7 మిలియన్ టన్నులని ఒప్పందాలు చేసుకుని 2022లో మొత్తం 14 మిలియన్ టన్నులు సింగరేణి ఇస్తుందంటూ మార్చారని ఆయన తెలిపారు. సింగరేణి G9 ఉత్పత్తి సామర్థ్యం 1.71 మిలియన్ టన్నులే కాగా బొగ్గు లేకుండా ప్లాంట్ ఎలా నడుస్తుందని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి ఏం చేశారో చెప్పకుండా ప్రతిపక్షంలో ఉన్నామని, ఏది పడితే అది మాట్లాడడం సరికాదని అన్నారు. గత ప్రభుత్వం 2014-2024 మధ్య 14 బొగ్గు బ్లాకులను మూసివేసి కొత్త బ్లాకుల వేలంలో సింగరేణిని పాల్గొననివ్వలేదని, దీంతో 15 మిలియన్ టన్నుల ఉత్పత్తి తగ్గిందని ఆయన అన్నారు. ఉపాధి హామీ పనులకు హాజరవుతున్న కూలీల సంఖ్య గత 5 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా అక్టోబర్లో రికార్డు స్థాయికి చేరింది. మంగళవారం ఒకరోజే 2,54,812 మంది కూలీలు పనులకు హాజరయ్యారు. వీబీ జీరామ్జీ అమలు ప్రారంభమైన తర్వాత రాష్ట్రంలో నమోదైన అత్యధిక రోజువారీ హాజరు ఇదే. 2025 అక్టోబర్లో రోజుకు సగటున 24,750 మంది హాజరు కాగా, ఈ ఏడాది అక్టోబర్లో ఆ సంఖ్య 2.16 లక్షలకు చేరింది. ఎల్నినో ప్రభావంతో వ్యవసాయ పనులు తగ్గుతున్న నేపథ్యంలో పనికోరే ప్రతి కుటుంబానికి త్వరగా పని కల్పించాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. సీఈసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి చేస్తున్న ఆందోళనలో భాగంగా జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో సహా పలువురు ఎంపీలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సాయంత్రం జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న కూటమి ఎంపీలను ఆందోళన విరమించుకోవాలని పోలీసులు పలుమార్లు విన్నవించారు. కానీ ఎంపీలు వెనక్కు తగ్గకుండా నిరసన కొనసాగించడంతో ఈ చర్య తీసుకున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. బలవంతంగా వారిని వాహనాల్లోకి ఎక్కించారు. హైదరాబాద్లోని అమీర్పేట్ కమ్మ సంఘం హాల్లో నాబార్డ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామీణ భారత్ మహోత్సవ్ తెలంగాణ 2026 చేనేత హస్తకళల ప్రదర్శనను తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గవర్నర్, దేశంలో 64 లక్షలకు పైగా ఉన్న శిల్పకారులు, నేత కార్మికుల్లో సుమారు 65-70% మంది మహిళలే ఉండడం గర్వకారణమన్నారు. స్వయం సహాయక సంఘాలు, పీఎం విశ్వకర్మ, ఓడిఓపి వంటి పథకాల వల్ల గ్రామీణ కళాకారులకు మంచి ప్రోత్సాహం లభిస్తోందని తెలిపారు. నాబార్డ్ సీజీఎం ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ, అక్టోబర్ 14 వరకు కొనసాగే ఈ ప్రదర్శనలో 22 రాష్ట్రాల నుండి కళాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ చిన్మయ్ కుమార్ మాట్లాడుతూ, అంతరించిపోతున్న సంప్రదాయ కళలను రక్షించడంలో ఈ మహోత్సవ్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. అభివృద్ది విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయాలని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేకానంద కోరారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని అభాస్పాల్ చేసి దేశ కీర్తిని దెబ్బతీయాలని కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోందని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా మహబూబ్నగర్లో నిర్వహించిన సేవా జ్యోతి యాత్రలో ఎంపీ పాల్గొన్నారు.

రాష్ట బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, రాష్ట ఎన్నికల జాబితా పరిశీలకులు బాల మాయాదేవి ఈరోజు వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. సామాజిక బహిష్కరణ అనేది మానవ హక్కులపై దాడేనని రాష్ట వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ జి నిరంజన్ అన్నారు. గ్రామాభివృద్ది కమిటీల పేరుతో సాగుతున్న సామాజిక కుల బహిష్కరణలపై కమిషన్ సభ్యులతో కలిసి నిజామాబాద్ కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని, విద్యార్థులు, యువత సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తగా ఉండాలని రాజన్న సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీతే సూచించారు. జేఎన్టీయూహెచ్ కళాశాలలో జరిగిన అవగాహన సదస్సులో ఎస్పీ మాట్లాడుతూ, నకిలీ లింకులు, పార్ట్ టైం జాబ్స్, లక్కీ డ్రా, లోన్ యాప్స్ పేరిట జరుగుతున్న మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన పోషణ్ అభియాన్ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుగులోత్ జ్యోతి రమేష్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆచార్య దేవోభవ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హాజరై, విద్యారంగంలో విశేష సేవలందిస్తున్న ఉత్తమ ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు అవార్డులను ప్రదానం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 25 ఏళ్ల పరిపాలనా ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా వికసిత్ భారత్ సంకల్ప సభ కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లాలో నిర్వహించిన సేవాజ్యోతి యాత్రలో రాజ్యసభ మాజీ సభ్యులు గరికపాటి మోహన్రావు, మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ పాల్గొన్నారు. ములుగు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ మోసాల నివారణపై రూపొందించిన అవగాహన పోస్టర్ను ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆవిష్కరించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. డిగ్రీ పొందడం విద్యాభ్యాసానికి ముగింపు కాదని, బాధ్యతాయుతమైన కొత్త జీవితానికి నాంది అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 27వ స్నాతకోత్సవంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు, పార్లమెంటు బోర్డు సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.

ఓ నా తెలుగు సినిమా, ప్రజల్ని ఆనందింపచేస్తున్న వినోదమా, ప్రపంచాన్ని శాసిస్తున్న అతిపెద్ద ప్రభావ మాధ్యమమా? నిన్నెలా చూడను, ఏమని పిలవను. ఏదైనా నువ్వు మా జీవితంలో భాగానివి, సంస్కృతిలో అతి ముఖ్య అంతర్నేత్రానివి. అసలు నువ్వే లేకపోతే మానవ జీవితంలో ఇంత వికాసం జరిగుండేదంటావా? ప్రపంచంలో కోట్లాది మందికి ఉత్సాహాన్ని అందించేది నువ్వే కదా. నలుగురు కలిస్తే మాట్లాడుకునేది నీ గురించే, కలిసి వెళ్ళి చూసి సెలబ్రేట్ చేసుకునేది నీతోనే. నువ్వు అశేష జనావళిని ఐక్యం చేసే సాధనానివి మాత్రమే కాదు, ఎక్కువ మందికి వినోదాన్ని అందించే వాహికవు కూడా. నీ గురించి విని, చదివి, చూసి నీ మీద ఎంత ప్రేమను పెంచుకున్నానో తెలుసా? ఆఖరికి నా పెళ్లి చూపుల్లో నన్ను చూడ్డానికి వచ్చిన అబ్బాయి వారానికి 2 సినిమాలు చూస్తాడని తెలిసి వెనకా ముందు ఆలోచించకుండా పెళ్లి చేసుకున్నానంటే ఆలోచించు, నువ్వంటే నాకెంత ఇష్టమో. బహుశా

మా పిల్లాడికి కూడా అదే వచ్చి ఉంటుంది. నువ్వు సృజనాత్మకతకి సాంకేతికతకి పుట్టిన తెరేంద్రజాలానివి, 24 క్రాఫ్ట్లు కలగలిపిన సమగ్ర కళారూపానివి. అందుకే కదా అశేష జనావళి నిన్ను ప్రేమిస్తుంది. నిజం చెప్పాలంటే ఇప్పుడు నువ్వు మా నిత్యావసరానివైపోయావు. కాల్పనిక ఊహా వికాసం నుండి పుట్టి శాస్త్రీయ పురోగతితో దృశ్యరూప డాక్యుమెంటరీగా ఎదిగిపోయావు. నీకు తెలుసా ఓ ప్రముఖ సినీ విశ్లేషకుడు ఏమన్నాడు? తెలుగు భాష, తెలుగు సాహిత్యం, తెలుగు సినిమా అనేవి త్రిగుణాలుగా మారి వారధి అంబుధి సారథులుగా సంస్కృతి చక్రాన్ని నడిపిస్తున్నాయి. పరస్పర ఆధారిత సూత్రంతో సాహితీ అంబుధిని మదించడానికి భాషా వారధిపై సినిమా సారథిగా సాంస్కృతిక జైత్రయాత్రను సాగిస్తున్నాయని. 1885లో లూమియర్ బ్రదర్స్ తొలిసారిగా సినిమా కనిపెట్టినప్పటి నుండి నువ్వు ఎన్నెన్ని మార్పులు చెందావో, 1921లో మూకీ యుగాల నుండి 1931 నాటి టాకీ యుగాల వరకు, అంటే భీష్మ ప్రతిజ్ఞ సినిమా నుండి భక్త ప్రహ్లాద సినిమా వరకు ఈ 2 దశాబ్దాల్లో నీ ప్రస్థానం ఎన్నెన్ని ఒడిదుడుకులతో సాగిందో. బహుశా ఈ దేశంలో దాదాసాహెబ్ పాల్కే వంటి దార్శనికుడు తీసిన తొలి సినిమా రాజా హరిశ్చంద్ర లేకపోతే మన భారతీయ సినిమా రంగం ఇంత వేగంగా పురోభివృద్ధి చెంది ఉండేది కాదేమో. ఖండాంతరాల్లో ఉన్న తెలుగువారందరినీ కలిపేసే ఏకత్వ భావనను సృష్టించేది నువ్వే కదా. అయితే సినిమా సంస్కృతి రూపొందడానికి ఎంత కాలం పట్టిందో, మాలాంటి మధ్యతరగతి మనిషి నీ నిర్మాణంలో పాలు పంచుకోవడానికి అంతే సమయం పట్టిందట. నీకు తెలియనిది కాదుగా, తెలుగు సినిమా రంగానికి రఘుపతి వెంకయ్య ఎంత సేవ చేశారో. విదేశాల నుంచి తెప్పించిన సినిమాల్ని టూరింగ్ టాకీసుల్లో ప్రదర్శిస్తూ సినిమాల పట్ల ఆసక్తిని కలిగించాడు. అది చూసి ఆయన వెంటే తిరుగుతున్న తన కొడుకు ప్రకాష్ చిత్ర నిర్మాణం పట్ల ప్రేమతో దేశదేశాలు తిరిగి తాను నేర్చుకున్న పరిజ్ఞానంతో స్టార్ ఆఫ్ ద ఈస్ట్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి తొలి మూకీ చిత్రమైన భీష్మ ప్రతిజ్ఞను తీశారు. చిత్రమేమిటంటే దేశంలోని తొలి టాకీ సినిమా ఆలం ఆరాని నిర్మించిన అర్దేశర్ ఇరానీ తన ఇంపీరియల్ బ్యానర్ మీద దీన్ని నిర్మించారు. మన తెలుగు వాళ్ళు నాటకాల పిచ్చివాళ్ళు. సురభి నాటకాల్ని, పౌరాణిక నాటకాల్ని, వీరి భాగవతాల్ని ఊర్లకు ఊర్లే బండ్లు కట్టుకుని వచ్చి మరీ చూసి ఆనందించేవారు, కళాకారులని ఆదరించేవారు. ఇదంతా చూసే కదా తెలుగు వాళ్ళు రసహృదయులని, ఇక్కడ సినిమాకి మంచి మార్కెటింగ్ అవకాశాలున్నాయని గమనించిన ఉత్తర భారతీయులైన అర్దేశర్ ఇరానీ తెలుగు సినిమాని నిర్మించింది. చూసావా, ఇప్పుడంటే నువ్వు బాలీవుడ్ తర్వాత దేశ చిత్రసీమని ఏలేంత స్థాయిలో ఉన్నావు. కానీ అప్పుడు తప్పటడుగుల్లోనే నీ ఘనతను గుర్తించిన మేధావి తానే కదా. నువ్వు మొదట్లో చిన్నపట్నంలో నెలవై ఆ తర్వాత కాలంలో హైదరాబాద్కి తరలివచ్చావని, అప్పటినుంచి నీ కొలువంతా భాగ్యనగరమే అయ్యిందన్నది సత్యమే. అయితే చాలామందికి తెలియని ఒక విషయాన్ని ఇక్కడ వెల్లడి చేయాలనుకుంటున్నాను. చిన్నపట్నంలో 1921 ప్రాంతంలో మూకీ సినిమాలు నిర్మిస్తున్న కాలంలోనే హైదరాబాద్ నైజాం స్టేట్లో కూడా ఎన్నెన్నో మూకీ సినిమాలు ప్రదర్శితమవుతున్నాయి. అప్పట్లో నిజాం కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేసిన ధీరేన్ గంగూలీ అనే బెంగాలీ హైదరాబాద్లో ఎన్నో చిత్రాలను నిర్మించారు. ఆయనకే ఆ తర్వాత జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ పాల్కే పురస్కారాన్ని భారత ప్రభుత్వం అందించింది. కథ, కథనం, టెక్నిక్, టెక్నాలజీ, మార్కెట్ పరంగా నువ్వు ఇప్పుడు కొత్త ఒరవడిని సృష్టించావు. మాస్ కమర్షియల్ ఎంటర్టైనింగ్ వ్యవస్థగా మారిపోయావు. పురాణ కథలతో మొదలుపెట్టి జానపద హంగుల్ని సమకూర్చుకుని సాంఘిక చిత్రాలుగా పయనం సాగించావు. నిజం చెప్పాలంటే 3 ఫైట్లు 6 పాటల స్థాయి నుండి నువ్విప్పుడే కదా మారుతున్నావు. నీ ప్రస్థానం వినోదం మాత్రమే కాదని, సామాజిక బాధ్యత కూడా అందులో మిళితమై ఉందని తెలుసుకుని మనిషిని మార్చే దిశగా సందేశాత్మక చిత్రాలను కూడా తెరకెక్కిస్తున్నావు. ఎక్స్పెరిమెంటల్గాను కమర్షియల్గాను నువ్వు నిలదొక్కుని ఫ్యాక్షన్, యాక్షన్, ఎంటర్టైనర్, ఫ్యామిలీ డ్రామా, సస్పెన్స్, హారర్, థ్రిల్లర్, ట్రాజెడీ, మైథాలజీ, జానపదం, లవ్, రొమాన్స్, కామెడీలతో 9 దశాబ్దాలుగా తెలుగువారి జీవితంలో భాగమైపోయావు. ప్రతి సంవత్సరం 150 సినిమాలు తెలుగు నేల నుండి విడుదల చేస్తున్నారంటే ఎంత గొప్ప విషయమో కదా. లవకుశ సినిమా నిర్మాణానికైన ఖర్చు అప్పట్లో 25 లక్షలేనట. ఇప్పుడు ఒక సాంకేతిక నిపుణుడు తన పనితనంతో అంతకంటే ఎక్కువే తీసుకోవడం గమనించాల్సిన స్థితి. ఇక బాక్సాఫీస్ కలెక్షన్ల విషయానికొస్తే 4 కోట్ల మైలురాయిని దాటిన అడవిరాముడు, 10 కోట్లు దాటేసిన గరానా మొగుడు, 20 కోట్లను చేరిన ఇంద్ర, 30 కోట్లు వసూలు చేసిన పోకిరి, దాదాపు 60 దాటేసిన అరుంధతి, గబ్బర్ సింగ్, దూకుడు, 100 కోట్లు దాటేసిన మగధీర, బాహుబలి సృష్టించిన చరిత్రలు అంతా ఇంతా కావు. దేశం దేశం

మే టాలీవుడ్ చిత్ర నిర్మాణ కౌశలానికి అబ్బురపడింది. అంతెందుకు, థియేటర్లో మాత్రమే చూసే సినిమాని కొత్త పుంతలు తొక్కించి శాటిలైట్ ఛానళ్లుగా మార్చి కొత్త వ్యాపార మార్గాలు దొరకపుచ్చుకున్నావుగా. జీవకలతో కదిలే మాట్లాడే చిత్రాలను చూపించిన యంత్రం ఆనాటి బయోస్కోప్. ఆ తర్వాత బెండితెరగా వెలిగి దూరదర్శన్గా ఇళ్లల్లో చొరబడి ఐమాక్స్గా విరాట స్వరూపాన్ని చూపించి ఇప్పుడు అంతర్జాలం ద్వారా నేరుగా మన అరచేతిలో ఇమిడిపోయిన ఒక సెల్ఫోన్. ఇది సాంకేతిక మాయజాలమేలే. ఒకప్పుడు ప్రతిదానికి మద్రాసు పరిగెత్తిన మన వాళ్ళు ఇప్పుడు దేశాన్ని మొత్తం మన రాష్ట్రం వైపు నడిపిస్తున్నారంటే అది నీ ప్రస్థాన విజయమేగా. ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్లలో విపరీతమైన మార్పులొచ్చి బడ్జెట్లు భారీగా పెరిగిపోయినా నీ మోహంలో పడ్డ జనాలు వెనకడుగు మాత్రం వేయట్లేదు. సినిమాటోగ్రఫీ, ఫిల్మ్ ప్రాసెసింగ్, డిజిటల్ టెక్నాలజీ, సౌండ్ రికార్డింగ్, కంప్యూటర్ గ్రాఫిక్స్తో ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కావు. డిఐ, మిస్టికా టెక్నాలజీ, కంప్యూటర్ యానిమేషన్స్, గ్రాఫిక్స్ని అన్ని సినిమాలు ఇప్పుడు ఎడాపెడా వాడుతున్నాయి. ఫిల్మ్ మేకింగ్ కోర్సులు పెరిగాయి. పారితోషకాలు చుక్కల్ని అంటుతున్నాయి. పైరసీలు హల్చల్ చేస్తూనే ఉన్నాయి. ఒకప్పుడు శతదినోత్సవాలతో పండుగలు చేసుకున్న నువ్వు ఇప్పుడు శత ప్రదర్శనోత్సవాలతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. అయినా నా చిత్రరాజమా, నువ్వు ఒక సాంస్కృతిక కేంద్రానివి, విశేషంగా పేర్కొనే దృశ్య కావ్యానివి. నువ్విప్పుడు బహుముఖంగా విస్తరించావు, బహుళంగా పనిచేస్తున్నావు. హద్దులు సరిహద్దులు చెరిపేసి ప్రపంచాన్ని ఐక్యం చేసే వ్యవస్థగా మారావు. నిజం చెప్పాలంటే నీకు పాదాభివందనం చెయ్యాలి జాతి జనులు. ఎందుకంటే అన్ని రకాల దాడుల నుండి తెలుగు సంస్కృతిని కాపాడుకుంటూ వచ్చింది నువ్వే. లార్జర్ దెన్ లైఫ్ అనే సూత్రంతో నడిచే నువ్వు వాస్తవ జీవితాన్ని మాత్రం చూపించు. హీరోయిజాన్ని తగ్గించు. క్రియేటివిటీని, కమర్షియాలిటీని కలగలిపి పనిచేసే అవకాశాన్ని ఇవ్వు. పరాయీకరణం అయిపోకుండా గ్లోబలైజేషన్ సునామీ నుండి నిన్ను నువ్వు కాపాడుకుంటూ బాక్సాఫీస్ ఆలోచన నుండి బయటపడి బ్రతుకుల్ని ప్రభావితం చేసే విలువలున్న వ్యవస్థగా సరికొత్త చరిత్రను సృష్టించు. ఎందుకలా నవ్వుతున్నావు? కోట్లు ఖర్చు చేసి సినిమాలు తీస్తున్నారుగా. వాళ్ళు బతకాలంటే, నాలుగు డబ్బులు వెనకేసుకోవాలంటే కమర్షియల్ టచ్ ఉండాలనే కదా. నిజమే, నాలాగా నీతులు అందరం చెప్తాం. దిగితేనే కదా లోతెంతో తెలిసేది. సామాన్య జనానికి వాస్తవ జీవితాల్ని చూపించు. నీ తెరేంద్రజాలంతో రిక్షా తొక్కి రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోయినట్టుగా, క్రాప్ నలక్కుండా 100 మందిని చిత్తకొట్టినట్టుగా అభూత కల్పనలతో చూపించకు. మరీ బొత్తిగా భౌతిక శాస్త్రానికి విరుద్ధంగా ఉన్నట్టు చూపిస్తే ఎలా చెప్పు? అన్నింటికన్నా ముఖ్యంగా మా బస్తీల నుండి వచ్చిన పిల్లల్ని కాపాడు. నిన్నీ స్థాయికి చేర్చిన సగటు జనాన్ని గుర్తుపెట్టుకో. నీ ప్రభావం అంతా ఇంతా కాదు. నీ మీది పిచ్చి ప్రేమతో ఎర్రబస్సులెక్కి వాళ్ళు పట్టణంలో దిగుతున్నారు. స్టూడియోల చుట్టూ కాళ్ళరిగేలా తిరుగుతున్నారు, మూటలు మోస్తున్నారు, లేబర్ పనులు చేస్తున్నారు. కేవలం నిన్ను చూడాలంటే మా ఊర్లోని థియేటర్లే చాలు. కానీ నిన్ను సరికొత్త జనాలకు చూపించాలంటూ జేబుల నిండా కళ్ళల్ని వేసుకుని, గుండెల నిండా ఆశల్ని నింపుకొని నీ ప్రాపకం కోసం పడిగాపులు పడుతున్నారు, పస్తులతో పడుకుంటున్నారు. నా బిడ్డ సినిమాలు తీసి బిఎండబ్ల్యూ కార్లో తిరుగుతానని కలలు కంటూ నిన్ను చేరాడు. కనీసం బియ్యం కొనటానికి కూడా డబ్బులు లేని దైన్యంతో బ్రతుకుతున్నాడు. కృష్ణానగర్ వీధుల్లో నడిచి నడిచి మా పిల్లల కాళ్ళల్లో ఆనెలు కాశాయి. ఎప్పుడు అవకాశం తలుపు తడుతుందో అని ఎదురు చూసి చూసి కళ్ళన్నీ ఎర్రబారాయి. లక్షల మందిని ఆదుకున్నావు, కోట్ల మందికి వినోదాన్ని పంచుతున్నావు. నిన్ను చేరేవాళ్ళంతా నిన్నొక పరిశ్రమగా చూడడం లేదు, ప్రేమతో నిన్ను జయించాలనుకుంటున్నారు. లక్షల మందిని ప్రభావితం చేయగల మాధ్యమంగా నిన్ను గుర్తించారు కాబట్టే వాళ్ల ప్రతిభా పాఠవాల్ని నీ ద్వారా కోట్ల మందికి ప్రదర్శించాలనుకుంటున్నారు. నా బిడ్డ చిన్నప్పుడు చేయి చేస్తే చాక్లెట్ కోసమని అనుకున్నా, కానీ ఆ డబ్బులన్నీ దాచుకుని వాడు సినిమాలకు వెళ్తున్నాడని కనిపెట్టలేకపోయా. కాలేజీకి వెళ్తున్నాడనుకుని మంగళసూత్రాలు కుదోబెట్టి పట్టణం పంపించా. ఆ నోట్బుక్కుల నిండా రంగురంగుల కళలతో కొత్త కథల్ని రాసుకున్నాడని గమనించలేకపోయా. ఆలస్యంగా ఇంటికొస్తుంటే, ఏ వయస్సుకా ముచ్చట కదా అమ్మాయితో ప్రేమలో పడ్డాడనుకున్నా కానీ పీక లోతుగా నీతో ప్రేమలో మునిగి తేలుతున్నాడనుకోలా. పేదవాళ్ళం కదా, పైసలు లేవని చెప్తున్నా నీ మూజులోంచి బయటపడి ఫెయిలైన సబ్జెక్టులను పూర్తి చేస్తాడనుకున్నా. కానీ రక్తాన్ని అమ్ముకొని నిన్ను చేరడానికి బస్సెక్కాడని తెలిసిందాక నిజంగా తెలియలేదు వాడు నిన్నింతగా ప్రేమిస్తున్నాడని. ఓ నా చిత్ర పరిశ్రమ, నువ్వు విచిత్రాల గనివి. ఎంతోమందిని ఆకర్షిస్తావు, మరెంతోమందిని పిచ్చివాలని చేస్తావు. బడిపాఠాల కన్నా బ్రతుకు పాఠాలను ఎక్కువగా నేర్పిస్తావు. ఒక్క అవకాశం కోసం సంవత్సరాలుగా ఎదురుచూస్తూ జీవితాల్ని నీకు అంకితం చేసిన వాళ్ళున్నారు.
అయాచితంగా దొరికిన అవకాశంతో

అందలమెక్కిన వాళ్ళు ఉన్నారు. అయితే ప్రేమించు లేదా జీవితాన్ని గ్రహించేలా అయినా మార్చేయి. త్రిశంకు స్వర్గంలో మాత్రం ఉంచకు. నీకు కనిపిస్తుంది మా పిల్లాడొక్కడే, కానీ వాడి వెనక ఒక కుటుంబం, కుటుంబమే ఉంది. వాడి విజయం కోసం ఎదురు చూస్తూ ఒక ఊరు, ఊరే ఉంది. వాడు సాధించే గెలుపు కోసం నిరీక్షిస్తూ. ఓ నా చలనచిత్రమా, రాసుకున్న కథలతో, పేర్చుకున్న కళలతో నీ ముందు పడిగాపులు కాస్తున్న మా కంటి పాపల్ని నీ ఇంట్లోకి రానివ్వు. వాళ్ళ తలరాతల్ని మార్చు.

సృష్టించే సరికొత్త అవకాశాన్ని అందివ్వు. భద్రమైన బతుకుని భరోసానిచ్చే కాలాన్ని అందివ్వు. నిన్ను నమ్ముకుని వచ్చిన వాళ్ళు చచ్చేంత వరకు నీ ఆకర్షణ నుండి బయటపడలేనంత గొప్ప ప్రేమికులు. వాళ్ళు నిన్ను ప్రేమించినంత గొప్పగా వాళ్ళని వాళ్ళ కుటుంబాలు ప్రేమిస్తున్నాయని మాత్రం మర్చిపోకు. నిన్ను గెలవాలని వచ్చిన వాళ్లే కానీ గేలి చేయబడుతూ బతుకుతున్న వాళ్ళు. ఒక్కసారి నీ స్టూడియో గేట్లను చూడు. అక్కడ ఎన్ని కన్నీళ్ల చారికలు కనిపిస్తాయో. కృష్ణానగర్ వీధుల్ని తడిమిచ్చూడు. ఎన్నెన్ని ఆకలి ఆర్తనాదాలు వినిపిస్తాయో. మా కడుపున పుట్టిన బిడ్డల్ని నీ కడుపులో పెట్టి కాపాడుకోవా. కాస్త అన్నం వీళ్ళకు తినేలా చూసుకోవా. పస్తులు, ఆకలి మంటలు, నిర్వేదాలు, నీరసాలు దరిగి రాకుండా గమనించుకోలేవా? బ్రతుకు నిండా నిన్నే నమ్మారు. గుండెల నిండా నిన్నే నింపుకున్నారు. నువ్వు లేకుండా ఉండలేరు. లైట్స్ ఆన్, కెమెరా రెడీ, యాక్షన్ అనే మాటల్ని నిద్రలో కూడా కలవరించేవాళ్ళు. తమ జీవితాల్లో షార్ట్, ఓకే, కట్ అనే మాటలు వినిపించాలని ఎదురుచూసేవాళ్ళు వేలాది మంది ఉన్నారు. లైట్ బాయ్, కెమెరా అసిస్టెంట్, ప్రొడక్షన్ బాయ్ నుంచి మొదలుకొని ప్రొడ్యూసర్ వరకు అందరికీ ఓ భద్రతను అందించే దిశగా ప్రణాళికను రచించు. నిన్నే నమ్ముకొని ఉన్నవారికి, వారి కుటుంబాల ఆరోగ్యాలకి భరోసానివ్వు. అనుకోని ప్రమాదాలు జరిగితే బీమా సౌకర్యాన్ని అందించు. ఇట్లు ఓ సినీ ప్రేమికుని తల్లి స్వరాజ్యం.

0: మీరింతవరకు కొత్త ప్రేమ లేఖలు విన్నారు.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఫ్లోరెన్స్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 6:40. ఇప్పుడు విందాం వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనిలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. ఇవాళ మనము మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నామండి. మ్యూజిక్ గురించి రోజు అందరూ మాట్లాడుతూనే ఉంటారు, స్పెషలీ ఆన్ రేడియో. కానీ టుడే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది ఇంపాక్ట్ ఆఫ్ మ్యూజిక్ ఆన్ మూడ్ అండ్ కాగ్నిటివ్ ఫంక్షన్. అందుకే అనుకుంటా ప్రపంచ సంగీత దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటాం, అంత ఇంపార్టెన్స్ ఉంది. సంగీతం వినోదానికి మాత్రమే కాదు, ఇది ఒక రకమైన చికిత్స కూడా. దీనివల్ల మనసు ఉల్లాసంగా ప్రశాంతంగా ఉంటుంది. సంగీతం ఉపయోగం, ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రపంచ సంగీత దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది మొదటిసారిగా 1982 సంవత్సరంలో జరుపుకున్నారు. అప్పటినుండి వరల్డ్ మ్యూజిక్ డేని నిర్వహిస్తున్నారు. మానసిక ప్రశాంతత, సంతోషం, దుఃఖం, ఒత్తిడి, వేడుక, ప్రయాణం వంటి ప్రతి సందర్భంలోనూ సంగీతం తోడుగా ఉంటుంది. సంగీతం మానసిక ప్రశాంతతని అందిస్తుంది. సంగీతం అనేక వ్యాధులకు చికిత్సగా కూడా పనిచేస్తుంది. మ్యూజిక్ ప్రపంచంలోనే సులభమైన ఉత్తమమైన భాషగా పరిగణించబడింది. ఈ ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం జూన్ 21న ప్రపంచ సంగీత దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈరోజు సంగీతం ఆవశ్యకతను అర్థం చేసుకునే అవకాశాన్ని ప్రజలకు అందిస్తుంది. మ్యూజిక్ అనేది ప్రతి ఒక్కరికి వారి ఎంపిక, అవసరానికి అనుగుణంగా ఆనందాన్ని ఇవ్వగలదు. ప్రపంచ సంగీత దినోత్సవ చరిత్ర ఏంటంటే, ఫ్రెంచ్ ప్రజలకు సంగీతంతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఫ్రెంచ్ ప్రజల సంగీతం పట్ల ఉన్న ప్రేమ దృష్ట్యా 21 జూన్ 1982న సంగీత దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రకటించారు. 1982లో అప్పటి ఫ్రెంచ్ సాంస్కృతిక మంత్రి జాక్ లాంగ్ స్వరకర్త మార్కస్ ఫ్లూరెట్ సంగీత దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతిపాదించారు. ఆ తర్వాత ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరిగింది. మొదటిసారిగా ఫ్రాన్స్లో సంగీత దినోత్సవాన్ని జరుపుకున్నప్పుడు దీనికి 32 కంటే ఎక్కువ దేశాల మద్దతు లభించింది. అప్పట్నుంచి ఈరోజు వేడుకలు చాలా దేశాల్లో చేస్తారు. సంగీతం మనకు మానసిక ప్రశాంతతనిస్తుంది, అదే సమయంలో అది విచారంలో విశ్రాంతినిస్తుంది. అంతేకాదు, ఒంటరితనానికి సంగీతం కూడా తోడుగా నిలుస్తుంది.

భారతదేశం మాత్రమే కాదు, ఇటలీ, గ్రీక్, ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్, పెరు, బ్రెజిల్, యుకటో, మెక్సికో, కెనడా, జపాన్, చైనా, మలేషియా మొదలైన అనేక దేశాల్లో సంగీత దినోత్సవాన్ని జరుపుకుంటారు. సంగీత రంగానికి సంబంధించిన కళాకారులను సత్కరిస్తారు. సంగీత ప్రియులు మ్యూజిక్ వింటారు, కలిసి పాడుతారు, పాటలకు తగినట్లు నృత్యం చేస్తారు. సంగీతం అనేది వినోద మాధ్యమం మాత్రమే కాదు, ఆయా దేశాల సంస్కృతిని అర్థం చేసుకోవడంలో కూడా సహాయపడుతుంది. మీకు మ్యూజిక్ వినడం అంటే ఇష్టమా? అయితే మీకు మంచి అలవాటు ఉన్నట్టే, ఎందుకంటే మ్యూజిక్ వినడం వల్ల మానసిక ఉల్లాసం పెరుగుతుంది, శారీరక ఆరోగ్యం బాగుంటుంది. సంగీతంలో శిక్షణ తీసుకుంటూ ఉంటే మరిన్ని లాభాలున్నాయి. దీనివల్ల ఐక్యూ పవర్ పెరుగుతుంది, షార్ప్ అండ్ యాక్టివ్గా ఉంటారు. చాలా మంది మ్యూజిక్ వినడం హాబీగా ఉంటుంది. ఎలాంటి టెన్షన్లో ఉన్నా కాస్త వినసంపైన రాగాలు చెవిన పడితే హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు. పాటలు, మ్యూజిక్ మనసుకి ఊదార్పునిస్తాయి, ఆహ్లాదాన్నిస్తాయి, అలసట ఆమడ దూరం పారిపోయేలా చేస్తుంది. సంగీతం వింటుంటే శరీరం కూడా ఉల్లాసంగా ఉంటుంది. అంతేనా, మ్యూజిక్ వింటే ఇంకెన్నో అమేజింగ్ బెనిఫిట్స్ ఉన్నాయని సైంటిస్ట్ నిరూపించారు. ఇంతకీ మేఘాల్లో తేలిపోయేలా చేసే మ్యూజిక్ మంత్రమేంటో చూద్దామా మన వెన్నెలా ప్రోగ్రాంలో మీ ఆర్జే చేతంతో. హ్యాపీ మ్యూజిక్ వినేటప్పుడు మెదడు డోపమీన్ అనే రసాయనం రిలీజ్ చేస్తుంది, సంతోషంగా ఫీల్ అవుతారు. మ్యూజిక్ వినడం వల్ల సంతోషం, ఉత్సాహం, ఆనందం కలుగుతాయి. ఎప్పుడైనా ఉత్సాహం కావాలనిపించినప్పుడు ఒక 15 నిమిషాల పాటు మ్యూజిక్ వినండి. వింటూ పరిగెత్తే వాళ్ల శక్తి పెరుగుతుంది. మీరు మార్నింగ్ వాకర్స్ ని చూడండి, జాగర్స్ ని చూడండి, మ్యూజిక్ వింటూ పరిగెత్తే వాళ్ల శక్తి పెరుగుతుంది. సంగీతం వినకుండా రన్ చేసే వాళ్ల కంటే, ఎస్ దిస్ ఇస్ అ స్టడీ, మ్యూజిక్ వింటూ రన్ చేసే వాళ్లు ఫాస్ట్గా రన్నింగ్ చేయగలరు. ఉత్సాహపరిచే మ్యూజిక్ అయితే ఇంకా వేగంగా పరిగెత్తుతారు. అనారోగ్యానికి, వ్యాధులకు ఒత్తిడి ప్రధాన కారణం, కాబట్టి మ్యూజిక్ వినడం అలవాటు చేసుకోండి. సంగీతం మనసునికి ఉల్లాసాన్నే కాదు, ఒత్తిడిని తగ్గిస్తుంది. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడం వల్ల వ్యాధి నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. అలసటగా అనిపిస్తే వెంటనే మా రేడియో ఉంది కదండి, ఆన్ చేసేయండి, వెన్నెల ప్రోగ్రాం వినండి. అంతేకాదు, 45 మినిట్స్ పాటు క్లాసికల్ మ్యూజిక్ వింటే రిలాక్సేషన్తో పాటు మంచి నిద్ర వస్తుంది. ఇన్సోమ్నియాకు ఒక మంచి టిప్ కూడా, టెక్నిక్ కూడా, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ మెడికేషన్. నిద్రలేని సమస్యలతో బాధపడుతుంటే పడుకోవడానికి ముందు మ్యూజిక్ వినడం అలవాటు చేసుకోండి, హాయిగా నిద్రలోకి జారుకుంటారు. డిప్రెషన్తో బాధపడే వాళ్లకు మ్యూజిక్ మంత్రంలా పనిచేస్తుంది. డిప్రెషన్గా ఫీల్ అయినప్పుడు కాస్త మెడిటేటివ్ సౌండ్స్, శాస్త్రీయ సంగీతం వినడం వల్ల మానసిక ఆందోళన తగ్గిపోతుంది. తక్కువ తింటారు, తక్కువగా తినాలి అనుకునే వాళ్లకి మ్యూజిక్ చక్కటి ఐడియా. ఆకలిని తగ్గించుకోవాలి, తక్కువగా ఆహారం తినాలి అనుకుంటే ఈసారి మీల్స్ చేసేటప్పుడు సాఫ్ట్ మ్యూజిక్ వినండి, మీకు తెలియకుండానే తక్కువ తింటారు. సేఫ్ డ్రైవింగ్, ట్రాఫిక్, లాంగ్ డ్రైవ్ వల్ల చాలామంది చిరాకు పడుతూ ఉంటారు. అలాంటప్పుడు కాస్త మెలడీ ట్యూన్స్ వింటే డ్రైవ్ చేయడం మైండ్ రిలాక్స్గా అవుతుంది, డ్రైవింగ్ కూడా సేఫ్ అండ్ జాలీగా సాగుతుంది. సంగీతం మెమరీ పవర్ పెరగడానికి తోడ్పడుతుంది, కానీ మ్యూజిక్ ఇష్టపడే దానిపైనే ఇది ఆధారపడి ఉంటుంది. సర్జరీ సమయంలో, సర్జరీలు జరగడానికి ముందు, సర్జరీల తర్వాత మ్యూజిక్ వినడం వల్ల సాంత్వన పొందుతారు, ఆందోళన తగ్గిస్తుంది. రోగులు త్వరగా నిద్రపోవడానికి సంగీతం వినడం మంచిది. ఎలాంటి నొప్పైనా నివారించడానికి మ్యూజిక్ థెరపీ మంచిదంటున్నారు. క్యాన్సర్ పేషెంట్స్, ఐసీయూలో ఉండే రోగులు, టెర్మినలీ ఇల్, అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్లు మెలోడియస్ మ్యూజిక్ వినడం వల్ల రిలీఫ్ కలుగుతుంది. అల్జైమర్ పేషెంట్స్, వయసు మీద పడిన వాళ్లు, ఇలా బాధపడే వాళ్లు తమకిష్టమైన పాటలు వినడం మంచిది. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్లు రోజుకి 2 గంటలు మ్యూజిక్ వినడం మంచిది, త్వరగా కోలుకుంటారు. కాబట్టి రిలాక్స్గా ఇష్టమైన సంగీతం వినండి. మ్యూజిక్లో శిక్షణ తీసుకునే పిల్లల్లో వర్బల్ ఇంటెలిజెన్స్ ఎక్కువగా ఉంటుంది. 4 నుంచి 6 ఏళ్ల పిల్లల్లో వర్బల్ ఇంటెలిజెన్స్ బాగా పెరుగుతుంది. అకాడమిక్ పర్ఫార్మెన్స్ మ్యూజిక్ వినడం వల్ల ఐక్యూ, అకాడమిక్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. ఇది చిన్నపిల్లల్లో వేగంగా ఉంటుంది. కాబట్టి పిల్లల్లో ఐక్యూ పెరగాలంటే సంగీతం నేర్చుకోవడానికి, వినడానికి ఎంకరేజ్ చేయండి. వెరీ అన్ఫార్చునేట్లీ మనకేమైందంటే, స్పెషలీ ఇన్ ద ప్రజెంట్ కండిషన్, మార్క్స్ ర్యాట్ రేస్ ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చేసి సాధించాలి. పొద్దున్నుంచి రాత్రి దాకా చదువుతున్నారు, ఏం చదువుతున్నారో ఎవరికి తెలియదు, ఎక్కడికి వెళ్తారో ఎవరికి తెలియదు. 20 ఇయర్స్ బ్యాక్ 40 ఇయర్స్ బ్యాక్ చూసుకున్నట్లయితే, అప్పుడు ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు, సక్సెస్ఫుల్ అయ్యారు. చదువుకోని వాళ్ళు కూడా ఎంతో సక్సెస్ఫుల్గా అయ్యారు, విత్ దర్ ఓన్ హార్డ్ వర్క్, విత్ దర్ ఓన్ స్మార్ట్ వర్క్. అందుకే సక్సెస్కి దీనికి ఏమీ సంబంధం ఉండదు. స్కూల్ ఏ టైంలో ఉండాలి అదే టైంలో ఉండాలి.

ఆ తర్వాత పిల్లలు రిలాక్స్ కావాలి. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి పేరెంట్స్. అందుకే డోంట్ ఎన్కరేజ్ యువర్ చిల్డ్రన్ టు సిట్ ఇన్ ద క్లాస్ రూమ్స్ కంటిన్యూయస్లీ. దాంతో ఈ మధ్య ఏమవుతుందంటే డిప్రెషన్కి కారణాలు అవుతాయి, కంపారిజన్ పెరిగిపోతుంది, ఏమి చేయలేని వారిగా తయారవుతున్నారు. పిల్లల్ని కాస్త బయటికి వెళ్ళేదన్నా కొనండి, ఇది ఇది చెయ్యండి అంటే డిసిషన్ తీసుకోలేకపోతున్నారు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సాల్వ్ చేయలేకపోతున్నారు. ఇలాంటి ఎంతో నెగటివ్ ఇంపాక్ట్ ఉంది. అయినప్పటికీ కెరియర్ అంటే కేవలం ఇంజనీరింగ్ డాక్టర్ అనే కాకుండా ఎన్నో ఫీల్డ్స్లో తెలుసుకోవచ్చు. ఆల్టర్నేటివ్ కెరియర్స్ ఎన్నో ఉన్నాయి, దాంట్లో మ్యూజిక్ ఒక మంచి కెరియర్గా చేసుకోవచ్చు. వరల్డ్ యువర్ ఫ్రెండ్స్, ఇవాళ వెనెలా ప్రోగ్రాంలో ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యూజిక్ గురించి తెలుసుకున్నాం. చాలా సైంటిఫికల్గా డెప్త్గా మ్యూజిక్ అందరం వింటూ ఉంటాం, కానీ దాని ఇంపాక్ట్ ఏంటి మనపైన ఇవాళ తెలుసుకుందాం. షేర్ ఇట్ విత్ యర్ ఫ్రెండ్స్. ఓకే దెన్, బాయ్ ఫర్ నౌ. ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ ఆర్ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఆఫ్ వెనెల. అంతవరకు చేతన్కు సెలవు. నమస్తే. మీ సలహాలు సూచనల కోసం మీరు కాల్ లేదా మెసేజ్ చేయవలసిన నంబర్ 9515227039. ఐ రిపీట్, 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: మీరింతవరకు వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
1: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
0: శ్రోతలకు ఒక గమనిక. రేపు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో వరల్డ్ ఐసైట్ డే సందర్భంగా కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణపై అవగాహన అనే అంశం గురించి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ తొలపునూరి లింగం గౌడ్ గారితో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం వింటారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 జత చేసి 2324-08-2, 2324-08-53, మరొక నంబర్ 2955-05-93 నంబర్లకు ఫోన్ చేసి కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణ గురించి నేరుగా డాక్టర్ తొలపునూరి లింగం గౌడ్ గారితో మాట్లాడవచ్చు. గమనిక విన్నారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 7 గంటలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: రాజు, నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాలు అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
3: చెప్పాలే, గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
2: తుడపకిలే, చిన్నగా రాసుకో.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సాంకేతికత అనేది సమ్మిళిత సుస్థిర అభివృద్దికి సాధనంగా మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రపంచవ్యాప్త సంక్షోభాలు ఉన్నప్పటికీ భారత్ ప్రపంచంలోని 5 అగ్ర ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా కొనసాగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. దేశాభివృద్ది ప్రయాణాన్ని తీర్చిదిద్దడంలో నేడు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి అన్నారు. రష్యన్ క్షిపణులు, డ్రోన్లతో ఉక్రెయిన్ ప్రాంతాలపై చేసిన దాడుల్లో 4 పిల్లలతో సహా 19 మంది మరణించగా మరో 60 మంది గాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని సేవాతీర్థులో ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026 సన్నాహకంగా గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్ అసోసియేషన్ బోర్డు సభ్యులతో సమావేశమయ్యారు. జీఎస్ఎంఏ అనేది మొబైల్ ఆపరేటర్లు, అనుబంధ పరిశ్రమలను ఏకం చేసే ఒక అంతర్జాతీయ సంస్థ. ఈ సమావేశంలో మాట్లాడుతూ మోదీ సాంకేతికత అనేది సమ్మిళిత సుస్థిర అభివృద్దికి సాధనంగా మారాలని చెప్పారు. సమాజంలోని ఏ వర్గమూ వెనుకబడిపోకుండా ఉండేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం ఎంతో అవసరమన్నారు. ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాల కోసం టెక్నాలజీని, డిజిటల్ సేవలను మరింత చౌకగా అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరాన్ని మోదీ గుర్తు చేశారు. డిజిటల్ వ్యత్యాసం పెరగకుండా టెక్నాలజీని అట్టడుగు స్థాయికి చేరవేయాల్సిన ప్రాముఖ్యతను ప్రధాని తెలిపారు. అభివృద్ది చెందుతున్న దేశాలకు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక పరివర్తనాత్మక శక్తిగా ఉంటుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పెరుగుతున్న డిజిటల్ సైబర్ మోసాల సవాళ్లను ప్రస్తావిస్తూ ఈ సమస్యకు టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలు అవసరమన్నారు. మోసపూరిత కాల్స్ గురించి ప్రజలను అప్రమత్తం చేయడానికి వినియోగదారులకు నిరంతర అవగాహన సందేశాలు పంపాలని సూచించారు. ఈ సమావేశంలో కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో పాటు కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఇతర సీనియర్ ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్త సంక్షోభాలు ఉన్నప్పటికీ భారత్ ప్రపంచంలోని 5 అగ్ర ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా కొనసాగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప సభను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన, భారతదేశాన్ని అభివృద్ది చెందిన దేశంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పశ్చిమాసియా సంక్షోభం తలెత్తి ఉండకపోతే భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం పరంగా ప్రపంచంలో మొదటి 3 స్థానాల్లో ఉండేదని తెలిపారు. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ 7.4% వృద్ధి రేటుతో దూసుకుపోతోందని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.

0: हमने देश की अर्थव्यवस्था की रफ्तार को रुकने नहीं दिया है। दुनिया के बड़े बड़े देश की अर्थव्यवस्था जहां 2%, 1.5% और 3% की रफ्तार से बढ़ रही है, वहीं पर विश्व में इतना बड़ा संकट पैदा होने के बावजूद भारत की अर्थव्यवस्था आज भी 7.4% की दर से बढ़ रही है।
1: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం రేపు న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో జరుగుతుంది. ఈ సమావేశంలో జీఎస్టీ వివాదాలను పరిష్కరించడానికి, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప్రవాహాన్ని మెరుగుపరచడానికి విధానపరమైన సంస్కరణలపై చర్చిస్తారు. నిబంధనల అమలు సమయాన్ని, ఖర్చును తగ్గించడమే దీని ప్రధాన ఉద్దేశం. జీఎస్టీ వ్యవస్థలో తదుపరి సంస్కరణల కోసం ప్రభుత్వం 5 అంశాలతో కూడిన ప్రణాళికను ప్రతిపాదిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ సంస్కరణలు జీఎస్టీ వ్యవస్థలోని ప్రస్తుత పరిపాలనాపరమైన అభ్యంతరకర అంశాలను సులభతరం చేయడానికి, ముఖ్యంగా చిన్న వ్యాపారాలపై నిబంధనల అమలు భారాన్ని తగ్గించడానికి ఉద్దేశించబడ్డాయి. దేశ అభివృద్ది ప్రయాణాన్ని తీర్చిదిద్దడంలో నేడు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ప్రొటెక్షన్ ఆఫీసర్ల జాతీయ సదస్సునుద్దేశించి మాట్లాడుతూ ఆమె, దేశంలోని తల్లులు, అకజెల్లెళ్లు, కుమార్తెలు సాధికారత సాధించి సురక్షితంగా ఉన్నప్పుడే వికసిత్ భారత్ సంకల్పం నెరవేరుతుందని పేర్కొన్నారు. మహిళలకు భద్రత, గౌరవ భావాన్ని కల్పించడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని ఆమె అన్నారు. దేశ శక్తి మహిళా శక్తిలోనే ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గట్టిగా నమ్ముతున్నారని ఆమె చెప్పారు. ప్రతి ఇల్లు సురక్షితంగా ఉండేలా చూడటం, బాధితులందరికీ సత్వర న్యాయం అందించడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వెల్లడించారు. సీఈసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి చేస్తున్న ఆందోళనలో భాగంగా ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో సహా పలువురు ఎంపీలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సాయంత్రం జంతర్మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న కూటమి ఎంపీలను ఆందోళన విరమించుకోవాలని పోలీసులు పలుసార్లు విన్నవించారు. కానీ ఎంపీలు వెనక్కు తగ్గకుండా నిరసన కొనసాగించడంతో ఈ చర్య తీసుకున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. బలవంతంగా వారిని వాహనాల్లోకి ఎక్కించారు. హిందీని రుద్దడం ద్వారా కాకుండా ఉపాధి, వృత్తిపరమైన అవకాశాలు కల్పించడం ద్వారా ప్రోత్సహించాలని సిబ్బంది, ప్రజా ఫిర్యాదుల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. హిందీ సలహా కమిటీ 3వ సమావేశంలో మాట్లాడుతూ ఆయన, హిందీ భాష ద్వారా ఉపాధి, కెరీర్ అవకాశాలు లభిస్తే దాని వాడకం సహజంగానే పెరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా సిబ్బంది శిక్షణ శాఖకు చెందిన కౌశల్ పత్రికను కూడా మంత్రి ప్రారంభించారు. ప్రభుత్వ పనుల్లో అనువాద నాణ్యత మెరుగుపడిందని, సాంకేతికంగా సున్నితమైన రంగాలతో పాటు అనువాదాలను మెరుగుపరచడంలో సాంకేతికత, కృత్రిమ మేధ ఆధారిత వ్యవస్థలు, పెద్ద ఎత్తున అందుబాటులో ఉన్న డేటా కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. శాఖకు తగిన సలహాలు, మార్గదర్శకాలను అందించడంలో హిందీ సలహా కమిటీ కీలక పాత్ర పోషిస్తోందని వెల్లడించారు. సభ్యులు తమ ఆలోచనలను లిఖితపూర్వకంగా లేదా తగిన మార్గాల ద్వారా తెలియజేయాలని కోరారు. వారి మార్గదర్శకత్వానికి అనుగుణంగా శాఖ మెరుగైన కృషి చేస్తుందన్నారు. రష్యన్ క్షిపణులు, డ్రోన్లు కైవ్తో పాటు మరో 12 ఉక్రెయిన్ ప్రాంతాలపై దాడి చేశాయి. ఈ దాడుల్లో 4 పిల్లలతో సహా 19 మరణించగా మరో 60 గాయపడ్డారు. ఉత్తర చెర్నిహీవ్ ప్రాంతంలోని ప్రిలుకి బాగా దెబ్బతిందని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. అక్కడ జరిగిన రష్యన్ దాడిలో ఒక అపార్ట్మెంట్ భవనం ధ్వంసమైంది. రష్యా భారీ ఎత్తున ఉద్దేశపూర్వక దాడికి పాల్పడిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ అన్నారు. రష్యా బాలిస్టిక్ క్షిపణులను తిప్పికొట్టడానికి ఉక్రెయిన్కు అత్యవసరంగా మరిన్ని గగనతల రక్షణ వ్యవస్థలు, క్షిపణులు అవసరమని పేర్కొన్నారు. ఉక్రెయిన్ రక్షణ పారిశ్రామిక సౌకర్యాలతో పాటు ఒడెస్సా ప్రాంతంలోని పోర్ట్, షిప్ రిపేర్ సదుపాయాలను తమ బలగాలు లక్ష్యంగా చేసుకున్నట్టు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉక్రెయిన్ కూడా రష్యా భూభాగం లోపల చమురు కేంద్రాలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని సుదీర

0: దాడులను కొనసాగిస్తోంది. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్లలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని కూడా పేర్కొంది. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళ, ఒడిశా, పంజాబ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు ఇటువంటి పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని కూడా ఆ శాఖ తెలియజేసింది. 2026 సంవత్సరానికి గాను ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త హెన్రీ బి కాగన్, జపాన్ రసాయన శాస్త్రవేత్త కెన్సో సోవైలకు రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రకటించారు. రసాయన శాస్త్రంలో వారు చేసిన సంచలనాత్మక ఆవిష్కరణలకు ఈ పురస్కారం దక్కింది. రసాయన శాస్త్రంలో విశేష పరిశోధనలు చేసినందుకుగాను వీరిని నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్టు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సాంకేతికత అనేది సమ్మిళిత సుస్థిర అభివృద్దికి సాధనంగా మారాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. ప్రపంచవ్యాప్త సంక్షోభాలు ఉన్నప్పటికీ భారత్ ప్రపంచంలోని 5 అగ్ర ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా కొనసాగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. దేశ అభివృద్ది ప్రయాణాన్ని తీర్చిదిద్దడంలో నేడు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి అన్నారు. రష్యన్ క్షిపణులు, ద్రోణులతో ఉక్రెయిన్ ప్రాంతాలపై చేసిన దాడుల్లో 4 పిల్లలతో సహా 19 మంది మరణించగా మరో 60 మంది గాయపడ్డారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 7:15. ఆరోగ్య జీవనం శీర్షికన పోస్ట్ సర్జరీ, సర్జరీ అనంతరం ఫిజియోథెరపీ, ఈ అంశం గురించి ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ ఎస్ఎస్ అనిల్ కుమార్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: ಶ್ರೋತೃಗಳಿಗೆ ನಮಸ್ಕಾರ. ಆರೋಗ್ಯ ಜೀವನ ಶೀರ್ಷಿಕನ ಪೋಸ್ಟ್ ಸರ್ಜರಿ, ಸರ್ಜರಿ ಅನಂತರಂ ಫಿಸಿಯೋಥೆರಪಿ ಪಾತ್ರ, ಈ ಅಂಶಂ ಗುರಿಂಚಿ తెలియజేయడానికి ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ ఎస్ఎస్ అనిల్ కుమార్ గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి అనిల్ కుమార్ గారు.
1: నమస్కారం సార్.
0: మనం సాధారణంగా గమనిస్తుంటామండి, మనకు తెలిసిన వాళ్ళు కానీ మన వాళ్ళు ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఏదైనా సర్జరీ అయిన పిదప పోస్ట్ ఆపరేటివ్ వార్డులో కొంతకాలం పెట్టి తర్వాత రూమ్కి షిఫ్ట్ అవ్వగానే ఒక డైటీషియను, ఒక న్యూట్రిషనిస్టు, ఒక ఫిజియోథెరపిస్ట్ వచ్చేసి వాళ్ళకు సలహాలు ఇస్తూ ఉంటారు. ఈ సర్జరీ తర్వాత ఈ ఫిజియోథెరపీ పాత్ర ఎంతవరకు ఉంటుంది, దాని అవసరం ఏమిటి?
1: సర్జరీ తర్వాత ఫిజియోథెరపిస్ట్ పాత్ర అనేది చాలా ముఖ్యమైన పాత్ర సార్. ఎలా అంటే, ఏ సర్జరీ చేసా లైక్ మజిల్స్ లేకపోవడం కానీ, లేదా బెడ్ రిటర్న్ ఉండాల్సి రావడం కానీ, పోస్ట్ అనస్థీసియా ఎఫెక్ట్ ఊళ్ళో కూడా ఉంటారు. ఇలాంటి వాళ్ళకు ఎక్కువ సర్జరీ తర్వాత బెడ్ మీద ఉండాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళకి మజిల్ వర్క్ లేకపోతే మజిల్స్ వీక్ అవ్వడం కానీ, లేదా రెస్పిరేషన్ వీక్ అవ్వడం కానీ, ఇలాంటి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వాటిని ప్రివెంట్ చేయడానికి ఫిజియోథెరపిస్ట్ అనేది చాలా ముఖ్యం. కొన్ని సర్జరీస్లో లైక్ మోకాల్ ఆపరేషన్స్ కానీ, స్పైనల్ ఆపరేషన్స్ కానీ, ఇలాంటి వాటికి మజిల్ పవర్ ఇంప్రూవ్ చేసుకొని మళ్ళీ బ్యాక్ టు నార్మల్ లైఫ్కి వెళ్ళడానికి ఫిజియోథెరపీ అనేది చాలా అవసరం. ఏదో ఇన్ హాస్పిటల్ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఫిజియోథెరపీ అనేది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది.
0: ఒక విధంగా చెప్పాలంటే సర్జరీ అయినా తిరిగి కోలుకునే సమయంలో ఎక్కువగా శారీరక శ్రమ కానీ వ్యాయామం కానీ ఉండనప్పుడు, అలాగే స్తబ్దంగా ఉండేటట్లయితే శరీరంలోని మజిల్స్ లో కూడా పటుత్వం తగ్గే అవకాశం ఉందంటారు.
1: అవునండి.
0: అది తగ్గకుండా ఉండడానికి ఈ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అనేది ఒక నిష్ణాతులైన వ్యక్తి ద్వారా చేయించడం జరుగుతుంది.
1: అవును సార్. మజిల్స్ అనేటివి వీక్ అవ్వకోకుండా

0: స్ట్రెంగ్త్గా ఉండడానికి అండ్ మళ్ళీ ఆపరేషన్ తర్వాత కూడా నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి యూజ్ అవుతుంది.
1: సర్జరీ తర్వాత ఏ ఏ సర్జరీలలో ఈ ఫిజియోథెరపీ పాత్ర ఖచ్చితంగా ఉంటుందంటారు?
0: ప్రతి సర్జరీ తర్వాత కూడా యూజ్ అవుతుంది. ఈ సర్జరీ అని ఏం లేదు, ప్రతి సర్జరీ తర్వాత కూడా ఫిజియోథెరపీ అనేది యూజ్ చేయొచ్చు. కాకపోతే సర్జరీకి ఏ సర్జరీ చేశారనే దాన్ని బట్టి ఫిజియోథెరపీ అండ్ ఎక్సర్సైజెస్ ఏం చేసుకోవాలనేది డిఫరెన్షియేట్ అవుతుంది. ఇప్పుడు మనకు నార్మల్గా డే టు డే లైఫ్లో నార్మల్గా చూసే సర్జరీస్, ఎక్కువ మందికి తెలిసిన సర్జరీస్ మోకాలు ఆపరేషన్స్, నడుము ఆపరేషన్స్, లైక్ కార్డియాక్ ఆపరేషన్స్, గుండెకు సంబంధించిన ఆపరేషన్స్ చేసుకున్న వాళ్ళకు ఎక్కువ ఫిజియోథెరపీ అనేది అవసరం అవుతుంది. గుండెకు సంబంధించిన వాళ్ళకు ఒక రకమైన ఫిజియోథెరపీ అవసరం అవుతుంది, నడుముకు సర్జరీ చేసుకున్న వాళ్ళకు ఒక రకమైన ఫిజియోథెరపీ అవసరం అవుతుంది, మోకాళ్ళకు సంబంధించిన ఆపరేషన్ చేసుకున్న వాళ్ళకు ఇంకో రకమైన ఫిజియోథెరపీ అవసరం అవుతుంది.
1: ఎలా ఉంటుంది డిఫరెన్స్?
0: మోకాలు ఆపరేషన్స్ చేసుకున్న వాళ్ళకు మెయిన్గా మోకాలు చుట్టూ ఉన్న కండరాన్ని బలపరచాలి. ఆ మోకాలు చుట్టూ ఉన్న మజిల్ మొత్తం కట్ చేసి ఆపరేషన్ ఓపెన్ చేసి ఇలా సర్జరీ చేస్తారు కాబట్టి ఆ మజిల్ మొత్తం వీక్ అయిపోతుంది. తిరిగి ఆ మజిల్ను మళ్ళీ నార్మల్ వర్క్ చేసేలాగా స్ట్రెంగ్తన్ చేయాలి. దానికి ఫిజియోథెరపీ అవసరం అవుతుంది. దానికి సంబంధించిన ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ అంటే ఇనిషియల్గా అయితే ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్, ఐసోటోనిక్ ఎక్సర్సైజెస్, ఇంకా డైనమిక్ ఎక్సర్సైజెస్, స్టాటిక్ ఎక్సర్సైజెస్ ఇలా ఉంటాయి. డిఫరెన్షియేట్ ఉంటాయి. మోకాల ఆపరేషన్ తర్వాత తిరిగి నార్మల్ స్టేజ్కి రావాలి అంటే మోకాలు ఆపరేషన్ తర్వాత మెయిన్ ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి, నడవడం ఒకటి ఇబ్బంది ఉంటుంది, మెట్లు ఎక్కడం ఒకటి ఇబ్బంది ఉంటుంది, ఇవి ఉంటాయి. వాటిని మళ్ళీ మనం కన్సిడర్ చేసుకుని వాటికి సంబంధించిన నడవడానికి యూస్ అయ్యే మజిల్స్ అన్నిటిని స్ట్రెంత్ చేసుకుంటాం. లైక్ ఐసోమెట్రిక్స్ కానీ వెయిట్ చేసి రెసిస్టెడ్ ఎక్సర్సైజెస్ అంటారు, వెయిట్ చేసి చేయడము, బలపరచడము ఇలాంటి ఎక్సర్సైజెస్ చేస్తాము. మెట్లు ఎక్కడం ప్రాక్టీస్ చేయించడము, ఎలా ఎక్కాలి మెట్లు అంటే ఏ లెగ్ ముందు పెట్టాలి, ఏ లెగ్ తర్వాత పెట్టాలి ఇలా ఇలా చేయించడము, వీటన్నిటి ద్వారా తిరిగి పేషెంట్ను మళ్ళీ నార్మల్కి తీసుకొచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. నడుముకు సంబంధించిన సర్జరీలు జరిగినప్పుడు ఆ పేషెంట్ అనేది మాక్సిమం అంటే బెడ్ రిటర్న్ ఎక్కువ ఉండాల్సి వస్తుంది. అలాంటి వాళ్లకు చాలా కాంప్లికేషన్స్ వస్తాయి, లైక్ బ్రీతింగ్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో వాళ్ళలో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయిస్తాము. మజిల్స్ వీక్ అవుతాయి కాబట్టి రెండు కాళ్ళ మజిల్స్ వీటిని బలంగా వేగి వాటికి ఎక్సర్సైజ్ చెప్తాము. నడుము మజిల్స్ వీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నడుముకు సంబంధించిన ఎక్సర్సైజెస్ చెప్తాము. ఇలా వాటి అన్నిటికి ఫస్ట్ స్టార్టింగ్ పేషెంట్ ఎక్కువ అగ్రివేట్ గా చేయలేడు కాబట్టి ఫస్ట్ అందరికి ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ లో వెళ్తాము. బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ఐసోమెట్రిక్స్ ఎక్సర్సైజ్. వన్స్ పేషెంట్ కొంచెం రికవర్ అయ్యి ఓకే అనుకున్న తర్వాత డైనమిక్ గా వెళ్తాము స్ట్రెంగ్తనింగ్, రెసిస్టెడ్ ఏమైనా వెయిట్స్ యాడ్ చేసి మనం స్ట్రెంగ్తన్ చేయడం కానీ రీహాబ్ ప్రోగ్రామ్ అంటారు వీటికి మనం చేసుకోగలుగుతాము. వీటన్నిటిని ఒక క్రమ పద్ధతిలో చేసుకుంటే వెళ్తే పేషెంట్ మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేసేదానికి అవకాశాలు ఉన్నాయి. హార్ట్ సర్జరీ చేసిన వాళ్ళకు కూడా బెడ్ రిటర్న్ కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి. అంటే వాళ్ళకి ఎక్కువ రోజులు బెడ్ మీద ఉండడము ఇలాంటి కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళలో కూడా బ్రీతింగ్ డిఫికల్టీస్ రావడము. మెయిన్ మనకి ఏదైనా హార్ట్ అనేది మొత్తం బాడీ మొత్తం బ్లడ్ పంపింగ్ చేస్తుంది. సో ఆ మజిల్స్ ఎలా వర్క్ అవ్వాలి, మజిల్స్ ఎంత ఇదవుతే హార్ట్ అంతా స్ట్రెయిన్ అవుతుంది. సో వాటికి తగ్గట్లు కార్డియాక్ ఎండ్యూరెన్స్ రీహాబిలిటేషన్ అనేది ఉంటుంది. వీటికి సంబంధించిన ఎక్సర్సైజెస్ చెప్తాం, లైక్ సైక్లింగ్ కానీ ట్రెడ్మిల్ మీద వాక్ చేయడం కానీ, కొంచెం వాకింగ్ ఎలా చేయాలి, ఎక్కువ దూరం నడవకోకుండా గ్యాప్స్ ఇస్తూ వాకింగ్ చేయడం కానీ ఇలాంటివి ఉంటాయి ఎక్సర్సైజెస్ కార్డియాక్ సంబంధించి. ఆపరేషన్స్ తర్వాత కాకుండా డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు లేదా పక్షవాతం ఉన్నప్పుడు కూడా ఈ ఫిజియోథెరపీ అనేది నార్మల్ స్టేజ్కి రావడానికి యూజ్ అవుతుంది. లైక్ డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ప్రీ ఆపరేటివ్ అంటే ఆపరేషన్ లేకుండా కొన్నిసార్లు ట్రీట్ చేయగలుగుతాం. ఆపరేషన్ తర్వాత కూడా యూస్ అవుతాయి. ఆపరేషన్ తర్వాత ఎలా అంటే ఆ మజిల్స్ స్ట్రెంత్ చేసుకోవాలి, బ్యాక్ టు నార్మల్. ఎక్కడ ఏ డిస్క్ ప్రాబ్లం ఉంది, కొంతమందికి ఎలా అంటే ఇప్పుడు లంబార్లో అంటే మన నడుము దగ్గర డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు యూరిన్ ప్రాబ్లం కానీ బవెల్ ప్రాబ్లం కానీ ఇవి ఉంటాయి. వాటికి సంబంధించి స్పెషల్గా టెక్నిక్స్ ఉంటాయి, వాటిని యూజ్ చేసి ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు యూరిన్ ప్రాబ్లం ఉంది, స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ అంటారు ఇలాంటివి, ఐస్ పెట్టడము, కొన్ని ఫిజియోథెరపీలో స్పెసిఫిక్ టెక్నిక్స్ ఉంటాయి. అవి యూజ్ చేసి మళ్ళీ వాళ్ళను నార్మల్ పొజిషన్కి తీసుకొచ్చేకి ట్రై చేయొచ్చు. ఈ పక్షవాతం వచ్చిన వాళ్ళకు మజిల్స్ మొత్తము నర్వ్ కనెక్షన్ ఉండదు. సో వాళ్ళకు ఫెసిలిటేటరీ టెక్నిక్స్, లైక్ కొంతమందికి మజిల్స్ ఎక్కువ టైట్ అయిపోవడం ఇలా ఉంటుంది, ఇలాంటి వాటికి ఇన్హిబిటరీ టెక్నిక్స్, లైక్ న్యూరో డెవలప్మెంటల్ టెక్నిక్స్ అని కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. వాటిని యూజ్ చేస్తూ మనం ఫిజియోథెరపీ అనే ఫిజియోథెరపిస్ట్ అనేటువంటి కంప్లీట్గా క్యూర్ చేస్తారు.
1: అనిల్ కుమార్ గారు, మామూలుగా చిన్న సర్జరీ కానీ పెద్ద సర్జరీ కానీ ఈ ఆపరేషన్ అంటూ అయిన తర్వాత ఫిజియోథెరపీతో పాటు చికిత్స తీసుకుంటే ఎలా ఉపయోగకరంగా ఉంటుంది?

0: ఫిజియోథెరపీ లేకుండా ఉంటే ఎలా ఉంటుంది?
1: ఫిజియోథెరపీతో పాటు చికిత్స తీసుకున్నప్పుడు మనిషి పర్సన్ అనేది మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేసేకి ఛాన్సెస్ ఉన్నాయి. ఫిజియోథెరపీ లేకుండా చికిత్స తీసుకుంటే ఎలా ఉంటుందంటే ఏదో ఒక ఇంబ్యాలెన్స్ అనేది క్రియేట్ అవుతుంది, లైక్ మజిల్ వీక్నెస్ అవకాశం, స్టిఫ్నెస్ ఫామ్ అవడము, ఇలాంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
0: అనిల్ కుమార్ గారు, ఈ మధ్య సోషల్ మీడియా అవుట్ బర్స్ట్ వల్ల ప్రతి చిన్న విషయం మీద కూడా అటు నిష్ణాతులైన వాళ్ళు కానీ కొంత నిష్ణాతులు కాని వాళ్ళు కూడా సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేసి ఇలా చేసుకుంటే తగ్గిపోతుంది, ఇలా చేసుకుంటే తగ్గిపోతుంది అని అంటుంటారు. మరి అలాంటి వీడియోస్ చూసి సర్జరీ తర్వాత సొంతంగా ఏదైనా ఫిజియోథెరపీ చేస్తే నష్టమే ఎక్కువ జరుగుతుంది అంటారా?
1: అవునండి, డెఫినెట్లుగా. ఎలా అంటే ఈ సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోస్ అన్నీ నిష్ణాతులైన వాళ్ళు అంటే ప్రొఫెషనల్స్ పెట్టినవి కాదు, చాలా మటుకు ప్రొఫెషనల్స్ పెట్టినవి ఉండవు. అందుకనేసి ఏది మనకు కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు అనేది తెలుసుకొని చేసుకోవాల్సి వస్తుంది. సోషల్ మీడియాలో వీడియోస్ చూసి చేసుకునే దానివల్ల ఆ సమస్య తీవ్రతరం అయ్యేది తప్ప తక్కువేమి ఉండదు, ముఖ్యంగా సర్జరీ తర్వాత. ఒకవేళ సమస్య మీకు ఇంకా ఎక్కువైంది అంటే అడగడానికి కూడా ఎవరు ఉండరు, ఎవరిని రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి ఎవరు ఉండరు, అది ఎలా కరెక్ట్ చేసుకోవాలో కూడా మళ్ళీ మీకు ఐడియా ఉండదు. అదే ఒక ప్రొఫెషనల్ ఫిజియోథెరపిస్ట్ ద్వారా తీసుకుంటే ఎలా కరెక్ట్ చేసుకోవాలి, ఏదైనా కాంప్లికేషన్ వచ్చినా దాన్ని ఎలా కరెక్ట్ చేయాలి అనేది వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో నేను చెప్పేది ఏమంటే ఈ సోషల్ మీడియాలో వచ్చే వీడియోస్ చూసుకోకుండా ఆపరేషన్ తర్వాత ముఖ్యంగా డాక్టర్ సలహా మేరకు ఫిజియోథెరపీ తీసుకొని ఒక ప్రొఫెషనల్ ఫిజియోథెరపిస్ట్ దగ్గర మీరు చికిత్స తీసుకుంటే ఫలితం బాగుంటుంది. ఈ పోస్ట్ సర్జరీ తర్వాత మేము చేసే వరకు మేము చేస్తాం. వన్ టైంలో పర్సన్ ఓకే ఓన్గా చేసుకోగలడు అనుకున్నప్పుడు మీ హోమ్ బేస్డ్ ప్రోగ్రామ్స్ సజెస్ట్ చేస్తాము, వాటిని మీరు ఇంట్లోనే చేసుకుంటూ ఉంటుంటే ఆ ప్రాబ్లం అనేది తొందరగా క్యూర్ అయిపోతుంది, మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. సర్జరీ తర్వాత మేలైనా కూడా డాక్టర్ గారి సలహా మేరకే ట్రీట్మెంట్ తీసుకోవాలి, సొంత నిర్ణయాలు తీసుకోవడం మేలు కాదు. మేల్ అయింది కదా అని మధ్యలో ఆపేయకూడదు, డాక్టర్ గారు చెప్పినంతకాలం మెడికేషన్స్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి, పూర్తిగా రికవర్ అయిపోయి నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ.
0: చాలా మంచి విషయాలు తెలియజేశారు అనిల్ కుమార్ గారు, ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలండి, థ్యాంక్ యూ.

0: మీరింతవరకు ఆరోగ్య జీవనం శీర్షికన పోస్ట్ సర్జరీ, సర్జరీ అనంతరం ఫిజియోథెరపీ ఈ అంశం గురించి ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ ఎస్ఎస్ అనిల్ కుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: శ్రోతలకు ఒక గమనిక. రేపు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమంలో వరల్డ్ ఐసైట్ డే సందర్భంగా కంటి చూపు సమస్యలు, నేత్ర సంరక్షణపై అవగాహన అనే అంశం గురించి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ తొలపునూరి లింగం గౌడ్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 జత చేసి 2324 8523 2324 8853, మరొక నంబర్ 295509923 నంబర్లకు ఫోన్ చేసి కంటి చూపు సమస్యలు, నేత్ర సంరక్షణ గురించి నేరుగా డాక్టర్ తొలపునూరి లింగం

0: గౌడ్ గారితో మాట్లాడవచ్చు. గమనిక విన్నారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఫ్రాన్స్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్, ప్రసాద్ ఐమాక్స్ పక్కన, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.

సరదా సాయంత్రం కార్యక్రమానికి స్వాగతం అంటోంది మీ ఆర్జే విశాలి. మనం ఈరోజు సరదా సాయంత్రం కార్యక్రమంలో మీ మెదడుకు పదును పెట్టేటటువంటి కొన్ని జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు అడుగుతాను. మరి వాటికి చకచకా సమాధానాలు చెప్పేసి మీ పేరు మీ సమాధానాన్ని మా ఈమెయిల్ ఐడికి పంపించండి. తెలుసు కదా మా ఈమెయిల్ ఐడి హలో వివిధ భారతి hyd@gmail.com. అయితే ఈరోజు మరి సరదా సాయంత్రం కార్యక్రమంలో నేను అడగబోతున్న ప్రశ్న, వెనక్కి సులభంగా నడవలేని జీవి ఏది? ప్రశ్న మరొకసారి, వెనక్కి సులభంగా నడవలేని జీవి ఏది? దీనికి సరైన సమాధానం తెలిస్తే మా ఈమెయిల్ ఐడి hello vividbharati hyd@gmail.com కి మీ సమాధానాన్ని పంపించండి. అంతవరకు వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

సరదా సాయంత్రం కార్యక్రమంలో సులభంగా వెనక్కి సులభంగా నడవలేని జీవి ఏది అని నేను ప్రశ్న అడిగా కదా, దానికి సరైన సమాధానం చెప్పిన వారి పేర్లను ఇప్పుడు చదువుతాను. త్రిమూర్తులు బండారు, తూర్పుగోదావరి జిల్లా నుంచి రాశారు. రైట్ ఆన్సర్ అండి. బండి కృష్ణగౌడ్ గోధుమకుంట గ్రామం నుండి కరెక్ట్ ఆన్సర్ రాశారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమ్మని గుర్తి నుండి కరెక్ట్ ఆన్సర్ రాశారు. బాలరాజు భావండ్ల బాలరాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, వనస్థలిపురం హైదరాబాద్ నుంచి. మరి దీనికి సరైన సమాధానం కంగారు. కంగారు ఎందుకంటే కంగారు బాడీ స్ట్రక్చరు, ఎస్పెషల్లీ దాని వెనుక కాళ్ళు, భారీ పాదాలు, బరువైన తోక కారణంగా వెనక్కి నడవటం దానికి సాధ్యం కాదట. అందుకే కంగారు వెనక్కి నడవలేదట. మరి దీనికి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. మరి సరదా సాయంత్రం కార్యక్రమంలో తరువాత అడగబోయే ప్రశ్న, మన భారతదేశానికి రెండవ రాష్ట్రపతి ఎవరు? నేను మొదటి రాష్ట్రపతి అని అడగలేదండి, ప్రశ్న సరిగ్గా వినండి. మన భారతదేశానికి రెండవ రాష్ట్రపతి ఎవరు, సెకండ్ ప్రెసిడెంట్ ఎవరు, ఈ ప్రశ్న

మీకు సరైన సమాధానం కనుక మీకు తెలిస్తే హలో వివిధ భారతి hyd@gmail.com కి మీ సమాధానాలను పంపించండి. అంతవరకు ఈ వండర్ఫుల్ ట్రాక్ మీకోసం.

చెప్తాను. షేర్ల వెంకటేష్ సుగుణా రామప్రసాద్ రామ్ చరణ్ రాశారు గజ్వేల్ నుండి, కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే త్రిమూర్తులు తూర్పుగోదావరి జిల్లా నుండి రాశారు. అలాగే పున్న వెంకటేశం నెమ్మాని గ్రామం నుండి కరెక్ట్ ఆన్సర్ రాశారు. అలాగే అమ్మనగుర్తి నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరెక్ట్ ఆన్సర్. అలాగే బండి కృష్ణ గౌడ్ గోధుమకుంట గ్రామం నుండి రాశారు. అలాగే కోనసీమ జిల్లా మోరిపొలం నుండి పంతాడి శ్రీనివాస్ రైట్ ఆన్సర్. అలాగే మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మెడ నుండి రైట్ ఆన్సర్. అలాగే దోర్నాల బాలరాజు రేణుక వనస్థలిపురం హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్. అలాగే దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప జిల్లా నుండి వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారండి. మరి దీనికి సరైన సమాధానం మరి నేను చెప్పాలి కదా. సర్వేపల్లి రాధాకృష్ణన్ దీనికి సరైన సమాధానం. మనం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ఎవరి పుట్టినరోజు సందర్భంగా టీచర్స్ డేని జరుపుకుంటామో ఆయనే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయనే మన భారతదేశానికి 2వ రాష్ట్రపతి. మరి సరైన సమాధానం చెప్పిన వారందరికీ కంగ్రాచులేషన్స్. సరదా సాయంత్రం కార్యక్రమంలో మరి తర్వాత నేను అడుగుతున్న ప్రశ్న, ఏ సముద్రంలో చేపలు జీవించలేవు? ప్రశ్న మరొకసారి, ఏ సముద్రంలో చేపలు జీవించలేవు? ఈ ప్రశ్నకు సరైన సమాధానం కనుక మీకు తెలిస్తే హలో వివిధ్ భారతి @hyd@gmail.comకి మీ సమాధానాలను పంపించండి. అంతవరకు ఈ వండర్ఫుల్ ట్రాక్ మీకోసం.

మరి సరదా సాయంత్రం కార్యక్రమంలో నేను మన భారతదేశానికి రెండవ రాష్ట్రపతి ఎవరు అని అడిగాను కదా, దానికి సరైన సమాధానం చెప్పిన వారి పేర్లను చదువుతాను.

0: సరదా సాయంత్రం కార్యక్రమంలో ఏ సముద్రంలో చేపలు జీవించలేవు అని నేను అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం చెప్పిన వారి అందరి పేర్లను ఇప్పుడు చదువుతాను. గజ్వేల్ నుండి షేర్ల వెంకటేష్, సుగ్నా రామ్, ప్రసాద్ రామ్ చరణ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే దోర్నాల బాలరాజు, రేణుక వనస్థలీపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే పున్నా వెంకటేశం, హేమలత రైట్ ఆన్సర్. త్రిమూర్తులు, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తులు రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే అమ్మని గుర్తు నుండి భూమిదేని లక్ష్మీనారాయణ రైట్ ఆన్సర్. అలాగే గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్ రైట్ ఆన్సర్. మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మేడ నుండి రైట్ ఆన్సర్. కోనసీమ జిల్లా మోరిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు గంగా భవానీ రైట్ ఆన్సర్. అలాగే హంపాపురం గ్రామం చిరంజీవి నాగభూషణం రైట్ ఆన్సర్. అలాగే బోడం పోచంపల్లి నుండి ఎలగందుల మార్కండేయులు రైట్ ఆన్సర్. వీరంతా రైట్ ఆన్సర్ పంపించారండి. మరి కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. మరి దీనికి సరైన సమాధానం డెడ్ సీ. అంటే ఈ డెడ్ సీ, ఈ సముద్రంలో సాల్ట్ కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే చేపలు, సాధారణ ఎక్వేటిక్ ప్లాంట్స్ ఇక్కడ జీవించలేవు. అందుకే దీనిని డెడ్ సీ అంటారన్నమాట. దీనికి సరైన సమాధానం పంపించిన వారందరికీ మరొకసారి కంగ్రాచులేషన్స్.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 8 గంటలకు వస్తోంది. మరికొద్దిసేపట్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ న్యూఢిల్లీలోని సేవాతీర్థ్లో ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026 సన్నాహకంగా గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్ అసోసియేషన్ బోర్డు సభ్యులతో సమావేశమయ్యారు. సాంకేతికత అనేది సమ్మిళిత సుస్థిర అభివృద్దికి సాధనంగా మారాలని ప్రధానమంత్రి చెప్పారు. ప్రపంచవ్యాప్త సంక్షోభాలు ఉన్నప్పటికీ భారత్ ప్రపంచంలోని 5 అగ్ర ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా కొనసాగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం రేపు న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో జరుగుతుంది. ఈ సమావేశంలో జీఎస్టీ వివాదాలను పరిష్కరించడానికి, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప్రవాహాన్ని మెరుగుపరచడానికి విధానపరమైన సంస్కరణలపై చర్చిస్తారు. దేశ అభివృద్ది ప్రయాణాన్ని తీర్చిదిద్దడంలో నేడు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి అన్నారు. హైదరాబాద్లో గ్రామీణ భారతదేశపు కళలు, చేనేతలు, సంప్రదాయ రుచులతో భారత్ మేళా ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. ఐమాక్స్ థియేటర్ పక్కన ఈ నెల 18వ తేదీ వరకు జరిగే ఈ మేళాను తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో సెర్ఫ్ నిర్వహిస్తోంది. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో అక్రమాలకు గురైన 45 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని అమరవీరుల కుటుంబాల కోసం తెలంగాణ అమరవీరుల కాలనీ నిర్మించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం చారిత్రాత్మకమని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులన్నారు. హైదరాబాద్ గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద కమిటీ సభ్యుడు మోతే శోభన్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఇందులో పాల్గొన్నారు. ఎల్నినో ప్రభావం వల్ల రానున్న యాసంగిలో వరికి బదులుగా 6 తడి పంటల సాగునే ప్రోత్సహించాలని వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్ సురేంద్ర మోహన్ అధికారులను ఆదేశించారు. రబీ 2026-27 కార్యాచరణ ప్రణాళికపై హైదరాబాద్ నుంచి జిల్లా వ్యవసాయ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా వ్యత్యాసాలు, మ్యాపింగ్ కాని కేసుల్లో జారీ చేయవలసిన 92,88,181 నోటీసుల్లో 92,88,180 నోటీసులను రూపొందించినట్టు రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెలిపింది. దసరా పండుగ సందర్భంగా సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికుల కోసం ఆర్టీసీ 7,000 ప్రత్యేక బస్సులు నడపనుంది. ఈ నెల 9, 10, 16, 17 తేదీల్లో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తిరుగు ప్రయాణ రద్దీ కోసం 25, 26 తేదీల్లో కూడా ఏర్పాట్లు చేశారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం యథావిధిగా కొనసాగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

స్వాగతం అంటోంది మీ ఆర్జే విశాలి. మరి సరదా సాయంత్రం కార్యక్రమంలో ఇప్పుడు ఒక వైరల్ అండ్ ట్రెండింగ్ న్యూస్ని చూద్దాం. మనకు పాత వెడ్డింగ్ కార్డు కనిపిస్తే ఏం చేస్తాం? పారేస్తాం. పగిలిపోయిన బ్యాంగిల్స్ కనిపిస్తే అవి కూడా వేస్ట్ అనుకుంటాం కదా. పాత పేపర్ పీసెస్, చిన్న చిన్న ఇనుము లేదా విరిగిపోయిన స్టీల్ ముక్కలు, మనకు ఇవన్నీ చెత్తగానే కనిపిస్తాయి. మనకు పనికిరాదు అనిపించిన ఒక వస్తువులో ఇంకొకరికి ఒక ఐడియా కనిపిస్తే, మనం పారేయాలనుకున్న దానిలో ఇంకొకరు అందాన్ని చూస్తే. అదే వారణాసిలోని 75 ఏళ్ల కళాకారుడు రాజ్ కుమార్జీ కథ. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఆయనకు మాత్రం అవి వేస్ట్ కాదు, అవన్నీ అందమైన ఆర్ట్కి రా మెటీరియల్స్. వారణాసి ఘాట్స్ దగ్గర దొరికే డిస్కార్డెడ్ వెడ్డింగ్ కార్డ్స్, బ్రోకెన్ బ్యాంగిల్స్, పేపర్ పీసెస్, చిన్న చిన్న వేస్ట్ మెటీరియల్స్ అన్నీ ఆయన చేతిలో టెంపుల్స్గా మారాయి. నిజంగా ఎంత అందంగా ఉందో కదా. అవి ప్యాలెసెస్గా, బోట్స్గా, అందమైన రాధాకృష్ణుడి రూపాలుగా, ఎన్నో అందమైన కళాఖండాలుగా మారిపోతాయి. ఒకప్పుడు ఎవరో ఎంతో ప్రేమగా పంచిన ఆ వెడ్డింగ్ కార్డు ఫంక్షన్ అయిపోయిన తర్వాత వేస్ట్గా మారిపోయింది అనుకుంటాం. కానీ అదే కార్డు రాజకుమార్జీ చేతిలో పడితే అది మళ్ళీ ఒక కొత్త రూపం తీసుకుంటుంది. మరి అది ఎలాగో తెలుసుకుందాం ఈ వండర్ఫుల్ ట్రాక్ తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఒక దేశాన్ని నిర్మించేది కళలు గని ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
2: సరదా సాయంత్రం కార్యక్రమం వింటున్నారు. నేను మీ ఆర్జే విశాలి. మరి సరదా సాయంత్రం కార్యక్రమంలో వారణాసిలోని రాజ్ కుమార్జీ గురించి తెలుసుకుంటున్నాం కదా. అంటే ఒక పాత వస్తువు జర్నీ అప్పటితో ఆగిపోలేదు, దానితో ఇంకో కొత్త కథ మొదలైంది. రాజ్ కుమార్జీ ఈ ఆర్ట్ ఏ స్కూల్లోనూ నేర్చుకోలేదుట, ఏ కోర్సుల్లోనూ ఈయనకి ఇది నేర్పించలేదు. చిన్నప్పటి నుంచే వస్తువుల ఆకారాలు, వాటిలో దాగి ఉన్న పాసిబిలిటీస్ని గమనిస్తూ తన క్రియేటివిటీతో ఈ ఆర్ట్ని ఆయన నేర్చుకున్నారట. నిజంగా నాకు ఈ న్యూస్ చూస్తుంటే చాలా వండర్గా అనిపించింది. ఇది ఎలాగా అని. ఆయనకు ట్రైనింగ్ ఏమీ లేకపోయినా చూసే చూపు, పేషెన్స్, ఇమాజినేషన్ ఇవే ఆయనకు టీచర్స్గా మారాయి. ఆయన చెప్పే ఒక సింపుల్ థాట్, ఏది అన్లెస్ కాదు దాన్ని చూసే చూపే మారాలి, మనకు పనికిరాదని అనిపించిన ఒక చిన్న పేపర్ పీస్ కూడా నన్ను పారేయొద్దు, నాకు ఎంతో ఉపయోగం ఉండొచ్చు అని చెప్పినట్టే అనిపిస్తుంది అని ఆయన చెప్తున్నారన్నమాట. అంటే మనకు వేస్ట్గా కనిపించేది ఇంకొకరికి ఒక కొత్త బిగినింగ్ కావచ్చు. నాకైతే చాలా వండరింగ్గా అనిపించింది. అసలు ఇలాంటి మనం ఎంతో వేస్ట్ మెటీరియల్స్ని మనం పడేసేస్తూ ఉంటాం, వాటిల్లోంచి ఆయన అంత కొత్త కొత్త రూపాలని, కొత్త కొత్త కళాఖండాలని, ప్యాలెస్ని, రాధాకృష్ణుల బొమ్మల్ని ఇలా ఆయన తయారు చేసిన విధానం వీడియోలో చూస్తే అయితే నాకే చాలా గూస్బంప్స్ వచ్చి నిజంగా మనం ఇంత వేస్ట్ని పడేస్తున్నామా అని అనిపించింది అనమాట. మరి ఇలాంటి మరిన్ని విషయాలను మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

క్రమం వింటున్నారు మీ విశాలితో. మనం ఇంట్లో మిగిలిపోయిన ఫుడ్ వేస్ట్ని సాధారణంగా ఏం చేస్తాం? డస్ట్బిన్లో వేస్తాం కదా. కానీ అదే ఫుడ్ వేస్ట్తో స్ట్రీట్ లైట్ని వెలిగించవచ్చు అంటే, అమ్మో స్ట్రీట్ లైట్సా వేస్ట్ ఫుడ్తోనా అనుకుంటున్నారా? అవునండి, ఇదే నిజం చేశారు. బ్యాటరీ వెహికల్స్కి పవర్ ఇవ్వచ్చు అంటే కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదా. ఇలాంటి ఒక మంచి ప్రయత్నం జరిగింది మన పొరుగు రాష్ట్రం తమిళనాడులోని శివగంగా డిస్ట్రిక్ట్ కాంజీరంగ్ పంచాయత్లో. 2021లో ఇక్కడ ఒక వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ని ప్రారంభించారు. ఇళ్ల నుంచి, మార్కెట్స్ నుంచి, హోటల్స్ నుంచి వచ్చే బయోడిగ్రేడబుల్ వేస్ట్, అంటే సహజంగా మట్టిలో కలిసిపోయే చెత్తని కలెక్ట్ చేసి దాన్ని ప్రాసెస్ చేసి బయోగ్యాస్, అంటే ఆ వ్యర్థమైన చెత్త నుండి వచ్చే ఒక సహజమైన వాయువుని తయారు చేసేవారు. ఆ బయోగ్యాస్తో ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసి విలేజ్లోని స్ట్రీట్ లైట్స్కి, బ్యాటరీతో పనిచేసే వెహికల్స్కి చెత్తని కలెక్ట్ చేసి ఉపయోగించేవారన్నమాట. అంటే మనం చెత్త అనుకుని పారేసేది ఎనర్జీగా మారింది. అంతేకాదు ప్రాసెస్ తర్వాత మిగిలే మెటీరియల్ కూడా వేస్ట్ కాదు, దాన్ని పశువులకు ఎరువులుగా మరియు సేంద్రియ వ్యవసాయం కోసం కూడా ఉపయోగించేవారు. ఈ ప్లాంట్కి రోజుకు దాదాపు 2 టన్స్ వేస్ట్ ప్రాసెస్ చేసే కెపాసిటీ ఉండేది. ఈ ప్రయత్నాన్ని 2021లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు కూడా మన్ కీ బాత్లో ప్రత్యేకంగా ప్రస్తావించి అభినందించారనమాట. మరి దీని గురించిన మరిన్ని విషయాలను తెలుసుకుందాం ఈ వండర్ఫుల్ ట్రాక్ తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఫ్రాన్స్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: సరదా సాయంత్రం కార్యక్రమం వింటున్నారు మీ విశాలితో. మరి వేస్ట్ ఫుడ్ నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసే ఒక ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మరి కానీ ప్రతి మంచి ప్రాజెక్ట్కి ఆ మెయింటెనెన్స్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా. 2026లో వచ్చిన రిపోర్ట్ ప్రకారం మెషిన్ల సమస్య వల్ల ఈ ప్రాజెక్టు ప్రస్తుతం నిలిచిపోయిందిట. దాన్ని మళ్ళీ రిపేర్ చేసి ఉపయోగంలోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. ఎందుకంటే ఫుడ్ వేస్ట్ని ఎనర్జీగా మార్చి గ్రామానికి ఉపయోగపడుతున్న ప్రాజెక్టు ఇదన్నమాట. అందుకే ఇలాంటి మంచి ఇనిషియేటివ్ పూర్తిగా ఆగిపోకుండా అవసరమైన రిపేర్లు చేసి మళ్ళీ పునః ప్రారంభించాలని అక్కడి ప్రజలు ఆశిస్తున్నారు. అధికారులు కూడా ఆ పునరుద్ధరణ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా చెప్పారు. అయితే ఈ కథ మనకు చెప్పే విషయం మాత్రం చాలా సింపుల్. వేస్ట్ అంటే ఎప్పుడూ వేస్ట్ కాదు. సరిగ్గా ఆలోచిస్తే దానిని కూడా ఒక రిసోర్స్ లాగా ఉపయోగించుకోవచ్చు. దాని నుంచే ఎనర్జీ కూడా తయారు చేయొచ్చు. అలా ఆలోచిస్తే మన కిచెన్ నుండి బయటకు వెళ్ళే ఒక చిన్న ఫుడ్ స్క్రాప్ కూడా ఒకరోజు ఒక స్ట్రీట్ లైట్ వెలిగించగలదనమాట. బహుశా దీన్నే అంటారేమో వేస్ట్ టు వెల్త్ అని. చాలా వండరింగ్గా అనిపించింది నాకు. మరి ఇది ఈనాటి సరదా సాయంత్రం కార్యక్రమం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 8:30. ఏకచిత్ర గీతాలు కార్యక్రమానికి స్వాగతం అంటోంది మీ ఆర్జే విశాలి. ఈనాటి ఏకచిత్ర గీతాల్లో హిట్లర్ సినిమాలోని పాటలను మనం వినబోతున్నాం. మరి హిట్లర్ సినిమాలోని మొదటి పాట ఏంటో చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి రంభ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు. 5 చెల్లెళ్లకు అన్నగా వాళ్లే తన ప్రపంచంగా జీవించే మాధవరావు కథ ఇది. అందుకే సినిమా పేరు హిట్లర్ అయినా ఇందులో మనం చూసేది కఠినమైన అన్నయ్య వెనుక ఉన్న చాలా మమత. ఈ సినిమాకు కోటి అందించిన సంగీతం కూడా అప్పట్లో చాలా పాపులర్ అయ్యి మంచి ప్రజాదరణ పొందింది. మరి ఆ పాటల్లోని ఒక్కొక్క ప్రత్యేకతను మనం గుర్తు చేసుకుందాం. ముందుగా మిసమిస మెరుపుల మెహబూబా, గానం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, కేఎస్ చిత్ర, సంగీతం కోటి, సాహిత్యం చంద్రబోస్. చిరంజీవి గారి సినిమాల్లోని పాటల్లో ఆ డ్యాన్స్లో ఒక ప్రత్యేకమైన చార్మ్ ఎప్పుడూ ఉంటుంది. మిసమిస మెరుపుల కూడా అలాంటి ఒక ఫుల్ ఆన్ స్టైలిష్ రొమాంటిక్ సాంగ్. చిరంజీవి రంభ మధ్య ఉండే ఈ సరదా ప్రేమను చంద్రబోస్ గారు చాలా ప్లేఫుల్గా రాశారు. మాటల్లోనే కాకుండా కూలర్ సమ్మర్ హీటర్ అంటూ

అప్పటి కాంట్రవర్సీ వైడ్ని రైమ్తో కలిపిన విధానం చాలా క్యాచీగా ఉంటుంది. పాటలో చిరంజీవి గారి ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్, రంభతో వచ్చే కెమిస్ట్రీ మొత్తం సాంగ్కి ఒక ఎనర్జెటిక్ రొమాంటిక్ ఫ్లేవర్ ఇస్తాయి. కొంచెం స్టైల్, కొంచెం రొమాన్స్, చాలా ఫన్ ఇచ్చే పాట ఇదన్నమాట. మరి ఆ పాటే ఇప్పుడు మీకోసం.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. రేపు మధ్యాహ్నం 2:15 నుండి 3 వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో వరల్డ్ ఐసైట్ డే సందర్భంగా కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణపై అవగాహన అనే అంశం గురించి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ తొలపునూరి లింగంగౌడ్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085 2324085 3, మరొక ఫోన్ నంబర్ 2955059 23. ఈ నంబర్లకు ఫోన్ చేసి కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణ గురించి నేరుగా డాక్టర్ తొలపునూరి లింగంగౌడ్ గారితో మాట్లాడవచ్చు. గమనిక విన్నారు.
2: ఒక దేశాన్ని నిర్మించేది కళలుగని ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం 10:00 మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: మరి ఈనాటి ఏకచిత్ర గీతాల కార్యక్రమంలో 1997 రిలీజ్ అయిన హిట్లర్ మూవీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మరి 2వ పాటగా కూసింది కన్నె కోయిల అనే పాటను మనం ఇప్పుడు వినబోతున్నాం. గానం మనో సుజాత, సంగీతం రేణుక, కోటి, సాహిత్యం భువనచంద్ర. ఇది కూడా ప్రేమలో ఉండే ఆ సరదా మూడ్ని మరింత లైవ్లీగా చూపించే పాట. కూసింది కన్నె కోయిల, ఊగింది గుండె ఊయల అంటూ ప్రేమలో ఉన్న ఇద్దరి మనసులు ఎంత లైట్గా, ప్లేఫుల్గా మారిపోతాయో ఈ పాటలో కనిపిస్తుంది. ఈ పాటలో యూత్ఫుల్నెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న ఆటపాటలు, అల్లరి, టీజింగ్, ప్రేమలో పడిన తర్వాత వచ్చే ఆ ఫీలింగ్, అదే ఈ పాటకి అసలు బ్యూటీ అన్నమాట. మనో సుజాత గారి వాయిసెస్ కూడా ఆ యూత్ఫుల్ ఎనర్జీకి బాగా సూట్ అయ్యాయి. మరి అదే పాట ఇప్పుడు మీకోసం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరం అనిపించే గీతాలు

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమా.
1: ఈనాటి ఏకచిత్ర గీతాలు కార్యక్రమంలో హిట్లర్ సినిమాలోని పాటలను వింటున్నాం కదా. మరి హిట్లర్ సినిమాలో ఇప్పుడు వినిపోతున్న మూడవ పాట కన్నీళ్లకే కన్నీరొచ్చే. గానం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర, సుజాత, అనుపమ, రేణుక. సంగీతం కోటి, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఇది హిట్లర్ సాంగ్స్ ఆల్బంలో హార్ట్ ఆఫ్ ది స్టోరీ ఈ పాట అన్నమాట. మాధవరావు తన ఐదుగురు చెల్లెళ్ల కోసం తన జీవితాన్నే పక్కన పెట్టి వాళ్లను కంటికి రెప్పలాగా పెంచుతాడు. వాళ్ళకి తండ్రిలా, తల్లిలా, అన్నలా అన్నీ అవుతాడు. అలాంటి అన్నయ్యను చూసి చెల్లెళ్ల మనసులో ఉండే ప్రేమ, కృతజ్ఞత, బాధ ఈ పాటలో మొత్తం బయటకు వస్తాయి. అన్నీ నువ్వై భారం మోయగా అన్న భావమే పాట మొత్తం చెప్తుంది. ఒక అన్నయ్య తన కుటుంబం కోసం ఎంత త్యాగం చేశాడో, ఆ త్యాగాన్ని చెల్లెళ్ళు ఎంతగా గుర్తించారో చెప్పే పాట ఇది. అందుకే ఈ పాట కేవలం శాడ్ సాంగ్ కాదు, అన్నా చెల్లెళ్ళ బాండ్ని చాలా ఎమోషనల్గా గుర్తు చేసే పాట అన్నమాట. మరి ఆ పాటే ఇప్పుడు మీకోసం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇక ఏకచిత్ర గీతాల్లో తర్వాత వస్తున్న పాట నడక కలిసిన నవరాత్రి. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర, స్వర్ణలత. సంగీతం కోటి, సాహిత్యం వేటూరి. ఇక ఈ పాట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది. ఈ రోజుకి 90s కాలం వాళ్లే కాదు, ఈ జనరేషన్ వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ వినే పాట ఇది. చిరంజీవి గారి డ్యాన్స్ అంటేనే ఒక సెపరేట్ చాప్టర్. ఆయన ఫ్లెక్సిబిలిటీ, టైమింగ్, ఎక్స్ప్రెషన్స్, యూనిక్ మూమెంట్స్, ఇవన్నీ మనందరికీ తెలుసు. అలాంటి చిరంజీవి గారి మెమొరబుల్ డ్యాన్స్ మూమెంట్స్లో నడక కలిసిన నవరాత్రి కూడా ఒకటి. పాట బీట్కి తగ్గట్టుగా వచ్చే ఆయన స్టెప్స్, మూమెంట్స్, ఎక్స్ప్రెషన్స్ అప్పట్లోనే కాదు, ఇప్పటికీ చూసినా ఫ్రెష్గానే అనిపిస్తాయి. ముఖ్యంగా ఈ పాటకి రాఘవ లారెన్స్ కొరియోగ్రఫీ చేశారు. పాట, డ్యాన్స్ రెండు కలిసి మంచి గుర్తింపును తెచ్చుకున్నాయి. అందుకే నడక కలిసిన నవరాత్రి అంటే పాట కంటే ముందు చిరంజీవి గారి డ్యాన్స్ స్టెప్స్ గుర్తొచ్చే సాంగ్ అన్నమాట ఇది. మరి ఆ పాట ఇప్పుడు మీకోసం.

ఇక ఏకచిత్ర గీతాల తర్వాత వస్తున్న పాట ఓ కాలమ, గానం కేజే యేసుదాస్, సంగీతం కోటి, సాహిత్యం సిరివేనెల సీతారామ శాస్త్రి. హిట్లర్ పాటల్లో పూర్తిగా ఎమోషనల్ సైడ్కి తీసుకువెళ్లే పాట ఇది. మాధవరావు తన చెల్లెళ్లే తన ప్రపంచమని భావించి వాళ్ల కోసం తన ప్రేమను కూడా త్యాగం చేస్తాడు. కానీ జీవితంలో పరిస్థితులు మారి మనుషుల మధ్య బంధాలు దూరమైపోయినప్పుడు ఒక మనిషి లోపల ఎంత ఒంటరితనం మిగులుతుందో ఈ పాట చెప్తుంది. మమతలు పెంచి మనసులు విరిచి చెలగాటమాడతావు న్యాయమా అంటూ సిరివెన్నెల గారు కాలాన్నే ప్రశ్నిస్తున్నట్టుగా ఉంటుంది. యేసుదాస్ గారి స్వరం ఈ బాధను మరింత లోతుగా తీసుకెళ్తుంది. అందుకే ఓ కాలమా కేవలం విషాద గీతం కాదు, బంధాలు పెంచుకున్న మనిషికి అవే బంధాలు దూరమైనప్పుడు కలిగే వేదన. మరి ఆ పాట ఇప్పుడు మీకోసం.

ఇక ఏకచిత్ర గీతాల్లో చివరిగా వస్తున్న పాట ప్రేమ జోహార్. గానం మనో మురళి, సంగీతం కోటి, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఈ పాట మాత్రం హిట్లర్ సినిమాలో ఒక వెరీ ఫన్నీ యూనిక్ సిచ్యువేషన్. సినిమాలో హీరోకి ఉన్న స్ట్రిక్ట్ ఇమేజ్ని తీసుకొని అదే ఇమేజ్ని కామెడీగా టర్న్ చేసిన చాలా క్లవర్ సాంగ్ సీక్వెన్స్ ఇదన్నమాట. ఇదే హిట్లర్ పాటల ప్రత్యేకత. రొమాన్స్, యూత్ఫుల్ ఫన్, అన్నా చెల్లెళ్ళ ఎమోషన్, ఎవర్గ్రీన్ డాన్స్, కామెడీ, ప్రతి పాటకి ఒక ప్రత్యేకమైన మూడ్ వేరియేషన్స్తో ఉండే సాంగ్స్ ఆల్బమ్ హిట్లర్. మరి చివరిగా ఈ పాట మీకోసం.

0: मोदी कल नई दिल्ली में इंडिया मोबाइल कांग्रेस का इफ्तिताह करेंगे और पैरालंपिक चैंपियंस प्रमोद भगत और भाविना पटेल इस माह के आखिर में जापान में शुरू होने वाले एशियाई पैरा गेम्स में भारतीय दस्ते के परचमबरदार होंगे। इसके साथ ही खबरों का ये बुलेटिन खत्म हुआ।
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 9:30 నిమిషాలు వివిధ భారతి ప్రసారాలు ముంబై నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 10 గంటలు. నాటి మేటి సినీ గీతమాలిక మధుర్యమ వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. నాటి మేటి సినీ గీతమాలిక మధురిమకు స్వాగతం. కట్టుబాట్ల కొలిమిలో తల్లడిల్లిన పసిమనసులు ఒకరికొకరం కాకుండా పోతామేమోనన్న సందేహాన్ని వ్యక్తంచేశాయి. కన్న ప్రేమ, కాబోయేవారి ప్రేమ మధ్య సతమతమయ్యాయి. ఉద్వేగపూరిత మాటల వెనుక ఉన్న స్వార్థానికి స్వస్తి చెప్పి పవిత్ర మనసుల కలయికలు వివాహబంధంతో ఒక్కటయ్యాయి. నింగీ నేలా కలిసే చోటుకు చేరి జగము మరచి ఆడుకుందామని ఇలా ప్రణయగీతాన్ని పాడుకుంటున్నాయి. కులగోత్రాలు చిత్రం కోసం ఘంటసాల పీసుశీల పాడిన పాట, రచన సి. నారాయణరెడ్డి, సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

మనసులో ఉన్న మితిమీరిన కోరికలను అదుపులో పెట్టుకోవాలని, చీకూచింతలను చెక్కి పారవేయాలని మనిషికి కర్తవ్యబోధ చేస్తూ సాగే ప్రబోధాత్మక గీతమిది. శ్రమదోపిడీ చేసే అంధకార మదాంధులైన వారి ఆటలు ఇక సాగవని, చేసే పనిని మనస్ఫూర్తిగా చేయాలని, సంకల్పశుద్ధి ఉంటే సత్వర విజయం ఖాయమని, ఎండనక వాననక ఏరువాక సాగిస్తున్న ఓ రైతన్న తన బృందంతో కలిసి పాడుకుంటున్న పాట. నమ్మిన బంటు చిత్రం కోసం ఘంటసాల పీసుశీల ఆలపించిన గీతం. రచన కొసరాజు, సంగీతం మాస్టర్ వేణు.

వలపు మూకుడులు కలల నూనె పోసి నవ్వుల తాలింపు పెడుతోంది. బావంటే ఇష్టపడే ఓ మరదలు ఎన్నో ఏళ్ల తరువాత తిరిగివచ్చిన తన బావను చూడాలన్న తలంపులతో అతన్ని చూడకముందే సిగ్గుపడుతోంది. నచ్చినవాడు మనసిచ్చినవాడు విచ్చేసిన వేళలో మధురమైన తన చేతి వంటను రుచి చూపించాలనుకుంది. అందుకే నవనవలాడే వంకాయలు కటిక నిజంలాంటి

అరటి, కాకరకాయలు, వయసు సొగసు కలసినట్టుండే చిక్కుడు పందిరిలోని ఆ చక్కని కాయలను కోస్తూ ఒళ్ళో వేసుకుంటూ ఇలా పాట పాడుతోంది. ముహూర్తబలం చిత్రం కోసం పీసుశీల పాడిన పాట. రచన దాశరథి, సంగీతం కెవి మహదేవన్.

ಮಾಡಿಕೊಳ್ಳು.

ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జమున, ఎస్వి రంగారావు, సూర్యకాంతం కీలక పాత్రల్లో నటించిన చిత్రరాజం గుండమ్మ కథ. ఈ చిత్రంలోని ఓ సన్నివేశంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల మధ్య సంభాషణలు ఉండవు. సన్నివేశం మొత్తం కేవలం ఈలమాటలతో నడుస్తుంది. ఎన్టీ రామారావు గుండమ్మగారింట్లో మారువేషంలో పనివాడిగా కుదురుతాడు. ఓ రోజు ఆ ఇంటికి ఆయన తమ్ముడైన ఏఎన్ఆర్ తన ప్రేయసి కోసం వచ్చి, ఇంట్లో నా ప్రేయసి ఉందా అని ఎన్టీఆర్ను అడుగుతాడని రచయిత డివి నరసరాజు మొదట్లో రాశారట. కాని ప్రేయసి అనే పదం బరువైన మాటలాగా తనకే అనిపించిందట. అందుకే ఇంట్లో ఆమె ఉందా అని స్ఫురించేలా ఏఎన్ఆర్ ఈలతో అడిగినట్లు, వెంటనే

ఉంది అని ధ్వనించేలా ఎన్టీఆర్ ఈలతోనే సమాధానం చెప్పినట్టు మార్చి చక్రపాణిగారికి చూపించారట. వెంటనే ఆయన స్పందిస్తూ, విజిల్స్తో సంభాషణ బాగుంది, సన్నివేశంలోని మిగిలిన భాగాన్ని కూడా ఇలాగే కొనసాగించమని చెప్పారట. గుండమ్మ కథ చిత్రం కోసం స్వీయ సంగీత సారథ్యంలో పి సుశీలతో కలిసి ఆలపించారు ఘంటసాల. రచన పింగళి నాగేంద్రరావు.

తరుముతున్న అదుపులేని ఆలోచనలకు అడ్డుకట్టవేయాలని ఓ అమ్మాయి తనకు తానే తోడుగా ఉంటూ కాలం చేర్చబోయే మరో మజిలీకి ప్రయాణం చేస్తోంది. అనుకోని సుమనస్కుల ఆశ్రయం ఆశీర్వాదాల వల్ల ఆ అందమైన అమ్మాయిని ప్రపంచం మొత్తం చూసింది. చిరునవ్వులే చిరునామాగా మౌనంతోనే సమాధానమిచ్చే ఆమె ఆకట్టుకునే రూపు ఆమెను చిత్రపరిశ్రమకు కథానాయికగా పరిచయం చేసింది. ఉరుములలో అలికిడిలా వినిపిస్తూ, మెరుపులలో నిలకడగా కనిపిస్తూ ఆకాశాన్ని విడిచివచ్చిన ఆ తార గురించి వర్ణించే ఈ గీతం 1983లో విడుదలైన సితార చిత్రంలోనిది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, రచన వేటూరి సుందరరామమూర్తి, సంగీతం ఇళయరాజా.

0: అందమైన యువతిని ఆటపట్టిస్తూ ఓ తుంటరి అబ్బాయి పాడుతున్న పాట ఇది. ఆమెకున్న పొగరే తన అందానికి అందమని రాజహంసలాంటి నడకలతో సోయగాలతో ఆ చెవ్వని తనను కట్టిపడేసిందని ఎంత కోపగించుకున్నా చివరికి తననే ప్రేమిస్తుందనే ధీమాను కూడా వ్యక్తంచేస్తున్నాడు. టక్కరి దొంగ చక్కని చుక్క చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. రచన సి నారాయణరెడ్డి, సంగీతం సత్యం.
1: చక్కని చుక్క.

పోతుంది. ఓయబ్బో ఏమి సింగారం, ఓయబ్బో లేత బంగారం, ఓయబ్బో ఏమి సింగారం, ఓయబ్బో.

మగవాడు కాడు జతగాడు. నవ్వు అర నవ్వు రతనాల పెదవి పైరు, ఒక కంట మంటలను మెరిపించు, ఒక కంట మంటలను మెరిపించు, కానీ ఒక కంట మల్లెలను కురిపించు. ఓయబ్బో ఏమి చెల్లి సొగసు, ఓయబ్బో ఏమి తల బిరుసు, ఓయబ్బో ఏమి చెల్లి సొగసు.

0: పిలిచేవు కానీ ఆ పైన నన్ను ప్రేమించేవు. ఓయబ్బో ఏమి ఆ విరుపు, ఓయబ్బో ఏమి ఆ మెరుపు, ఓయబ్బో ఏమి ఆ విరుపు, ఓయబ్బో ఏమి ఆ మెరుపు. నీ నడకలు చూస్తే మనసవుతుంది, కుల్లు కుల్లు చూస్తే మతిపోతుంది. ఓయబ్బో ఏమి సింగారం, ఓయబ్బో లేత బంగారం, ఓయబ్బో ఏమి సింగారం, ఓయబ్బో లేత బంగారం.
1: మబ్బు తెరలు వీడి మత్తుమందు చల్లడానికి వచ్చాడు చలువలరేడు. మనసు తెరలు తొలగి మరుమల్లెల గుబాళింపులో మధురానుభూతులను పొందడానికి సిద్ధమైంది ఓ నవ యువజంట. వారి కనులు మౌనంగా మాట్లాడుకుంటుండగా చిరుగాలి తీయని పాట పాడుతోంది. తొగరాజు మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. కురిసిన వలపు జల్లులకు గుండె జల్లుమనగా ఇరువురూ ఒక్కటై పాడుకుంటున్న ఈ గీతం మా నాన్న నిర్దోషి చిత్రంలోనిది. రచన సి నారాయణరెడ్డి, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పీసుశీల, సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు.

తమ ఆప్తుల పెళ్లిలో వారిద్దరికీ పెళ్లిచూపులు జరిగాయి. భాష రాకపోయినా ఆమె భావప్రకటన అతగాడికి చాలాబాగా అర్థమవుతోంది. ప్రేమలో వారి పేర్లతో ఓనమాలు ప్రారంభించి మనసులు ఇచ్చిపుచ్చుకుని పెళ్లికూడా చేసుకుని ఎవరి గూటికి వారు చేరారు. కాని తీయని తలపుల వెల్లువలు ఒకరినొకరు చూసుకోవాలనే తపన ఇద్దరికీ పెరిగిపోయింది. చివరికి ఎలాగోలా కలుసుకుని కనులు కలుపుకొని కమ్మని కలలు కన్నారు. రాజ్ కుమార్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. రచన వేటూరి సుందరరామమూర్తి. సంగీతం ఇళయరాజా.

మనసు చంపుకుని కలవారింటి కోడలు కావడం కంటే మనసిచ్చిన వారిని మనవాడుతానని నిర్ణయించుకుంటుంది ఓ యవ్వనవతి. ఆ సమయంలో జీవిత పోరాటంలో ఉన్న ఓ నిరుద్యోగి వారింటికి చేరతాడు. అతని మంచితనం, వ్యక్తిత్వం ఆమెను ఆకర్షిస్తాయి. కష్టసుఖాలు తెలిసినవాడు కావడంతో ఆమె హృదయం తెలుసుకుని ప్రేమ విన్నపం చేస్తాడు. కలిసి వచ్చిన అదృష్టాన్ని కాదని, వెదుక్కుంటూ వచ్చిన దురదృష్టాన్ని వరిస్తుంది అని అందరూ అనుకున్నా పరవాలేదనుకుని అతని విన్నపాన్ని మన్నించి తన సమ్మతిని తెలియజేస్తుంది. ఒక్కటైన వారిరువురి ఆలాపన ఇలా సాగుతోంది. అమరదీపం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పీసుశీల పాడిన పాట, రచన ఆత్రేయ, సంగీతం సత్యం.

వినబోయే ఈ గీతంలోని సాహిత్యం వ్యక్తిత్వాన్ని వికసింపజేసేలా ఉంటుంది. చిన్న విషయాలకు మనస్తాపం చెందడమే అన్ని సమస్యలకు పరిష్కారంగా భావించే యువతకు ఈ పాట చక్కని సూచనలు కూడా ఇస్తుంది. ఆశించినది దొరకలేదనే బాధను బ్రతుకుబాటకు పునాదిరాయిలా వాడుకొని ముందుకు సాగిపోవాలని చెబుతుంది. అనుమానాలు, అపనిందలు ఎదురైనా, అనురాగాలు అంతరించి ఆశలు అడియాశలైన కాలచక్ర గమనంలో కదలి పయనించాల్సిందేనని సాగే ఈ ప్రబోధాత్మక గీతాన్ని పీసుశీల ఆలపించగా గిరిజ, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణకుమారి అభినయించారు. రచన ఆత్రేయ, సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు.

లేనిదానికై ఆరాటపడకుండా ఉన్నదాంట్లో సంతృప్తిగా బ్రతకడమే అసలైన ఆనందమయమైన జీవితం. ఫలితం గురించి ఆలోచించకుండా పనిచేసుకుపోవడమే మన కర్తవ్యం. పెద్దల అడుగుజాడలలో నడుస్తూ వారి అనుభవాల ద్వారా పాఠాలు నేర్చుకుంటూ జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొంటూ ఆగకుండా ముందుకు సాగిపోవాలి. అలాంటి కష్టించే భర్త తోడులో, ప్రేమగా చూసుకునే అత్తమామల నీడలో, అల్లరిచేసే చిరుపాపాయి కేరింతలలో, నిత్యం కళకళలాడుతూ ఉండే కుటుంబంలో ఉన్న ఓ ఇల్లాలు పాడుకుంటున్న పాట ఇది. కుటుంబ గౌరవం చిత్రం కోసం పి లీల పాడిన పాట. రచన అనిశెట్టి సుబ్బారావు. సంగీతం విశ్వనాథన్ రామమూర్తి.

0: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనాప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. రచన కూర్పు శ్రీ సమలం ప్రశాంత్, వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపగడం, పర్యవేక్షణ శ్రీ రమేష్ శుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.
2: మీరింతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు.
3: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
4: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
3: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

అర్చన. మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.

ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.

శ్రోతలకు ఒక గమనిక. రేపు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో వరల్డ్ ఐసైట్ డే సందర్భంగా కంటి చూపు సమస్యలు, నేత్ర సంరక్షణపై అవగాహన అనే అంశం గురించి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ తొలపునూరి లింగం గౌడ్ గారితో ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం వింటారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 0400 జత చేసి 2324085223 2324085853, మరొక ఫోన్ నంబర్ 2955059923 ఈ నంబర్లకు ఫోన్ చేసి కంటి చూపు సమస్యలు, నేత్ర సంరక్షణ గురించి నేరుగా డాక్టర్ తొలపనూరి లింగం గౌడ్ గారితో మాట్లాడవచ్చు. గమనిక విన్నారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

రేపు ఉదయం 7:15 ఆరోగ్య జీవనం శీర్షికన థైరాయిడ్ క్యాన్సర్ ఈ అంశం గురించి డాక్టర్ సింహాద్రి సౌమ్య గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
1: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
0: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశ

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయ తార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
2: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: FM 102.8 MHz పై
2: మీట్ ద స్టార్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 11 గంటలు దాటి 55 సెకండ్లు. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5 గంటల